ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం, జ్యేష్ఠమాసం 26 రోజు, 2026 సంవత్సరం జూన్ నెల 16 తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో తెలుసుకుందాం. 1976 ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్గా ఆర్డి భండారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 1963 లెఫ్టినెంట్ వ్యాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏటా మొట్టమొదటి మహిళా రోదసి యాత్రికురాలిగా, అంటే రోదసిలోనికి వెళ్లిన 5వ వ్యక్తి అన్నమాట. వోస్తోక్ 6 ఇది రోదసి యొక్క నౌక పేరు, రోదసిలోనికి ప్రదర్శించింది. ఆమె 2:22:50 భూమి చుట్టూ 49 తిరిగి 12,50,000 మైళ్ళు ప్రయాణించారు. ఇక 1903 ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఫోర్డ్ కార్లు తయారు చేసే ఫోర్డ్ మోటార్ కంపెనీని అమెరికాలో స్థాపించింది కూడా ఇదే జూన్16. ఇక ఆఖరిగా 2001 ఇదే రోజున దేవాదుల ప్రాజెక్టుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్లింటక్, అలాగే తొలి డైరెక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డ్ నియమించిన తొలి తరం వారిలో ఒకరైనటువంటి ఆచంట జానకిరామ్, కవి, తెలుగు గీత రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి, తెలుగు కవి పండితులు అష్టావధాని నముడూరు అప్పల నరసింహం, అలాగే కథా రచయిత బాల సాహిత్య రచయిత ఇచ్చాపురపు రామచంద్రం, ఈ కాకరిగా నేపథ్య గాయకులు అనేటువంటి రాహుల్ నంబియార్ జన్మించింది కూడా ఇదే జూన్16. అంతర్జాతీయ జలపాత దినోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం జూన్16 జరుపుకుంటారు. ప్రకృతి అందాలకు ప్రతీకలైన జలపాతాలను సంరక్షించుకోవడం, వాటి పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించడం, అలాగే పర్యాటక రంగంలో వాటి విశిష్టతను తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా ఏర్పడే జలపాతాలు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన జలపాతాల గురించి, వాటి పరిరక్షణ గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్, ఈయన ఈ రోజున వర్ధంతి జరుపుకుంటారు. 1944 జూన్16 ఆయన మరణించారు. ఆయన భారతీయ రసాయన శాస్త్ర పితామహులుగా కూడా పిలుస్తారు. చంద్రరాయ్ 1895 మెర్క్యూరస్ నైట్రేట్ అనే స్థిరమైన రసాయనాన్ని కనుగొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఔషధ సంస్థ అయినటువంటి బెంగాల్ కెమికల్స్ అలాగే ఫార్మాసిటికల్స్ను 1901 స్థాపించారు. ఏ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంథాన్ని రచించి ప్రాచీన భారతదేశపు రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి ఆయన చాటారు. ఇక ఆయన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా పొందారు. కేవలం శాస్త్రవేత్తగానే కాక సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, అలాగే స్వదేశీ పారిశ్రామికవేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:00 వస్తుంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కటి దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు ఉషోదయ వేళ ఒక చక్కటి దేశభక్తి గీతం విన్నారు కదా. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31. ఇప్పుడు కందూరు రాజాగారి సూక్తి సుధా విందాం.
1: మంచి స్నేహితుడు

0: తుడు వేరుపురుగు చేరి వృక్షంబు చెరచును, చీడపురుగు చేరి చెట్టు చెరచు, కుచితుండు చేరి గుణవంతు చెడచురా అన్న వేమన పద్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మరి మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు, మనకు మన జీవితంలో మన జీవితాన్ని ఉన్నతిగా మార్చడానికి ఖచ్చితంగా స్నేహితుని యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుని పాత్ర ఎంతగానో ఉంటుంది. మరి నీ గురించి కాదు, నీ స్నేహితుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తా అన్న నానుడి కూడా ఒకటి ఉంది. మరి రామాయణంలో సుగ్రీవుడు రాముడితో చెలిమి చేసి ఎక్కడో ఉన్న సీతను వెతికి పెట్టడానికి సహాయపడింది మరి మంచి మిత్రుత్వం అనేది. మంచి మిత్రులు అనేవారు మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా సరే వాటిని దాచిపెట్టి మనలో బలాలను మాత్రమే బయట పెడతారు. మరి చెడ్డవారు మనలో ఎన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా మన బలహీనతలతోనే వాళ్ళు వారి యొక్క అవకాశాలను వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మంచి స్నేహితులు అనేవారు మనలోని సంతోషాలను పెంచుతారు, కానీ మనలోని దుఃఖాలను వాళ్ళు తగ్గిస్తారు, అంటే సగం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి స్నేహితాన్ని కోరుకోవాలి. ఈ మంచి స్నేహితం అనేది పాలల్లో చక్కెరలాగా కలిసిపోయి సమతులిత ఆహారం వలె బలాన్ని, మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. మరి చెడ్డ స్నేహం అనేది పాలల్లో ఉప్పులాగా, మరి పాలని విరగ్గొట్టి మన ఉనికిని లేకుండా చేస్తుంది. ఇది ఈ విషయాన్నే మనము రామాయణంలోను మహాభారతంలోనూ కూడా చెప్పచ్చు. మరి మహాభారతంలో కూడా దుర్యోధనుని యొక్క స్నేహితులైనటువంటి శకుని, కర్ణుడు ఎలా చెడ్డ సలహాలు ఇచ్చి కౌరవుల యొక్క పతనానికి దారితీశారో అందరికీ తెలిసిన విషయమే. మరి స్నేహితులు అనేవారు అనేకమైన సలహాలు ఇస్తూ ఉంటారు, మంచివి, చెడ్డవి. మరి మనము సరిగ్గా విచారించి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి అన్నట్లు మనము విచారించి సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ స్నేహితుల్ని కూడా చెడ్డ సలహాలు ఇచ్చారు అని అనడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరపాటే. కాబట్టి చెడ్డ సలహాలు ఇచ్చే స్నేహితుణ్ణి 100 రూపాయలు ఇచ్చి వదిలేయమన్నారు, మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమన్నారు, అంటే ఆ చెడ్డ వాళ్ళని వదిలేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనేది ఇక్కడ తెలియజేసినటువంటి విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి స్నేహితుల్ని పొంది వారి జీవితాల్ని, వారి ఉన్నతిని పెంచుకోవాలని ఆశిస్తున్నాము.
1: మీరు ఇంతవరకు కందూరి రాజా గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:34. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

జీవాల పెంపకంలో మెళకువల గురించి తెలుసుకుందాం. మాంసానికి ఉన్న డిమాండ్ మరియు ధర వల్ల చాలా మంది గొర్రెలు లేదా మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. ఎంతో లాభదాయకమైన జీవాల పెంపకంలో కొన్ని మెళకువలు గనక పాటిస్తే రైతులు మరింత లాభాలు ఆర్జించుకోవచ్చు. మన వాతావరణానికి అనుకూలంగా ఉండే గొర్రెలు లేదా మేకల జాతులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు నెల్లూరు లేదా దక్కన్ జాతి గొర్రెలు, ఉస్మానాబాద్, మహబూబ్ నగర్, జమునా పారి, బ్లాక్ బెంగాల్ తదితర మేక జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. జీవాలను సంతలో కాకుండా తెలిసిన మందల దగ్గరకు వెళ్లి నేరుగా రైతుల దగ్గర కొనుక్కోవాలి. అంతేకాకుండా జీవాలను అక్టోబర్, నవంబర్ లేదా మార్చ్, ఏప్రిల్ నెలల్లో కొనడం మంచిది. తీవ్రమైన ఎండాకాలం లేదా వానాకాలంలో మాత్రం ఎటువంటి కొనుగోళ్లు చేపట్టకూడదు. మంచి ఆరోగ్య లక్షణాలు కలిగినటువంటి మొదటి ఈత ఈనిన లేదా 3 నుంచి 4 నెలలు చూడి ఉన్నా, లేకపోయినప్పటికీ 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు నిండినా, అంటే 1 నుంచి

జతల శాశ్వత పళ్ళు వచ్చిన జీవాలను మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. 2 సంవత్సరాల వయసు ఉండి ఒకే సైజులో ఉన్న 2 వృషణాలు కలిగిన విత్తనపు మగ జీవాలను జాగ్రత్తగా ఎంపిక చేసి కొనుగోలు చేయాలి. మగ జీవాలను ఆడజీవాలను వేరువేరు మందల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 20 ఆడజీవాలకు 1 మగజీవం లేదా 100కు 4 మగవి ఉండేలా చూసుకోవాలి. మగజీవాలను 5 నుంచి 6 సంవత్సరాలకు మించి వాడకూడదు. జీవాల పోషణలో మెళకువల విషయానికొస్తే జీవాలు కొనడం కంటే ముందే పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. 50 జీవాల పోషణకు 4.5 ఎకరాల స్థలం కేటాయించుకోవాలి. తొలకరి సమయంలో గిని, అంజన్, దీనానాథ్ వంటి బహువార్షిక గడ్డి జాతి మరియు స్టైల్లో హెడ్జ్ లూసెన్ అంటే దశరథ గడ్డి వంటి పప్పు జాతి విత్తనాలు చల్లుకోవాలి. నీటి వసతి గనక ఉంటే హైబ్రిడ్ నేపియర్ గడ్డి కణుపులను లేదా కాండం ముక్కలను 2 నుంచి 3 అడుగుల దూరంలో నాటడంతో పాటు గట్ల మీద జీవాల షెడ్డు చుట్టుప్రక్కల సుబాబుల్, అవిస, వేప, మునగ వంటి పశుగ్రాస చెట్లు పెంచడం వల్ల జీవాలకు సంవత్సరం పొడవునా గడ్డి అందుబాటులో ఉంటుంది. ఇక పుట్టిన పిల్లలు 30 నిమిషాల్లోనే తల్లి జున్నుపాలను త్రాగే విధంగా జాగ్రత్త పడాలి. 3 వారాల వయసు నుంచి గడ్డి, ఆకులు, రెమ్మలు అందించడం వల్ల అరల పొట్ట తొందరగా అభివృద్ధి చెంది తల్లిపాల అవసరం లేకుండా జీవాలు జీవించగలుగుతాయి. తల్లిపాలు మరవడం వల్ల తల్లి మేక తిరిగి ఎదక వచ్చి సకాలంలో చూడికడుతుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో 6 నుంచి 8 గంటలు ఉదయం బయట మేపి రాత్రి ఇంటి వద్ద లేదా షెడ్డు వద్ద జీవాల వయస్సును బట్టి 200 నుంచి 500 గ్రాముల దాణాను ఇస్తే సరిపోతుంది. ఇలా ఇవ్వడం వల్ల జీవాలు మంచి బరువు తూగడంతో పాటు పునరుత్పత్తి బాగా ఉండి లాభాలు గణించవచ్చు. జీవాల గృహ నిర్మాణంలో మెళకువల విషయానికొస్తే షెడ్డు లోపలికి ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి పడేలా తూర్పు పడమర దిశల్లో షెడ్డు నిర్మాణం చేసుకోవాలి. నేల గట్టి మొరం పోసి నీరు నిల్వ ఉండకుండా ఉంచాలి. షెడ్ ఎత్తు 10 నుంచి 12 అడుగులు, గోడల ఎత్తు 6 నుంచి 7 అడుగులు, చూరు 3 అడుగులు, పిట్టగోడ ఎత్తు 2 నుంచి 3 అడుగులు ఉండి పిట్టగోడ పైన ఇనుప జాలి ఏర్పాటు చేయాలి. ఇలాంటి గృహ నిర్మాణం వలన జీవాలకు ఎండ, వానల నుంచి రక్షణతో పాటు గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించి జీవాలు రోగాల బారిన పడకుండా ఉంటాయి. జీవాల పునరుత్పత్తిలో మెళకువల విషయానికొస్తే గొర్రెలు 9 నుంచి 13 నెలలకు, మేకలైతే 10 నుంచి 12 నెలలకు ఎదకు వచ్చే విధంగా చూసుకోవాలి. సరైన సమతుల్య పోషణ ఇందుకు మూలం. జీవాల చూడీ కాలం సుమారు 5 నెలలు. జీవాలు ఈనిన తర్వాత మళ్లీ 3 నెలలకే తిరిగి చూడికట్టాలి. ఈ విధంగా ఈతల మధ్య వ్యవధి 8 నుంచి 9 నెలల కంటే మరీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అంటే ప్రతి సంవత్సరంన్నర కాలానికి 2 ఈతలు ఈనాలి. విత్తనపు మగజీవాలు మందకు సగం బలం కాబట్టి ప్రతి 2 నుంచి 2.5 సంవత్సరాలకు మగజీవాలను మార్చి కొత్త పోతులను లేదా పొట్టేళ్లను ఇతర మందల రైతులతో మార్పిడి చేసుకోవాలి లేదా కొత్తవి కొనుక్కోవాలి. ఎందుకంటే అలా మార్చకుండా జన్యుపరంగా దగ్గరి రక్త సంబంధం ఉన్న జీవాలను ప్రత్యుత్పత్తికి ఉపయోగించడం వల్ల బలహీనమైన లోపాలు ఉన్న పిల్లలు పుడతాయి. అంతేకాకుండా 1 వట్టలు కొట్టిన పొట్టేలు లేదా పోతును మందలో ఉంచాలి. ఇవి ఎదలో ఉన్న ఆడ మేకల్నే పసిగడతాయి. ఎక్కువ సంఖ్యలో మగజీవాలను ఉంచడం మరియు ఆడజీవాలతో పాటు మగవాటిని మేపడం మంచిది కాదు. అలా ఉంటే అవి పోట్లాడుకోవడం లేదా చూడి కట్టిన ఆడజీవాలను పొడవడం వంటివి చేస్తాయి. వ్యాధుల నుంచి సంరక్షించుకునే మెళకువల విషయానికొస్తే చికిత్స కన్నా నివారణే మేలు అన్న నానుడి తెలిసిందే. మంచి నివారణ చర్యలతో జీవాలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ప్రతి 3 నెలలకొకసారి వివిధ రకాల నట్టల మందులను మార్చి మార్చి తాగించాలి. బాహ్య పరాన్నజీవులు అంటే పేలు, గోమార్లు రాకుండా క్రిమిసంహారక మందులను నీళ్లలో కలిపి షెడ్ లోపల, బయట గోడల సందులలో జీవాల శరీరంపై పిచికారీ చేయాలి. సకాలంలో తప్పకుండా టీకాలు వేయించాలి. అంటే జనవరిలో పీపీఆర్ టీకా, మార్చిలో గాలుకుంటు వ్యాధి టీకా, మేలో చిటుకు రోగం రాకుండా ఈటీ టీకా, సెప్టెంబర్లో అయితే దొమ్మ రోగం రాకుండా ఆంథ్రాక్స్ టీకా,

నవంబర్ లో మసూచి వ్యాధి రాకుండా హెచ్ఎస్ టీకాను తప్పకుండా టీకాలను వేయించాలి. మనం చెప్పుకున్న చిన్న చిన్న మెళకువలు గనక పాటిస్తే జీవాలు పెంచే రైతులు మంచి లాభాలను ఆర్జించవచ్చు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛ భారత్

0: ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत जो कदर है बढ़ रहा है.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, పెరుగుదలలో ఇబ్బందులు గానీ, డిసీజెస్ గానీ, ఏదన్నా రోగాలు బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాము గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఐ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఇది ప్రధానమంత్రిణం శ్రీమోదినం ప్రదత్తం. శ్రీమోదీ స్లోవాకియా దేశస్య రాష్ట్రపత్యే సర్వకారాయ నాగరికేభ్యశ్చ విశిష్ట సమ్మానాయ కృతజ్ఞతాం ప్రకటితవాన్. ద్వయోః రాష్ట్రయోః యాత్రాయాః తృతీయే చరణే G7 శిఖర సమ్మేళనే భాగగ్రహణాయ ప్రధానమంత్రి శ్రీమోదీ అద్య ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం సంప్రాప్ష్యతి. తస్య ఆగమనావధౌ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మానువల్ మాక్రోన్ ఇత్యనేన ఔపచారిక రూపేణ తస్య స్వాగతం క్రియతే. ద్విపంచాశత్తమం G7 శిఖర సమ్మేళనం హ్యః ఏవియన్ నగరే సమారబ్ధం, యత్ర విశ్వస్య ప్రముఖానాం అర్థవ్యవస్థానాం నేతారః ప్రముఖేషు వైశ్విక సమాహ్వానేషు విచార వినిమయం కుర్వంతి. రాష్ట్రపతిః మాక్రోన్ వర్యః ప్రముఖ అంతర్రాష్ట్రీయ సమాహ్వానాన్ నివారణాయ సంయుక్తరూపేణ కార్యాచరణస్య విషయే కార్యరాత్రిభోజస్య ఆయోజనం అకరోత్. ततः पूर्वं सः अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रंप, यूके देशस्य प्रधानमंत्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिक रूपेण स्वागतं विहितवान्. यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखर सम्मेलने भागं भजन्ति. केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः ह्यः फ्रांस देशे मोनाको देशस्य राज्य मंत्रिणा क्रिस्टोफ मिरमेंड, विदेश कार्य सहकार मंत्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्था मंत्रिणा फेडरिक कोटालोर्डा इत्येतैः सह मेलनं कृतवान्. सामाजिकान्तर्जालीये पटले श्री गोयलः अवदत् यत् द्वैपाक्षिक व्यापारं सुदृढं कर्तुं नूतनान् निवेशावसरान् अन्वेष्टुं भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्. संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोक सेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः. UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोकसेवा मुख्यपरीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति. परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेबफलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति. इति वार्ताः.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 అనగా మరికొన్ని నిమిషాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా బాలింతలు చూలింతలకు యోగా ఆవశ్యకత, ఈ అంశం గురించి డాక్టర్ పి పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పరివర్తన అనే కథానిక వింటారు. అనంతరం నిద్రలేమికి ఆరోగ్య సూచనలు తెలుసుకుంటారు. అనంతరం సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేక విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని వింటారు. అనంతరం 9:00 ఉదయం హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ఇక ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సంవత్సరంతో పాటు యువతమిచ్చే సంగీతం, తెలుగు సినీ పాటల్ని వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి స్వీయ ప్రసన్నలక్ష్మి గారు. అనంతరం జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు. ఇక సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పట్టు ఉన్ని వస్త్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జి సింధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లతో పాటు కొన్ని జానపద పాటలు వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హెలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:45 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారో తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో మీ ముందుకొస్తాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికారం ఇందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నేపథ్యంలో సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ IWTMS సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డ్ స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్ధతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల

0: ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయటం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారి యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఏజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్ గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా బాలింతలు చూలింతలకు యోగా ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ బి పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: యోగా, ఈ యోగా వల్ల మానసికంగా శారీరకంగా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యోగా ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అలాగే గర్భిణీలు బాలింతలు కూడా యోగా చేయొచ్చా, చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయి, ఆ వివరాలన్నీ అందించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి బి పరంజ్యోతి గారు ఉన్నారు. ఆవిడకి తెలుసుకుందాం. పరంజ్యోతి గారు యోగా ఇన్స్ట్రక్టర్గా సుమారు 10 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులు. మరీ ముఖ్యంగా ఎంతో మంది మహిళలకు యోగా శిక్షణ, యోగా పట్ల అవగాహన అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో హాస్పిటల్స్ లో గర్భిణీ స్త్రీలకు యోగా గురించి అవగాహన, వాళ్లకు యోగా చేయించడం తద్వారా ప్రసవానికి సులభతరం అయ్యేందుకు ఎంతో కృషి చేస్తున్నారు పరంజ్యోతి గారు. నమస్కారం పరంజ్యోతి గారు.
2: నమస్తే అండి.
1: ఇప్పుడు గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా, యోగా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల వాళ్ల ప్రసవానికి ఎలా సులభతరం అవుతుంది, ఈ వివరాలన్నీ మాకు తెలియజేస్తారా?
2: యోగా అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ముఖ్యంగా గర్భిణీలకి యోగా చేయడం వలన ప్రసవించడానికి చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. అలాగే ముఖ్యంగా యోగాని, వాటి యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అలాగే మనం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ యోగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాడిఫై చేసిన కొన్ని ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా స్పెషల్ గా ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసమే డిజైన్ చేశారు, కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ యోగా అంటారు. అలాగే లేదా ప్రీనెటల్ యోగా అని కూడా అంటారు. ఎప్పుడు యోగా చేయాలి? కన్సీవ్ అయిన తర్వాత 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత యోగా స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 మంత్స్ ఎందుకు చేయకూడదు అంటే, ఒక ప్రాణి మదర్ లో ఇమిడినప్పుడు కొన్ని, అంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్, ఇలా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ 3 మంత్స్ రెస్ట్ తీసుకుని 4వ నెల నుంచి మాత్రమే యోగా చేయడాన్ని సజెస్ట్ చేస్తాము.
1: అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ గా ఉన్న లేడీస్ విషయమా మేడం? నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్,
2: నార్మల్ గా ఉన్న వాళ్ళు తప్పకుండా యోగా చేయొచ్చు. చిన్న చిన్న ఆసనాలు చేసుకుంటూ ఈ 3 నెలలు చేయొచ్చు. 4వ నెల నుంచి స్పెషల్ గా డిజైన్ చేసిన ఆసనాలు స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం యోగా సజెస్ట్ చేయము, ఎందుకంటే వారికి బెడ్ రెస్ట్ కావాలని అంటారు. సో వారి కోసం ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్, ఇలా చిన్న చిన్నవి లైట్ గా చేయొచ్చు. ఇలా 4th మంత్ నుండి టిల్ డెలివరీ అయ్యే వరకు యోగా చేయొచ్చు.
1: ఇప్పుడు మేడం, యోగా టైంలో జనరల్ గా చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, అలా ఉన్న వాళ్ళు కూడా యోగా ట్రై చేయొచ్చు అంటారా?
2: డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు తప్పకుండా యోగా చేయాలి, ఎందుకంటే అవి నార్మల్ గా ఉంచుకోవడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మజిల్స్ అన్ని చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి, పెల్విస్ మజిల్స్ చక్కగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే హిప్ ఓపెనింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది, స్పైన్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మదర్ కి, బేబీకి కూడా చక్కగా వెళ్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్, డెలివరీ టైంలో చాలా మందికి బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు.
1: అవును మేడం.
2: అలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి యోగా తప్పకుండా చేయాలి. అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇవి దూరం చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డైజెషన్. ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవడాన్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ 10-12 కేజీస్ వరకు పెరగొచ్చు, కానీ 20 కేజీస్, 30 కేజీస్ అలా పెరిగిపోతూ ఉంటారు.
1: అవును మేడం. అంటే ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవాలంటుంటారు కదా అందరూ,
2: ఆ ఫుడ్ వల్ల కాదు, ఇతర కాంప్లికేషన్స్ ద్వారా అలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, వంటికి నీరు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. అలాగే కొంతమందికి లెగ్స్ వెరికోస్ వెయిన్స్ అంటారు,

0: అవి ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట.
1: అంటే కాళ్ల వాపు అంటారా,
0: కాళ్ల వాపు, నరాలు, రక్తం, బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు యోగా చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి.
1: అంటే ఎంతసేపు చేయాలంటారండి ప్రెగ్నెంట్ లేడీస్?
0: ప్రెగ్నెన్స్ లేడీస్ ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక అరగంట యోగా చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ ఒక గంట సేపు యోగా చేస్తే చాలా హెల్త్ కి మంచిది.
1: ఎన్నో నెలలు వచ్చే వరకు చేయొచ్చు అంటారండి?
0: టిల్ డెలివరీ అయ్యేదాకా చేయొచ్చు మేడం. ఈవెన్ లేబర్ టైమ్ లో కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్స్ లేడీస్ తో యోగా చేయిస్తారు.
1: దానికి అనుకూలమైన ఆసనం
0: అంటే నార్మల్ డెలివరీ అవడానికి అలా హెల్ప్ చేయడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, స్పెషల్ గా డిజైన్ చేసిన కొన్ని ఆసనాలు ఉన్నాయి. సో అప్పుడు కూడా యోగా చేయిస్తారు నార్మల్ డెలివరీ అవడం కోసం.
1: అయితే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి చెప్పారు మేడం, అసలు వివాహం అయిన వెంటనే నవదంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు కదా, దానికి ప్లాన్ చేసుకుని ఈ కన్సీవ్ అయ్యే లోపు ముందు నుంచే యోగా చేస్తే ఈ మదర్ కి, కాబోయే తల్లికి ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?
0: తప్పకుండా ఉంటాయండి.
1: ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
0: ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం అవసరమో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోగానే పిల్లలు ఎవరు కనట్లేదు, ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని పిల్లల్ని కంటున్నారు. సో ముందే ఇలా ప్లాన్ ఉంటుంది కాబట్టి మన టైంలో, మన అమ్మ వాళ్ళ టైంలో ఇలా ప్లానింగ్లు ఏమి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. ముందే ప్లాన్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి, ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్పిరిచువాలిటీ ద్వారా మైండ్ ని రిలాక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉమెన్స్ మ్యారేజ్ అయినాక చాలా అడ్జస్ట్మెంట్స్, సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల వారికి స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, కాబట్టి దాని వలన ఎమోషనల్ డిప్రెషన్ అవుతూ ఉంటారు. దాని వలన వచ్చే ప్రెజర్ ఏదైతే ఉందో అది బేబీ మీద పడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు అటువంటి ఎన్విరాన్మెంట్ నుండి దూరంగా ఉండాలి. వారి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ హస్బెండ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ 9 మంత్స్ జర్నీలో తన బేబీ పట్ల లవ్, మోర్ ఎఫెక్షన్, మోర్ పీస్ఫుల్ గా ఉండాలి. అలాగే హెల్దీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా ముందుగా మానేసేయాలి. మదర్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఫిజికల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా ఫిట్ గా, స్ట్రాంగ్ గా ఉంటే బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ప్రజెంట్ డేస్ లో చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్ ఇలా ఎన్నో ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే తల్లి కన్సీవ్ అవడానికి ముందే స్ట్రాంగ్ గా ఉండి బేబీ కూడా హెల్దీగా ఉండడానికి ప్రెగ్నెంట్ టైంలోనే గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగా చేయాల్సిందే.
1: మేడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ లేదంటే సిజేర్ అని చెప్పి అంటుంటారు కదా, ఈ నార్మల్ డెలివరీ అవ్వదు అని ముందుగా తెలిసిన లేడీస్ కి, లేదా సిజేర్ అని అవుతుందని తెలిసిన లేడీస్ కి మీకు చేసే యోగా ఆసనాల పట్ల ఏదైనా తేడా ఉంటుందా మేడం?
0: తప్పకుండా ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది అంటే ముఖ్యంగా డెలివరీ టైంలో స్ట్రెస్ బాగా ఉంటుంది, ముఖ్యంగా స్పైన్ మీద, బ్యాక్ మజిల్స్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు హాయిగా, ప్రశాంతంగా డెలివరీ టైం దాకా ప్రశాంతంగా ఉండాలంటే యోగా ఆసనాస్ ఎంతగానో ఉపయోగపడతాయి.
1: ఆసనాలు అంటే ఓన్లీ ఫిజికల్ వేనా మేడం, లేకపోతే మెంటల్ గా ఏదైనా అంటే మానసికంగా బాగుండడానికి ఏమేం చేయిస్తూ ఉంటారు?
0: మానసికంగా ఉండడానికి మెడిటేషన్ చేయిస్తాం, అలాగే ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల చాలు, మానసిక ప్రశాంతత చాలా పొందుతారు వాళ్ళు.
1: తర్వాత ప్రసవం అయ్యాక మేడం, ప్రసవం అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, వాళ్ళు కూడా యోగా చేయొచ్చా?
0: డెలివరీ అయిన తర్వాత యోగా చాలా హెల్ప్ అవుతుంది.
1: అది ఎన్నాళ్ళ తర్వాత చేయొచ్చు మేడం, దానివల్ల లాభాలు ఏంటి?
0: ప్రసవం అయిన తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఒక 6 వీక్స్ నుంచే, 6 వీక్స్ కంప్లీట్ అవగానే స్టార్ట్ చేయొచ్చు, యోగా మొదలు పెట్టుకోవచ్చు. అదే సిజేర్ అని అనుకోండి, ఒక 3 మంత్స్ అయిన తర్వాత యోగా మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మదర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి వీళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది,
1: ప్రసవం తర్వాత ఎక్కువ ఉంటాయి.
0: అవును, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బెల్లీ చాలా లూజ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ బెల్లీ ఫ్యాట్ ని చక్కగా రెడ్యూస్ చేసుకోవచ్చు.
1: ఆడవాళ్ళ కామన్ ప్రాబ్లమ్ అది.
0: చాలా మంది డెలివరీ అయిపోగానే అంటూ ఉంటారు కదా, పొట్ట బాగా పెరిగిపోయింది, పొట్ట బాగా మేడం. సో ఆ పొట్ట తగ్గించుకోవాలంటే ఈ 6 వీక్స్ దాటిన కాడి నుంచి యోగా చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పెల్విస్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత చాలా లూజ్ అయిపోతాయి అనమాట, అవి

0: స్ట్రెంగ్తన్ కూడా చేసుకోవచ్చు. స్పెషల్ గా వీళ్ళకి కూడా ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది. దీన్నే పోస్ట్ నటల్ యోగా అని అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగా చేయడం వలన బెల్లీ మజిల్స్, కోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: అంటే మీరు ఇప్పుడు ఆసనాలతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు?
0: ముఖ్యంగా మనకు ఒక సిస్టమ్ ఉందండి, డెలివరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఫుడ్డే తీసుకోమని చెప్తాము. కానీ కొంచెం దీనికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు డెలివరీ అయిన తర్వాత. అంటే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ బర్నింగ్ వస్తుంది, గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ వస్తుంది. ఇలా ఇట్లాంటివన్నీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా యోగా అందరూ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే, డేలో ఒక మీల్ ని వీళ్ళు 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని తినమని చెప్తాం. అలాగే ఫైబర్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోమని చెప్తాం. అలాగే ప్రోటీన్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక మహిళ గర్భం దాల్చినది మొదలు డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలిచ్చే వరకు ఆమె ఏం తినాలి, ఏం తినకూడదు అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను మాత్రమే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం భవిష్యత్ కోసం అద్భుతమైన వ్యక్తులను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇటువంటివన్నీ పాటిస్తూ బేబీని హెల్దీగా ఉంచుతూ వారు కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి.
1: ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలి అసలు బేసిక్ గా?
0: హెల్దీ బాడీ కావాలంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి మానసికంగా, శారీరకంగా చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా మంది తెలుసు కానీ మెంటల్ హెల్త్ చాలా మంది చూసుకోలేరు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బుక్స్ చదువుతూ ఉండాలి, మంచి మాటలు వింటూ ఉండాలి, మంచి మ్యూజిక్ కూడా వింటూ ఉండాలి, నేచర్ కి దగ్గరగా ఉండాలి. వీటన్నిటితో పాటు
1: ప్రకృతికి,
0: యోగాలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మానసిక ప్రశాంతత లేరనుకోండి, ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. దానివల్ల పిల్లలు వెయిట్ తక్కువగా పుట్టడం, హార్ట్ లో హోల్ ఉండడం, బేబీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ప్రీ మెచ్యూర్డ్ బేబీ పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇక్కడ బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఇక్కడ చెప్తున్నాను. ఒక 5 సెన్సెస్ ఉన్నాయి కదా మన బాడీలో, ఆ 5 సెన్సెస్ ద్వారా మనం బేబీతో కనెక్ట్ అవ్వచ్చు. ముందుగా ఐస్, మనము మంచి గ్రీనరీ ప్లేస్ లో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఎక్కువ గ్రీనరీని చూడడం, మంచి ఫొటోస్ మన చుట్టూ పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే ఇయర్, చెవితో మంచి మ్యూజిక్ వింటూ ఉండాలి. ప్లెజెంట్ మ్యూజిక్ మన రూమ్ లో చిన్నగా సౌండ్ పెట్టుకుని ప్రశాంతంగా వినడం ద్వారా, మంచి మంచి కథలు వినడం ద్వారా, మంచి మంచి కథలను బేబీకి చెప్పడం ద్వారా బేబీ చాలా రియాక్ట్ అవుతుంది, లోపల ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే స్మెల్, మంచి మంచి వాసనలు చూస్తూ ఉండాలి. మన చుట్టూ మంచి స్మెల్ వచ్చేవి చక్కగా రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలాగే టేస్ట్, మంచి ఫుడ్ తినడం, ఆ ఫుడ్ ని కూడా బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. నేను ఇది తింటున్నాను అని బేబీకి నవ్వుతూ చక్కగా టచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే టచ్ ద్వారా బేబీని మన పొట్ట మీద చేయి పెట్టి స్మూత్ గా మసాజ్ చేస్తూ టచ్ ద్వారా కూడా బేబీకి కనెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ బేబీ కూడా లోపల ఇవన్నీ ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం ద్వారా డయాబెటిస్ ని, థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనాస్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ట్విన్స్ ఉన్న వాళ్ళకి, బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి యోగా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
1: దానికి సంబంధించిన ఆసనాలు వేరువేరుగా ఉంటాయి మేడం,
0: వీటికి సంబంధించిన ఆసనాలు వేరుగా ఉంటాయి మేడం. అలాగే హెవీ వెయిట్స్ ఉన్న వాళ్ళు కూడా,
1: చాలా మంది ప్రెగ్నెన్సీకి ముందే హెవీ వెయిట్ ఉంటారనుకోండి మేడం, అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఇంకా కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంటుంది కదా.
0: అందుకే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా, అంటే ముందు వాళ్ళు ఆసనాసు బెండ్ అవ్వలేరు కదా, వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రాప్స్ సహాయంతో, అంటే బాల్, చైర్ ఇలా కూర్చోబెట్టి కొన్ని ఆసనాలు చేయిస్తూ ఉంటాము. సో వాళ్ళ బాడీ నిదానంగా అలవాటు పడుతూ ఉంటుంది యోగాకి. తర్వాత వాళ్ళని నిదానంగా యోగాసనాలు అన్ని చేయడానికి హెల్ప్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో వాళ్ళు అలా వాళ్ళు హెవీ వెయిట్ ని ఇంకా వెయిట్ పెరగకుండా ఉండకుండా దాన్ని మెయింటైన్ చేసుకునేలాగా చేయడానికి యోగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా వాళ్ళు లేబర్ టైంలో లేబర్ టైం ని తగ్గించుకుని నార్మల్ డెలివరీ అవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: పెయిన్స్ కి ఎక్కువ

0: ఎక్కువ సఫర్ అవ్వకుండా త్వరగా డెలివరీ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే యోగా చేసేవాళ్ళు యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే, ఎక్స్పర్ట్ అయిన ప్రీనటల్ యోగా ట్రైనర్ దగ్గర మాత్రమే యోగా చేయాలి. వీడియో చూసేస్తున్నాము, దాన్ని చూసి యోగా చేసేద్దామని మాత్రం చేయకూడదు. సో ఎప్పుడైతే యోగా ట్రైనర్ దగ్గరుండి చేయిస్తారో వాళ్ళకి ప్రతిదీ ఇది చెయ్యాలి ఇది చేయకూడదని సలహా ఇస్తూ యోగా చేయిస్తారు.
1: అంటే అందరికి అన్ని ఆసనాలు చేయటం కష్టం కాబట్టి మన బాడీ నేచర్ ఎలా ఉందో దాన్ని బట్టి
0: డిజైన్ చేసి, అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో ముందుగానే చూసుకుని అవి మాత్రమే వాళ్ళతో చేయించడం జరుగుతుంది.
2: మీరు ఇంతవరకు బాలింతలు చూలింతలకు యోగా ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ బి పరంజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో పరివర్తన అనే కథానిక వింటారు. సమర్పణ పివి సోమశేఖర్ గారు.
3: ఊర్ణా మార్కెట్ చాలా సందడిగా ఉంది. పూజకు పూలు, పండ్లు, కాయగూరలు సామాగ్రి కొనుక్కునే మహిళామణులతో హడావుడిగా ఉంది. ప్రతి వాళ్ళ చేతుల్లో బ్యాగ్ నిండా సామాగ్రితో బరువుగా నడుస్తున్నారు. ఏమండి మీ పక్క సీటు ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందులో డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో కూర్చున్న ఆమెను సాలోచనగా చూసింది వాణి. నువ్వు నువ్వు హేమ కదూ అంటూ ఆశ్చర్యంతో పలకరిస్తున్న వాణికేసి చూసి గుర్తుపడుతూ, ఓ వాణి నువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మనం కలిసాం, సంతోషంగా అంది హేమ. వైజాగ్లోనే ఉన్నావా, ఏ ఏరియా, మీ వారేం చేస్తున్నారు, పిల్లలున్నారా, నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు, ప్రశ్నల వర్షం కురిపించింది వాణి. మావారు ఇక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాణి, మేము ఉండేది ఆరిలోవలో చెప్పింది హేమ. అరే ఏమిటి విచిత్రం, మీ వారు పనిచేస్తున్న కంపెనీలోనే మావారు కూడా పనిచేస్తున్నారు, ఆశ్చర్యంగా అంది వాణి. స్నేహితురాళ్ళిద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మావారు నేను ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి వస్తాం హేమ, ఆ తర్వాత మీ ఇద్దరు మా ఇంటికి రావచ్చు అంటూ మద్దిలిపాలెం స్టేజ్లో బస్సు దిగుతూ చెప్పింది వాణి ఎన్నాళ్లకో స్నేహితురాలని కలిసిన ఆనందంతో. అలాగే వాణి తప్పకుండా రండి అంటూ చెయ్యి ఊపింది హేమ బస్సు కదులుతుండగా. కనుమరుగైన స్నేహితురాలను తలుచుకుని గతంలోకి జారిపోయింది హేమ. తను వాణి చిన్ననాటి ఫ్రెండ్స్. శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదలవలస మండలంలో ఖండ్యాం అనే ఒక మారుమూల పల్లెటూరులో ఇద్దరు 10వ తరగతి వరకు చదువుకున్నారు. హేమ అన్నింటా ఫస్ట్, అందరికీ ఆదర్శంగా ఉండేది, ఉత్తమ విద్యార్థిని. తల్లి అనారోగ్యం, తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల 10వ తరగతితోనే ఆపేసింది హేమ స్కూల్ ఫస్ట్న పాస్ అయినా సరే. వాణి యావరేజ్ స్టూడెంట్. వాణి తల్లిదండ్రులు ఓ మోస్తరుగా ఉన్నవాళ్ళు కాబట్టి టౌన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మంచి సంబంధం రాగానే పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు. ఆ పెళ్లి తర్వాత మరి కలవలేదు ఇద్దరు స్నేహితురాళ్లను. తన తల్లి మరణంతో వైజాగ్లో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుతో పెళ్లి జరిపించి తన బాధ్యతను తీర్చుకున్నాడు తన తండ్రి. తనకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్ద అయిన బాధ్యతలున్న రాజుతో పెళ్లికి అంగీకరించింది హేమ. అన్నట్లే ఆదివారం సాయంత్రం బండిపై వచ్చిన వాణి దంపతులను సాదరంగా ఆహ్వానించింది హేమ. వీరే మావారు హరి, మీవారు మావారు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, మేము హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వైజాగ్ 7 అవుతోంది, ఎందుకు మీ వారేరి అంటున్న వాణికేసి బెరుకుగా చూసింది హేమ. ముందు కూర్చోవే వాణి, మా వారు వస్తారు, పని ఉండి బయటికి వెళ్ళారు, వీళ్ళే మా పిల్లలు తేజ దీప్తి అంటూ పిల్లల్ని చూపించింది హేమ. వాళ్ళేం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటూ పలకరించింది వాణి తాను తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వారి చేతిలో పెడుతూ. వెల్డింగ్ సెక్షన్లో పనిచేసే రాజైన హేమగారు మీ వారు అంటున్న హరిగారి కేసు చూసి, అవునండి అంటూ తల ఊపింది హేమ. హరిముఖంలో రంగులు మారడం స్పష్టంగా గమనించింది హేమ. కాఫీ కలిపి తెస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ. నేను వస్తానుండవే, కాఫీ కలుపుతూ ఇద్దరం మాట్లాడుకుందాం, మీరు ఈలోగా న్యూస్ పేపర్ తిరిగేస్తుండండి అంటూ భర్తకు చెబుతూ తాను కూడా వంటింట్లోకి దారితీసింది వాణి. ఇదేనే మా సామ్రాజ్యం అన్నది హేమ ఇరుకుగా ఉన్న వంటింట్లో ఓ స్టూలుపై కూర్చున్న వాణితో. దానికే ముందే ఇల్లు ఎంత పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఎవరి పరిస్థితి వారిది, స్నేహంలో తారతమ్యాలు భేదభావాలు ఉంటాయా హేమ అన్నది వాణి ఆర్ద్రంగా. ఎన్నాళ్ళయింది ఓ ఆత్మీయురాలైన స్నేహితురాలి పలకరింపుకు నోచుకుని ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు చిమ్మాయి హేమకు. వాణి మీ వారికి కాఫీ ఇచ్చి వస్తాను, మనమిద్దరం కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం, అంటూ హాల్లో ఉన్న హరిగారికి కాఫీ గ్లాస్ అందించింది హేమ. పక్క గదిలో నుండి ఓ ముసలి వాళ్ళ మాటలు విని తాను కూడా హాల్లోకి వచ్చింది వాణి. వీళ్ళిద్దరూ మా అత్తమామలు. మామగారికి కీళ్ళవాతం, అత్తగారికి బీపీ, షుగర్, మోకాలు నొప్పులు. ఎక్కడికి కదలలేరు వాణి అంటూ పరిచయం చేసింది హేమ వాళ్ళ అత్తమామల్ని వాణికి, హరికి. హేమ పరిస్థితి అంతా అర్థమైంది వాణి దంపతులకు. పిల్లలు, మీ ఇద్దరూ కాసేపు బయట ఆడుకుని రండి, నాన్నగారు వస్తారు చూడండి అంటూ పిల్లల్ని ఆటలకు బయటకు పంపించింది హేమ. మీ స్నేహితురాలిద్దరూ మాట్లాడుకోండి, నేను ఈ పుస్తకాలు చదువుతూ మొబైల్తో ఆలక్షేపం చేస్తాను అంటున్న హరిగారి కేసు చూసి కృతజ్ఞతగా అన్నది హేమ. తిరిగి వంటింట్లోకి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏం చెప్పను వాణి, నా భర్త రాజుకు లేని అలవాటు లేదు. ఆడపిల్లలు పెళ్లి చేసి ఉన్నదంతా ఆర్పి కొడుక్కి ఈ చిన్న ఇల్లు మిగిల్చారు మా అత్తమామలు. కీళ్లవాతం వల్ల ఉద్యోగం మానేసి వాళ్ళ చేతులు వీళ్ళు కాళ్ళు పట్టుకుని మా వారికి తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించారు మా మామగారు. కానీ మా వారు తాగుడుకు, వ్యసనాలకు బానిసై ఇంటి పట్టున ఉండరు. పిల్లల కోసం, అత్తమామల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఇలా భారంగా గడుపుతున్నాను వాణి అన్నది హేమ భారంగా. నాకన్నీ తెలిసాయి హేమ, నేను మొన్న మా వారికి నీ గురించి చెప్పగా ఆయన మీ వారు తాను అనుకున్న రాజు ఒకరేనని పసిగట్టారు. ఈరోజు స్వయంగా కలిసి మాట్లాడదామని వచ్చారు అంది వాణి. ఆ మాటలు విని తాను చెప్పవలసింది ఇంకేమీ లేదనుకున్నది హేమ. రాజుకున్నా పై కేడర్లో ఉన్నది హరియే అని, రాజుకు ప్రమోషన్ కావాలంటే హరి రికమెండేషన్ అవసరమని తెలుసుకుంది హేమ. బయట చప్పుడుకు మేలుకుని హాల్లోకి వచ్చారిద్దరు. జోగుతూ వచ్చాడు రాజు. హాల్లో హరిని చూసి కంగు తిన్నాడు. త్రాగి వచ్చాడని అర్థం చేసుకున్న హరి మరేమీ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది హేమ. నమస్కారం చేసి లోనికి వెళ్ళిపోయాడు రాజు. మరోసారి వస్తాం హేమ, మీ వారితో పిల్లలతో ఒకసారి మా ఇంటికిరా అని చెప్పింది వాణి భర్తను కూడా బయలుదేరమని సైగ చేస్తూ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు బొమ్మల అచేతనంగా నిశ్శబ్దంగా అయిపోయింది హేమ. రాజును మార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా, మంచిగా చెప్పినా, బెదిరించినా దేనికి లొంగక వ్యసనాల ఊపిలో తాను మునుగుతూ తనను నమ్ముకున్న వారికి కూడా సుఖశాంతులు లేకుండా చేస్తున్నాడు, నిట్టూర్చింది హేమ. కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు రాత్రి ఫోన్ రింగ్ కాగానే అది తన భర్త హరి నుండి గ్రహించి ఇంతవేళ నైట్ షిఫ్ట్లో ఫోన్ ఏమిటా అని కంగారు పడింది వాణి. నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి రావాలి వాణి, కంగారు పడకు, ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను, నాకేమీ కాలేదు అన్న భర్త మాటలు విని పిల్లలు ఇల్లు చూసుకోమని చెప్పి తాళం పెట్టి కేజీహెచ్కి బయలుదేరింది వాణి. కన్నీళ్లతో ఎదురైన హేమను చూడగానే ఏమైంది హేమ, ఆతృతగా అడిగింది వాణి కంగారుగా. ఏం చెప్పనే వాణి, మీ వారు లేకపోతే ఈరోజు మా ఆయన నాకు దక్కేవారు కారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తుండగా నీరసం వల్ల మెషిన్ మీద పడిపోతున్న మా వారిని అటువైపు చెకింగ్కు వస్తూ చూసిన హరిగారు గభాలను వచ్చి ప్రమాదం నుండి తప్పించారు. విసురుగా పక్క మిషన్ మీద పడ్డారిద్దరు. మా వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా రక్తం పోయింది, ఐసీయూలో ఉన్నారు. హరిగారికి కూడా గాయమైందనే నా బాధవాణి. మీ ఇద్దరూ నా పాలిటి దేవతలు, కన్నీళ్లతో అంది హేమ వాణి చేతులు పట్టుకుంటూ. చిన్న చిన్న బ్యాండేజ్లతో వస్తున్న హరిని చూసి కన్నీళ్ళాగలేదు వాణికి. నాకేమీ కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ వాణి అన్నాడు హరి. కంపెనీ వర్కర్స్, సిబ్బంది అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. అందరూ హరిని దేవుడు అంటూ పొగడుతుండగా హేమను ఓదార్చి అందరి వద్ద తెలవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు వాణి దంపతులు. వారం రోజులు పోయాక కృతజ్ఞత తెలిపేందుకు వచ్చారు హేమ రాజులు వారి పిల్లలతో కలిసి వాణి హరి దంపతులింటికి. సాదరంగా ఆహ్వానించింది వాణి. సార్, నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. కార్మికులు పనిచేసే చోట ఎంతో ఏకాగ్రతతో ఉండాలని, దురలవాట్లకు లోనైతే, ఆరోగ్యం పాడైతే ప్రమాదాలకు లోను కావాల్సి వస్తుందని, తమతో పాటు తమ కుటుంబానికి కూడా హాని జరుగుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్. అమ్మా, ఆ రోజు సార్ నన్ను కాపాడకపోతే ఈ రోజున మీ ఎదుట ఉండేవాడిని కాదమ్మా. మీ మేలు జన్మజన్మలకే మర్చిపోలేను. నా వల్ల దేవుడు లాంటి సార్కి కూడా గాయాలయ్యే, నన్ను మన్నించండి అంటున్న రాజును చూసి వాణి హరి ఎంతో ఆనందించారు. రాజు, నీవు చాలా తెలివైన వాడివి, మంచి వర్కర్వి. నీ తెలివిని పనిలో చూపిస్తే వెంట వెంటనే ప్రమోషన్స్ పొంది పైకెళ్లేవాడివి. చెడు వ్యసనాలు కార్మికుల బ్రతుకులు నాశనం చేస్తాయి. నీలోని ఈ మార్పు కోసమే హేమగారితో పాటు మేమంతా ఇన్నాళ్ళు ఎదురు చూసాం. చివరకు భగవంతుడు ఆ మార్పును ఈ విధంగా తెచ్చాడు. థ్యాంక్ గాడ్. నీ పనితీరు ఇకపై పరిశీలించి నీ ప్రమోషన్ కోసం రికమెండేషన్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నీలో మార్పు స్థిరంగా ఉండి శాశ్వతం కావాలి అన్నాడు హరి. తప్పకుండా సార్, మీరు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మ నన్ను కొత్త మనిషిని చేసింది అన్నాడు రాజు. వాణి, హేమ, పిల్లలందరూ ముఖముఖాలు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాదు హేమ,

ప్రభుత్వం వారు ముద్రా పథకం కింద ఇస్తున్న లోను సౌకర్యం నీకు వచ్చేటట్టు చేస్తాను. శిశు, కిషోర్, తరుణ్ అనే స్కీముల కింద తప్పకుండా నువ్వు ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ షాపులు పెట్టి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. కాబట్టి తప్పకుండా నీకు ఆ లోన్ వచ్చేటట్లు నేను సహకరిస్తాను.

0: మారాలి మారాలి, మనుషులు మారాలి, మనుషుల నడవడి మారాలి అన్న ప్రభోతాత్మ గీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
1: మీరింతవరకు పరివర్తన అనే కథానిక విన్నారు. సమర్పణ పివి సోమశేఖర్ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో నిద్రలేమికి ఆరోగ్య సూచనలు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులను, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేదేంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేదేంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాపులు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలా మంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మంద్రంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్రపట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలా మంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం, ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి, లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు ఓ 1/2 గంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది. రోజంతా చికాకులు, అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు. మీరింతవరకు నిద్రలేమికి ఆరోగ్య సూచనలు తెలుసుకున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:48. మనం ఇప్పుడు ప్రభాత ప్రసారంలో భాగంగా శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాం. బీసీ సంక్షేమ శాఖలో 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న బి సురేష్ రత్నకుమారికి పదోన్నతులు లభించాయి. వారి అర్హతలను అనుసరించి గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆ శాఖ జిల్లా సాధికారత అధికారిని పి వెంకటలక్ష్మి సోమవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన భవన్లో కలెక్టర్ హిమాంశు శుక్లా పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారని చెప్పారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక కార్మిక శాఖ 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికుల పిల్లల నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐరన్, మ్యాంగనీస్, లైమ్ స్టోన్, డోలమైట్, మైకా గల్లతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లల ఉపకార వేతనాలకు అర్హులని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా, ఇంటర్ నుంచి 50 తరగతులు చదువుతున్న వారు అక్టోబర్ 31వ తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడవలూరు మండలం రామతీర్థం బీచ్లో మంగళవారం ఉదయం 6 గంటలకు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్వర్ణాల చెరువు, రామతీర్థం బీచ్తో పాటు రెసిడెన్షియల్ అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. యోగా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కడ ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగా ఈ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, తెలుగు గంగ ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా పీడి కిరణ్ కుమార్ తదితరులు అర్జీలను స్వీకరించారు. కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 35.56 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1900, హైలెవెల్ కాలువకు 50, లో లెవెల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 132 మంది తమ సమస్యలను విడుదల రూపంలో ఏఎస్పీసీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి వినతిని చట్టపరిధిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్, పోలీస్ కంట్రోల్ రూమ్, SB2 ఇన్స్పెక్టర్లు, టీవీ సుబ్బారావు, భక్తవత్సల రెడ్డి, బి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. వివిధ రకాల కోర్సులు చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రామారావు మాట్లాడుతూ 50 మందికి పైగా పాల్గొన్నట్లు చెప్పారు. రామాయపట్నంలోని ఇండోసెల్ కంపెనీకి 13 మంది, హీరో కార్ప్ కంపెనీకి 11 మంది ఎంపికయ్యారని తెలిపారు.

ఆకాశవాణి సింహపూర్ ఎఫెక్ట్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్ర నుంచి వింటారు. 8:30 జిల్లా సమాచార లేక విజయవాడ కేంద్ర నుంచి వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: has indicated that it will maintain military positions in certain areas despite the broader diplomatic initiative. The coming days will determine whether the framework can evolve into a durable peace agreement for the region. Vinod Kumar for Akashvani News from Dubai.
1: In the FIFA World Cup 2026, tiny Cape Verde, making its historic first appearance at the World Cup, produced an extraordinary performance to secure a 0-0 draw with global heavyweights Spain. Cape Verde's 40-year-old goalkeeper, Vizinha, delivered a heroic performance as his side held Spain to a 0-0 draw. Earlier, Belgium and Egypt also drew 1-1 in their Group G opening match at Seattle Stadium. Egypt came close to securing their first ever World Cup victory but were denied by a quick response from Belgium's substitutes under the intense heat. Saudi Arabia and Uruguay also drew 1-1 in their opening match of Group H in Miami Stadium in the US this morning. Abdullah Al-Amri scored on a rebound in the 41st minute for Saudi Arabia, and Uruguay's Maxi Araujo responded with an equaliser in the 80th minute. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Sunil. The peace deal between US and Iran is prominently noted on the front pages of dailies. US and Iran reach deal to end war, reopen Hormuz, headlines the Indian Express. US-Iran strike tentative peace deal as Israel refuses land pullback, reads the headline in the Statesman. Prime Minister Modi will lead the main event of the International Day of Yoga 2026 celebrations in Kolkata on June 21, writes the Asian Age. In its editorial piece title Label Truth, the Tribune argues that FSSAI's action against misleading food labels is necessary, but only a first step. And that is back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Slovakia confers its highest honor, Order of the White Double Cross First Class, on Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avignon, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
4: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయూ విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భూమి పూజ ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ది, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
3: మీరు ఇంతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30. నేటి మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినబోతున్నాం.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా ముందుగా మనకు రాస్తున్న వారి లెటర్ నవాపేట నుంచి మాధవి, జయ, శంకర్, అజయ్, విజి, ఖాదర్ భాష, దిలీప్, లీలా, ప్రవళిక, మోహన్, మదన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు రంగస్థలం చిత్రం నుంచి పాటను ప్లే చేయమని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్టు రంగస్థలం మూవీ నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఈనాటి మన మనోరంజన కార్యక్రమంలో మరొక లెటర్ రాస్తున్న వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. వీరు సాయి చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్టు సాయి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ లెటర్ మనకు రాసిన వారు నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు నేను శైలజ చిత్రం నుంచి పాడను కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోనట్టు నేను శైలజ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శృతులు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి లెటర్ రాస్తున్న వారు నెల్లూరు శ్రోనాస్పేట నుంచి అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనుజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, లలిత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు సాహో చిత్ర నుంచి పాటను ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

మరి ఈనాటి మన హలో మనోరంజన కార్యక్రమంలో మరొక లెటర్ రాస్తున్న వారు నెల్లూరు వేదేపాల నుంచి పావని, స్వప్న, బాజీరావు, దేవి, బాలకృష్ణ, సుగుణ, సుష్మిత, చిన్మయి, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్యం, జీవన్, కేదార్నాథ్ గారు. వీరు ఈగా మూవీ నుంచి సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. ఓకే అండి, మీరు కొన్నట్టు ఈగా మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మన ఇప్పుడు వచ్చేసాం సమయం 9:00 హలో అభిరుచి కార్యక్రమానికి. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని వినబోతున్నాం. మరి మీరు కూడా కాల్ చేయాలనుకుంటే 0861233100 లేదా 102కి కాల్ చేసేయండి. ఫస్ట్ అయితే లైన్లో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ సుప్రియా. గొంత లాంటిది కనుక్కోలేకుండా ఉంటది అక్క. బాగున్నాను సుప్రియా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎక్కడికి పోలేదు, త్వరగా వస్తాయి.
7: ఓకే,
6: వస్తాయి వస్తాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు సాంగ్ ఏం కావాలో చెప్పు. పున్నమి రాత్రి, అదేం పాట? రఘులు ఓం నమ శివాయ, ఏం పాట ఉంది? ఓకే ఓకే, రైట్. ఓకే, నీకోసం పున్నమి నాగు మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: మరి మన ప్రోగ్రాంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: వినబడి నుంచి, మహమ్మద్ రఫీ, రాయల్ టైమ్ అండి.
0: రఫీ గారు బాగున్నారా?
1: బాగున్నానండి, దేవుడి దయ వల్ల.
0: ఓకే, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఉమ్మడి కుటుంబం, ఎన్టీఆర్ది.
0: ఓకే ఓకే.
1: కథ చెప్పాలని ఉంది.
0: ఓకే.
1: మా గురువు గారి కోసం, ఫాదర్ బాషా కోసం,
0: విజయనగర్
1: నుంచి.
0: ఫ్రెండ్స్ అందరి కోసం.
1: అందరి కోసం ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: లక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
0: జాకిర్ గారు బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను మేడం.
0: చాలా చాలా బాగున్నారు.
1: మంగళవారం వస్తే మాకు పండగ కదండి మేడం.
0: ఏం పండగ అండి ఇప్పుడు?
1: కానీ కానీ ఈ వారం కూడా డిసప్పాయింట్ మేడం. మీరు అది మన పొడుపు గదలు రాలేదు కదా.
0: పొడుపు గదల కొన్ని రోజులు బ్రేక్ పడింది.
1: చేస్తాం మేడం, మీటింగ్ చేయడంలోనే తీదనం ఉంది.
0: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు సంసారం ఒక చదరంగంలో టైటిల్ సాంగ్ వినిపించండి. కొత్త శ్రోతలు ఉన్నారు మేడం, నాలుగు పేర్లు చెప్తాను.
0: చెప్పండి.
1: ఉళ్ళపాలెం నుంచి సురేష్, రొయ్యలు సుబ్బారావు, అర్నాథపురం చేపలంగడి వెంకటేశ్వరన్న మా డాడీ, అలాగే మా ఫ్రెండ్స్ ఇందాక మా గురువు గారు ఫోన్ చేశారు రఫీ గారు. మా ఫ్రెండ్స్ అందరూ మీకు తెలిసిందే, ఇస్మాల్ బాయ్, ఆళ్ళగడ్డ పోలాయ, ఇనుమడి మొహమ్మద్ రవి, కిరాణా
0: కుటుంబ
1: గోపీనాథ్, అహోబలం వెంకటేశ్వర్లు, సఫలా మస్తాన్, వీళ్ళందరి కోసం ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే సార్, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరిప్పుడు వింటున్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
2: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
2: గుడ్ మార్నింగ్, శుభోదయం బంగారు తల్లి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్ద తూర్పుగోదావరి నుంచి మాట్లాడుతానమ్మా. చిత్తల్లి బంగారు తల్లి,
1: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుర్తుపట్టాను. బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు.
2: మీరు నేను అనుకోవడం, నేను పేరు
1: అవునా? లేదు లేదు. సరే, ఈ రోజు ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు? ప్రణవీనే.
2: ప్రణవీ బంగారు తల్లి, చిట్టు తల్లి, నమస్తే, శుభోదయం అమ్మా.
1: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్.
2: అదే చిట్టు తల్లి, నాకు మయూరి ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట. గీత రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
1: ఏం పాట అది?
2: మౌనం గానం పలికే మధురాక్షరం అనే పాట ఉంటుందమ్మా, ఉన్నదమ్మా?
1: అది లేనట్టుంది, దాంట్లో వేరే పాట అడుగుతారా ఏమన్నా?
2: సరే అండి. మయూరి చిత్రంలో జానకమ్మ పాడిన పాట, గీత రచన వేటూరి సంగీతం.
1: అందెలు పిలిచిన, అదేనా?
2: అందెలు పిలిచిన అదేమో బాగా చేశారు మా ప్రణవి గారు.
1: ఓకే సార్, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
2: అమ్మా
1: చెప్పండి.
2: ఈ పాట మాకు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, విద్యా బంగారు తల్లి కోసం, బొడ్డేటి జగన్నాథరావు గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తబలా మస్తాన్ పాషా గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, మైపల్లి నాగేశ్వరరావు గారు, మన నెల్లూరు సింహపురి ఆకాశవాణి ప్రసారం చేయవారు అందరికి ఒక ప్రసారం చేయవారు మా ప్రణవి చిత్తాన్ని మనసారా కోరుకుంటూ మయూరి చిత్తాన్ని పాడుకొని చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై సమయం 9:30. ఈనాటి మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మనం ఇంతవరకు ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు విన్నాం. ఇప్పుడు వెంటనే మనం వాట్సాప్లో శ్రోతలకు ఉన్న పాటలు వినే కార్యక్రమానికి వచ్చేద్దాం. మరి ఫస్ట్ మనకి రాస్తున్న ఈ మెసేజ్ వచ్చేసి కడప వినయ్ గారు రాస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం సరిలేరు నీకెవరు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే రాజశేఖర్ నటించిన అల్లర్పీడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అభేద ఆయిషా కోరుతున్నారు. ఇంకా స్టేట్ రోడ్ మూవీ నుంచి పాట కావాలి అంటూ ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరి కోసం కూడా కోరుతున్నారు. ఇంకా జయభేరి చిత్రం నుంచి మా కోసం పాట వేయండి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సరిలేరు నీకెవరు చిత్రం నుంచి ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరిప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి నాగరాజు, కామాక్షి, మేఘన, హారిక రాస్తున్నారు. వీరు పెద్ది మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మెహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నా వెంకటేశం గారు పుష్ప మూవీలో నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే ఆంధ్రకేసరి చిత్రం నుంచి పాట కావాలని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కోరుతున్నారు. ఇంకా సప్తస్వరాలు చిత్రం నుంచి పాట ప్లే చేయండి మా కోసం అంటూ తుమ్మలచర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాల నుంచి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా పెద్ది మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, కానీ ముందుగా ఇది విందాం.

0: 1854 से प्राप्त की जा सकती है।
1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇంతవరకు వింటూ ఉన్నారు. మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మన నెక్స్ట్ మెసేజ్ మనకు రాస్తున్న వారు అఖండ సినిమా నుంచి పాట కావాలి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ పూజారి ధనంజయ్ కోసం అంట. ఇంకా అమ్మ దొంగ చిత్రం నుంచి పాటని ప్లే చేయండి అంటూ మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి, అక్షర, కృప రాస్తున్నారు. ఇంకా వీరితో పాటు తప్పు చేసి పప్పుకుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా అఖండ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నా, విందాం.

ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ ఎవరిదో చూద్దాం. నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. వీరు ఎవడో చిత్ర నుంచి పాటను కావాలని కోరుతున్నారు. అలాగే

లక్ష్మీపూర్ నుంచి సయ్యద్ జాకీర్ గారు ఫ్రెండ్స్ అందరి కోసం కూడా చిన్నరాయుడు మూవీ నుంచి సాంగ్ను ప్లే చేయమని చెప్పి కోరుతున్నారు ధనలక్ష్మీపురం నుంచి. అలాగే ఆత్మీయుల చిత్రం నుంచి పాటని ప్లే చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, హరుణు, అజయ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. అలాగే ఒక మంచి సాంగ్ మా కోసం స్నేహబంధం మీద ప్లే చేయండి అంటూ బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఎవడో చిత్రం నుంచి ఈ పాట.

అదన్నమాట సంగతి ఈరోజు. సో ప్రోగ్రామ్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మరి నెక్స్ట్ వీక్ మరి కొన్ని మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. మరి సమయం అయితే 10 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి.

0: కార్యక్రమంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం అంటారు.
1: ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్య రంగం అభివృద్ధి చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
2: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్కి ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు. సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
1: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ, మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
3: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారి కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూసిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తున్నాం. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నిటికి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
1: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
4: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు, లైక్ 60 ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని, లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలా మంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనసుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
5: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యము కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని

0: అవయవాలు అన్ని ఆర్గాన్స్ కూడా ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
2: ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు 2 జిల్లాల్లో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 థీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసినాం. దీంతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1,00,000 మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా, చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తను గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రోజులు మారాయి చిత్రం నుంచి ఘంటసాల పాడారు గీత రచన కోసరాజు. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదే మండలం పెద్దకల్లేపల్లి నుండి గంధం మాణిక్యాలరావు, వజ్రమ్మ, స్వాతి, శ్రీకృష్ణ, తనుశ్రీ, కీర్తిశ్రీ మరి వీరందరి కోసం ఈ పాట. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనప్పరెడ్డి రమేష్ బాబు వీరి కోరికపై కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. మరి వీరందరి కోరికపై ఈ పాట

ప్రియనాటి రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు, మరి వీరు కోరుతున్నారు మాయదారి మల్లిగాడు చిత్రం నుంచి పి సుశీల పండు పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు ప్రాణం చిత్రం నుంచి సోను నిగమ్ మహాలక్ష్మి పాడారు, గీతరచన సాయి శ్రీహర్ష. మరి వీరి కోసం ఈ పాట

మహమండలం కజగ్రామం నుండి త్రివేదులు వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక మరి వీరందరూ కోరుతున్నారు. నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట మరి వీరి కోసం ఈ పాట

మరి నాటి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీతరచన శ్రీశ్రీ

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయేది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మీ, విశాల్, మరి వీరు కోరుతున్నారు ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్రపడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం శివశంకర్

ఈనాటి రావతిథి కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతీష్, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరి వీరందరూ కోరుతున్నారు బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట, గీత రచన సంగీతం మణిశర్మ.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ అండ్ సాయి రిత్విక్ మరి వీరందరూ కోరుతున్నారు తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట, గీతరచన సి నారాయణ రెడ్డి మరి వీరందరి కోసం ఈ పాట.

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కిరాయి అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీతరచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరి కోసం ఈ పాట

మీరు ఇంతవరకు రావయ్య తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ద్వారక చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడిన పాట, గీత రచన రెహమాన్, సంగీతం సాయి కార్తీక్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రానికి హరిచరణ్, సింధూరి విశాల్ పాడారు. రచన కృష్ణకాంత్, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గోవిందుడు అందరి వాడాలి. ఈ చిత్రానికి శ్రీమణి రచన, సంగీతం యువన్ శంకర్ రాజా, పాడినవారు జావేద్ అలీ.

0: గుర్తు చేసుకుందాం శీర్షికని మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్ డే ఆర్జే డి మోనిక్ గారితో పరిచయం వినండి.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో మోనిక ఒకరు. ఈరోజు మోనిక మనతో ఉన్నారు. హాయ్ మోనిక, వెల్కమ్.
2: హలో.
1: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్, అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో మోనిక, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్సేషన్.
2: యా, ష్యూర్.
1: అండ్ మోనిక, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి ఇలా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఆ బ్యూటిఫుల్ మూమెంట్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
2: ష్యూర్. ఫస్ట్ వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాకు వన్ డే ఇలా ఆర్జేలో ఆపర్చునిటీ ఇస్తారని. జస్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాము, విన్ అయ్యాము, బట్ లేటర్ దెన్ మాకు తెలిసింది ఇలా ఆర్జేలో కూడా ఆపర్చునిటీ ఇస్తారని. మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పాము. ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు, సో చాలా ఎక్సైటింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
1: ఓకే, వెల్ మోనిక. అండ్ 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్సే రాసావు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా రేడియో గురించి నువ్వు ఏ విషయాలు తెలుసుకున్నావు, అలాగే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
2: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఆకాశవాణి కండక్ట్ చేస్తున్నారని మాకు గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు. ఆకాశవాణి అనగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే, అంటే మా అమ్మమ్మ, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఆ కాలంలో ఏంటంటే వీళ్ళకి న్యూస్ పేపర్స్ ఉండేవి కాదు, అంత అవేర్నెస్ ఉండేది కాదు వాళ్ళకి, సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు. అంటే ఆ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ వాళ్ళకి. టీవీ ఛానల్స్ కానీ, టీవీస్ కూడా ఉండేవి కాదు, అంత టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వాలా. ఈవెన్ దో అలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక చిన్న రేడియో అనేది ఉండేది. ఆ రేడియో ఎక్కడ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ ప్రజలందరికీ అవగాహన, వాళ్ళకి అవేర్నెస్ని తీసుకురావడానికి చాలా హెల్ప్ అయిందనమాట ఈ ఆకాశవాణి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకా మ్యూజిక్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ ఈ ఆకాశవాణి వచ్చినప్పుడు అందరూ ఇంట్లో ఆ చిన్న రేడియోని పెట్టుకొని చుట్టూ కూర్చొని, ఈవెన్ ఇట్ గ్యాదర్డ్ ఎవ్రీవన్ టుగెదర్. ఇప్పుడు ఏంటంటే మనకి న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసాయి, డిఫరెంట్ మొబైల్స్ వచ్చేసాయి, మనం అన్నీ అవే చూసుకుంటున్నాము, అందులో ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇదివరకు రోజుల్లో అవన్నీ ఉండేవి కాదు. సో నిజం చెప్పాలంటే ఈ ఆకాశవాణి అనేది మన నేషన్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన ప్రజల్ని అవేర్ చేయడానికి కానీ, ఎంటర్టైన్ చేయడానికి కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, డ్రామాస్ విషయంలో కానీ, వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్. సో ఇట్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్.
1: నైస్ మోనిక. ప్రస్తుతం నువ్వేం చదువుకుంటున్నావు?
2: Actually, I'm pursuing law, second year.
1: Oh, nice. Mari, law field ni choose cheskodaniki emanna different reason unda?
2: In fact, naku chinna pani nunchi law ante chaala ishtam anamata. ఎందుకు అంటే ఇప్పుడు మన ఎదురుగా ఏమైనా తప్పు జరిగిందనుకో, మనం యాజ్ ఎ పర్సన్గా అయ్యో పాపం అని అనుకుంటాము. కానీ లా తెలిసిన పర్సన్, అంటే లా తెలిసిన పర్సన్కి మొత్తం రైట్స్ తెలుస్తాయి. యాజ్ ఎ సిటిజన్గా ఎవరు ఎలా ఉండాలి, ఇప్పుడు మన ఎదురుగా ఏమైనా తప్పు జరుగుతున్నా కూడా మనం కండెమ్ చేసే ఆ పవర్ అనేది ఉంటుంది. యాజ్ ఎ నార్మల్ సిటిజన్ అయితే అయ్యో పాపం అనుకొని వదిలేస్తాము. అదే లా స్టూడెంట్గా, అంటే మన రైట్స్ తెలిసిన ఒక సిటిజన్గా అయితే మనం ఆ తప్పుని కండెమ్ చేయొచ్చు అక్కడక్కడతో.
1: యా మోనిక, బాగా చెప్పావు. సరే, మరి చదువుతో పాటు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు, అలాగే నీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి, అలాగే నీ ఫ్యూచర్ డ్రీమ్ కూడా?
2: హాబీస్ అండ్ ఇంట్రెస్ట్స్ అంటే డాన్స్, మ్యూజిక్, కొన్నిసార్లు ఆర్ట్స్ వేస్తూ ఉంటా. అండ్ నా ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏముంది, ఒక రెస్పెక్ట్ఫుల్ డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయాలని, అంతకు మించి ఏం లేదు.
1: ఓకే, గుడ్ మోనిక. నువ్వు డాన్స్ వేస్తూ ఉంటా అన్నావు కదా, మరి ఎలాంటి టైప్ ఆఫ్ డాన్స్ అది?
2: భరతనాట్యం.
1: భరతనాట్యమా? ఓకే. డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
2: యాక్చువల్లీ ఒక 2 ఇయర్స్ నుండి.
1: 2 ఇయర్స్ నుంచి ఏం డాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా ఉంది? అలాగే మీరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత టెన్షన్గా ఉంటుంది, ఎంతో మంది ముందు మనం డాన్స్ వేస్తాం కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకుంటావా?
2: ష్యూర్. ఇదివరకే అంటే నార్మల్గా ఇప్పుడు మనం స్టేజ్ మీద గుడిలల్లో కానీ, ఐ మీన్ టెంపుల్స్లో కానీ ఎప్పుడన్నా డాన్స్ చూసినప్పుడు మనకు అదో టైప్ ఆఫ్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈవెన్ నన్ను కూడా నేను అలా చూసుకోవాలి. యాక్చువల్లీ ఇది మా మదర్ డ్రీమ్. ఈవెన్ దా నాకు కూడా చాలా ఇష్టం డాన్స్ అంటే. ఒక టైప్ ఆఫ్ డివైన్ ఫీలింగ్ ఉంటుంది. ఆ దేవుడి పాటలకి మనం డాన్స్ వేస్తూ ఉంటే, టెంపుల్స్ లో అందరు కూర్చొని మనల్ని చూస్తూ ఉంటే బాగుంటుంది.
1: నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు.
2: యా ష్యూర్.
1: అండ్ మౌనిక, నువ్వు లా స్టూడెంట్ కదా, మరి కాన్స్టిట్యూషన్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అలాగే ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ముఖ్యంగా ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన బేసిక్ రైట్స్ ఏంటి, నీ మాటల ద్వారా మా లిజనర్స్ తో షేర్ చేసుకుంటావా మరి?
2: యా ష్యూర్, తప్పకుండా చెప్తా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇది మన దేశానికి బ్యాక్ బోన్ లాంటిది అన్నమాట. మన కంట్రీ అనేది ఎలా రన్ అవ్వాలి, గవర్నమెంట్

0: లాస్ ఏంటివి, సిటిజన్స్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్ ఏంటి, మన పార్లమెంట్, జ్యుడిషియరీ, ఈ ఎగ్జిక్యూటివ్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేవి ఇందులో ఉంటాయన్నమాట. అందుకే దీనిని మనం సుప్రీం లా ఆఫ్ ఇండియా అని కూడా అంటాం అన్నమాట. మన భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించారు. కాన్స్టిట్యూషన్ 1949 నవంబర్ 26th అడాప్ట్ చేయబడింది అనమాట. 1950 జనవరి 26th దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కాన్స్టిట్యూషన్లో 450 పైగా ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒకటనమాట. ఇది ప్రతి సిటిజన్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్. ఇవి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే బేసిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్ 14 తీసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. అంటే అందరూ లా ముందు ఈక్వల్ అని చెప్తుంది అనమాట ఈ ఆర్టికల్. అదే ఆర్టికల్ 15 తీసుకుంటే దీంట్లో మనకి రిలీజియన్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎవరు డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్తుంది. అదే మనం ఆర్టికల్ 16 తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి, అండ్ ఆర్టికల్ 19 తీసుకుంటే రైట్ టు ఫ్రీడమ్, అంటే లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్, మీ పీస్ఫుల్ మీటింగ్స్ వంటి ఫ్రీడమ్స్ని ఇది ఇస్తుంది అనమాట. ఆర్టికల్ 21 తీసుకుంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. ఇదేంటంటే ప్రతి వ్యక్తికి డిగ్నిటీతో జీవించే రైట్ ఉంది అని మనకు చెప్తుంది. ఇది కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అదే మనం ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 32కి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అవ్వగానే మనం సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళే అవకాశం అనేది ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనిని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. రైట్స్ మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఇవి ఆర్టికల్ 51ఏలో ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్, కంట్రీని మెయింటైన్ చేయడం వంటి డ్యూటీస్ ప్రతి సిటిజన్కి ఉంటాయన్నమాట. యూత్ పర్స్పెక్టివ్లో చూస్తే కాన్స్టిట్యూషన్ గురించి అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన డెమోక్రసీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట.
1: వెల్ డన్ మోనికా, కాన్స్టిట్యూషన్ గురించి అలాగే ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మన లిజనర్స్కి కూడా బేసిక్ ఆర్టికల్స్, సిటిజన్ రైట్స్ గురించి మంచి అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ సరే, లా కాలేజెస్లో మూట్ కోర్ట్స్ ఉంటాయి కదా, మరి అక్కడికి మొదటిసారి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? కోర్ట్ ఎన్వైర్న్మెంట్ కానీ సీనియర్ కేసెస్ ఆర్గ్యూ చేయడం చూస్తూ ఉంటావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మా లిజనర్స్తో షేర్ చేసుకుంటావా?
0: యాక్చువల్లీ మాకు లీగల్ ఫెస్ట్ అని ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట కాంపిటీషన్స్. అప్పుడేంటి, డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఆర్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, లా స్టూడెంట్స్. అప్పుడు మూట్ కోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎట్ దాట్ టైం నేను ఒకసారి వెళ్ళానమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే లా స్టూడెంట్ లైఫ్లో ఈ మూట్ కోర్ట్ అనేది చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లాస్ రూమ్లో బుక్స్ ద్వారా లా నేర్చుకుంటే మూట్ కోర్ట్ ద్వారా మనం ప్రాక్టికల్ లా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. నేను మొదటిసారిగా మూట్ కోర్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్గా అనిపించింది. ఎందుకంటే రియల్ కోర్ట్లో జడ్జ్, బెంచ్, ఆర్గ్యుమెంట్స్, కేస్ ప్రెజెంటేషన్ అన్నీ ఉండడంతో కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ముఖ్యంగా సీనియర్స్ కాన్ఫిడెన్స్తో కేసెస్ ఆర్గ్యూ చేయడం చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఒక కేస్ని ఎలా అనలైజ్ చేయాలి, రిలెవెంట్ లాస్ ఎలా సెర్చ్ చేయాలి, ఎవిడెన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, జడ్జ్ అడిగే క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి వంటి విషయాలు అక్కడ మనం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీగల్ రీసెర్చ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మూట్ కోర్ట్ ద్వారా టీమ్ వర్క్, కాన్ఫిడెన్స్, క్రిటికల్ థింకింగ్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఫ్యూచర్లో అడ్వకేట్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ ప్లాట్ఫామ్ అన్నమాట. అందుకే లా ఎడ్యుకేషన్లో మూట్ కోర్ట్కి చాలా ముఖ్యమైన స్థానం ఉంది అని నేను అనుకుంటున్నాను.
1: మౌనిక, నీ మూట్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా బాగా చెప్పావు. అండ్ ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చొని మాట్లాడినప్పుడు నీకు ఎలా అనిపించింది, అలాగే మన రేడియో స్టేషన్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా నీకు ఎలా అనిపించింది?
0: చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ రాదు ఈ ఆపర్చునిటీ మైక్ ముందు కూర్చొని లైక్ ప్రజలందరూ మన వాయిస్ని వినడం. ఇట్స్ అ ప్రివిలేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆకాశవాణి ఫర్ దిస్ ఆపర్చునిటీ.
1: నైస్ మౌనిక. మౌనిక, ఈ డిజిటల్ జనరేషన్లో యూత్కి రేడియో ఇంపార్టెన్స్ గురించి నీ మాటలో చెప్పగలవా? అండ్ యూత్ స్టడీస్తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ కో కల్చర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ నువ్వు అనుకుంటున్నావు?
0: యా, స్టడీస్తో పాటు ఈ కోకల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి బ్రెయిన్ ఇంకా షార్ప్గా యాక్టివ్గా పనిచేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు రేడియో, మనం ఇప్పుడు ఏమైనా పని చేసుకుంటున్నా కానీ, ట్రావెల్ చేస్తున్నా కానీ, ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా రేడియో పక్క పెట్టుకొని మనం వింటూ ఉంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం ఒకటే చోట ఉండి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ అవేర్నెస్ అనేది మనకు కల్పిస్తుంది అన్నమాట.
1: యా మౌనిక, నీ ఎక్స్పీరియన్స్, థాట్స్ అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు. అండ్ మరి ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తామా? నీ ఫేవరెట్ మూవీలోని నీకు నచ్చిన సాంగ్ 2 లైన్స్ మా లిజనర్స్ కోసం పాడతావా?
0: యా ష్యూర్. యాక్చువల్లీ నాకు నిరీక్షణ మూవీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో దాంట్లో ఒక 2 లైన్స్ పాడతా.

0: సరే మౌనిక, ఇప్పుడు కొన్ని ఫన్నీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం నువ్వు ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలవు. రెడీనా మరి?
1: యా రెడీ.
0: ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఏ వర్డ్ ఫస్ట్ ఆడ్ గా ఉంటుంది కానీ దాని ఫస్ట్ లెటర్ తీసేస్తే ఈవెన్ అయిపోతుంది, ఏ వర్డ్ అది?
1: సెవెనా?
0: సెవెనా, సెవెన్ ఎలా అవుతుంది
1: అంటే, ఇప్పుడు ఒక నెంబర్ ఏదైనా తీసుకొని దాన్ని ఫస్ట్ లెటర్ తీసేస్తే అది ఈవెన్ అయిపోయింది అన్నారు కదా. సెవెన్ లో SEVEN, అందులో ఫస్ట్ లెటర్ S తీసేస్తే ఈవెన్.
0: యా, కరెక్ట్ ఆన్సర్ మౌనిక. సరే మరి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. వాట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ బట్ ఇజంట్ ఎ లాయర్? దేంట్లో ఎక్కువ కేసెస్ ఉంటాయి కానీ అది లాయర్ కాదు, ఏంటది?
1: కేసెస్ ఉంటాయి కానీ లాయర్ కాదు.
0: Yes.
1: సూట్ కేస్.
0: యా, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఒకవేళ కోర్టులో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటే మీ లాయర్ ఎవరు?
1: నేనే.
0: Yes, రైట్ ఆన్సర్. క్వశ్చన్ ని కూడా చాలా జాగ్రత్తగా థింక్ చేసి ఆన్సర్ చేసావు. ఓకే, ఇప్పుడు రాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం, ఓకేనా?
1: యా ఓకే.
0: అన్లిమిటెడ్ ఫుడ్ ఆర్ అన్లిమిటెడ్ వైఫై?
1: అన్లిమిటెడ్ ఫుడ్.
0: ఎందుకు వైఫై కాకూడదు?
1: వైఫై ఆకలి తీర్చదుగా.
0: రైట్ ఆన్సర్. 1 crore rupee ఆర్ పర్ఫెక్ట్ హెల్త్?
1: పర్ఫెక్ట్ హెల్త్.
0: గుడ్ చాయిస్ మౌనిక. అండ్ ట్రావెల్ ది వరల్డ్ ఆర్ మీట్ యువర్ ఫేవరెట్ సెలబ్రిటీ?
1: ట్రావెల్ ది వరల్డ్.
0: ఎందుకు సెలబ్రిటీ కాకూడదు?
1: మనం వరల్డ్ ట్రావెల్ చేస్తే మనకి న్యూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అండ్ మన వరల్డ్ గురించి కూడా ఎక్కువ తెలుసుకోవచ్చు.
0: బాగా రెస్పాండ్ అయ్యో మౌనిక. సరే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ జర్నీలో ఎన్నో రిఫార్మ్స్ జరిగాయి. వాటిలో న్యూ క్రిమినల్ లాస్, ఆర్టికల్ 370 రద్దు, ఓల్డ్ బ్రిటిష్ లాస్ ప్లేస్ లో కొత్త చట్టాలు తీసుకురావడం వంటి మేజర్ లీగల్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఒక లా స్టూడెంట్ గా ఈ రిఫార్మ్స్ గురించి, వీటి ఇంపాక్ట్ గురించి మన లిజనర్స్ కి వివరించగలవా?
1: తప్పకుండా. ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ మాత్రమే కాకుండా లీగల్ రిఫార్మ్స్ గురించి కూడా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పచ్చు. ముందుగా క్రిమినల్ లాస్ గురించి మాట్లాడితే, మన దేశంలో చాలా సంవత్సరాలుగా బ్రిటిష్ పీరియడ్లో రూపొందించిన ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పీసీ అంటే క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అమలులో ఉండేవన్నమాట. కాలంతో పాటు సొసైటీ, టెక్నాలజీ, విధానం మారిపోయింది. అందుకే వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే BNS, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే భారతీయ న్యాయ సంహిత అంటే BNS అనేది పాత ఐపీసీకి బదులుగా వచ్చింది. ఇది ఏ నేరం, దానికి ఎలాంటి శిక్ష ఉండాలి అనే విషయాలను వివరిస్తుంది. భారతీయ నాగరిక సురక్షా సంహిత పాత CRPC బదులుగా ఇది వచ్చిందనమాట. ఒక క్రైమ్ జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, అరెస్ట్ ఎలా చెయ్యాలి, కోర్టు ప్రొసీజర్ ఎలా ఉండాలి వంటి ప్రొసీజర్స్ గురించి ఇది వివరిస్తుంది. భారతీయ సాక్ష్య అధినయం అనే పాత ఎవిడెన్స్ యాక్ట్ కి బదులుగా ఇది వచ్చిందనమాట. కోర్టులో ఎవిడెన్స్ ఎలా స్వీకరించాలి, ఏ ఆధారాలు వ్యాలిడ్ అనే విషయాలను ఇది నిర్ణయిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్, మొబైల్ డేటా వంటి వాటికి ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కొత్త లాస్ ద్వారా డిజిటల్ ఎవిడెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, టెక్నాలజీ యూసేజ్ పెంచడం వంటి మార్పులు వచ్చాయి. ఇక ఆర్టికల్ 370 గురించి మాట్లాడితే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగ నిబంధన. దీని వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్వెస్ట్మెంట్స్, సెంట్రల్ లాస్ ప్రయోజనాలను పొందగలుగుతుంది అని చెప్పారు. అలాగే ట్రిపుల్ తలాక్ లా గురించి చెప్పాలంటే, గతం కొంతమంది ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు జెండర్ జస్టిస్ వైపుగా ముఖ్యమైన అడుగుగా పేర్కొనింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ కాలంలో లీగల్ రిఫార్మ్స్ పరంగా కూడా కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. కొత్త క్రిమినల్ లాస్, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ లా వంటి అంశాలు దేశ న్యాయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థలపై ప్రభావం చూపాయి. ఒక లా స్టూడెంట్ గా నేను భావించేది ఏంటంటే, ఏ రిఫార్మ్ అయినా ప్రజలు దాని గురించి తెలుసుకో

0: చాలా ముఖ్యం. ముఖ్యంగా యూత్ కాన్స్టిట్యూషన్, లాస్, సిటిజన్స్ రైట్స్ గురించి అవగాహన ఉంటే వారు మరింత రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగగలరు. లీగల్ అవేర్నెస్ అనేది కేవలం లా స్టూడెంట్కే కాదు, ప్రతి సిటిజన్కి అవసరం. ఎందుకంటే చట్టాల గురించి అవగాహన ఉంటేనే మన హక్కులు, బాధ్యతలు మరింత బాగా అర్థమవుతాయి.
1: చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం మోనిక. ఈ విషయాల గురించి చాలా మందికి బేసిక్ అవేర్నెస్ ఉన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, కానీ నువ్వు చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. మన లిజినెస్కి కూడా ఇది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా.

0: అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోనికా. నిజంగా ఈరోజు నీతో మాట్లాడడం హ్యాపీగా అనిపించింది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన లిజనర్తో షేర్ చేసుకున్నావు. అండ్ నీ ఫ్యూచర్లో అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు వన్ డే ఆర్జే డి మౌనికతో పరిచయం విన్నారు.

0: 1961 సంవత్సరంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన భార్యాభర్తల చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
2: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
1: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు సందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయబార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
3: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
1: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిస్తాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్ కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

0: శ్రోతలు లేనిదే రేడియో లేదు. ఆకాశవాణికి శ్రోతలే జీవనాడి. శ్రోతలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆకాశవాణి 90 వసంతాలు నింపుకున్న నేపథ్యంలో దశాబ్దాల తరబడి సుదీర్ఘకాలంగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు వింటూ నిన్న మొన్నటి వరకు తమ అనుభవాల్ని ఉత్తరాల ద్వారా పంపేటువంటి శ్రోతల్లో సీనియర్ మోస్ట్ శ్రోత ఏలూరు నుంచి ఆర్ రఘువీర్ సింగ్ గారు తన అనుభవాల్ని మనకు పంచడానికి ఆకాశవాణి విజయవాడ స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. అయ్యా నమస్కారం. ఆర్ రఘువీర్ సింగ్ గారు
1: నమస్కారం. ఆకాశవాణికి 90 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మా శుభాకాంక్షలు ఆకాశవాణి వారికి అందజేసుకుంటున్నాం.
0: చాలా చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు. ఎందుకంటే ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు చూడగానే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆకాశవాణిలో రకరకాల విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమాన్ని విని మీ యొక్క అభిప్రాయాన్ని చక్కటి విశ్లేషణతో, చక్కటి దస్తూరితో, ఆ కార్డుల్లో మీరు రాసేటువంటి ఉత్తరాల్లో మంచి రకరకాల రంగులు, హంగులు, మరి పువ్వులు, ఇలా రకరకాల బొమ్మలు వేస్తూ మరి పంపిస్తూ ఉండేవారు మీరు. మేము ఎంతో ఆనందించేవాళ్ళం. అంటే ఉత్తరాల కార్యక్రమాలు చదువుతూ ఉండేవాళ్ళం కదా, అలాగే శ్రోతలు కోరినటువంటి పాటలని, ఇలాంటి వాటిలో మీ పేరు లేని కార్యక్రమ ఉత్తరమే ఉండేది కాదు. చాలా ఆనందంగా ఉంది రఘువీర్ సింగ్ గారు. మీరు అసలు రేడియో ఎప్పటి నుంచి వినేవారండి?
1: నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నానండి. నా నాన్నగారు కూడా రేడియో వినేవారు. అక్కడి నుంచి అది నాకు దొరికింది ఆ ఛాన్స్. నాకు పెద్ద రేడియో ఒకటి కొనేవారు అండి మా నాన్నగారు. ఆ రేడియోలో పాటలు వినేసి వెంటనే రేడియోకి స్పందించి నేను లెటర్స్ రాసేవాడినండి. అప్పటి నుంచి నాకు అలవాటు అయిందండి. నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ వింటున్నాను. ఇటు ఆకాశవాణి, విశాఖపట్నం, విజయవాడ, కడప, అప్పట్లో ఈ 4 స్టేషన్సే ఉండేవండి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చాలా స్టేషన్స్ వచ్చేసినాయి. ఎఫ్ఎంలు, మార్కాపురం ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రస్తుతం విజయవాడలో నేను నివసిస్తున్నాను. విజయవాడ కార్యక్రమాలు వింటున్నానండి.
0: 40 ఏళ్ళ నుండి వింటున్నారు కదా?
1: అవునండి.
0: ప్రస్తుతం మీ యొక్క వయసు ఎంత?
1: నా వయసు 78 సంవత్సరాలు అండి. నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటాను. అన్ని ప్రోగ్రామ్లు వింటుంటాను. ఉదయం భక్తి రంజన కాడి నుంచి సూక్తి ముక్తావళి ఇవన్నీ వింటుంటానండి. తర్వాత ఉదయరేఖల కార్యక్రమం, మన ఆకాశవాణి వారు ప్రసారం చేసే ఉదయరేఖల కార్యక్రమాల్లో డాక్టర్ గారితో సలహాలు మొత్తం ఇవన్నీ వింటుంటానండి. వెంటనే స్పందించి మీకు లెటర్స్ రాస్తుంటానండి. అది మా శ్రోతలందరికీ తెలుసును, ఆకాశవాణి వారు కూడా తెలుసునండి.
0: మీరు మాత్రమే వినేవారా, మీ కుటుంబ సభ్యులు కూడా వినేవారా?
1: మా కుటుంబ సభ్యులు అంటే మా మేడం గారు వినేవారు అండి. ఆవిడ సుగుణాబాయి.
0: పిల్లలు కూడా వినేవాళ్ళు?
1: వినేవారు అండి. పిల్లల వరకు నేను ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళినా ఆ పోగ్రాం ఆవిడ కూడా రాసి నాకు అప్పచెప్పేదండి. అప్పుడు మళ్ళీ నేను రాసేవాడి.
0: అయితే రఘువీర్ సింగ్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
1: నేను పీయూసీ చదివానండి. ఓల్డ్ పీయూసీ చదువుకున్నానండి.
0: పీయూసీ?
1: ఓల్డ్ పీయూసీ. ఆవిడేమో 10th క్లాస్ చదివిందండి మేడం గారు.
0: పీయూసీ అంటే ఏంటండి?
1: పీయూసీ అంటే అప్పుడు పి యూనివర్సిటీ ఏదో అనేవారండి. నాకు అంతగా జ్ఞాపకం లేదు.
0: ఇప్పుడున్న ఇంటర్మీడియట్?
1: ఇంటర్మీడియట్ సమానం అండి. తర్వాత నేను ఐటీఐలోకి చేరానండి. ఐటీఐలో చేరి మా ఏలూరు జూట్ మిల్లో నేను మెకానిక్ గా వర్క్ చేశానండి. వర్క్ చేస్తూను రేడియో వినేవాడినండి. ఆ టైమింగ్స్ కాకుండా వచ్చి వెంటనే రేడియో పెట్టుకుని వెంటనే మీకు లెటర్స్ రాసేవాడినండి. ఇటు కార్మికుల కార్యక్రమం వినేవాడిని, తర్వాత వనితావాణి వినేవాడిని, తర్వాత పసిటి పంటలు కూడా వినేవాడిని. నేను కార్మికుల కార్యక్రమం మాత్రం బాగా వినేవాడినండి. తర్వాత మన వివిధ భారతిలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ విన్నానండి. వాటికి వెంటనే స్పందించి లెటర్స్ రాసేవాడినండి.
0: మీరు జూట్ మిల్లులో ఐటీఐ చదివిన తర్వాత మెకానిక్ గా చేరాని అన్నారు?
1: అవునండి.
0: సో ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారంటే కార్మికులు ఎక్కువ ఉంటారు.
1: అవునండి.
0: సో ఆ కార్మికులలో మీరు ఒక కార్మికుడిగా అనుకోవచ్చు.
1: అవునండి.
0: మరి మీ తోటి కార్మికులు కూడా కాస్త ఎప్పుడన్నా మంచి రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది
1: చెప్పేవాడి కానండి, వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదండి. ఎందుకంటే
0: వినేవారు, కొందరు
1: వినేవాళ్ళు కాదండి. ఇప్పుడు రేడియో అంటే రఘువీర్ సింగ్ గారే, ఆయనే వినాలి, ఆయనే చెప్పాలి మగాని అనే ధోరణిలో ఉండేవారు అండి. చాలా నువ్వు చెప్తున్నావు కదా మా చాలా సంతోషం అనేవారు అండి.
0: ఎవరన్నా వాళ్ళల్లో రేడియో రఘువీర్ సింగ్ గారు ఇలా అన్నారని అనేవారు ఏమన్నా?
1: అదే లేదండి, అది ఇంకా అంత దూరం రాలేదు. మా శ్రోతలకి ఇంకా మా మిత్రులకి ఇంకా అంత నాలెడ్జ్ రాలేదండి. రేడియో వింటాడు సింగ్ గారు, అంతవరకు తెలుసునండి.
0: ఇప్పుడు ఏం చేస్తున్నారండి?
1: ప్రస్తుతం ఖాళీ.

0: రేడియోలు పాడైపోయి ఉన్నాయండి. అది అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని రాక దాన్ని చాలా చెంచులు పెట్టేసి ఆ రేడియోలు అన్ని పాడైపోయినాయండి. ప్రస్తుతం రెండు రేడియోలు మాత్రం ఉన్నాయండి, అవే వింటుంటానండి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు రేడియోలో కార్యక్రమాలు విని నిన్న మొన్నటి దాకా కూడా ఉత్తరాల ద్వారాగా అభిప్రాయాలు రాసి పంపేవారు మీరు.
0: అవునండి.
1: మీరు ఆకాశవాణికి ఉత్తరాలు చాలా కాలం నుంచి రాస్తూ ఉన్నారని చెప్పారు కదా.
0: అవునండి.
1: వీటిల్లో సినిమా పాటలు కూడా కోరుకునేవారు.
0: జనరంజని అని ఉండేదండి అప్పట్లో, జనరంజనికి రాసేవాడిని. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కల్పలత నడుస్తుందండి, నా కల్పలత కూడా రాస్తుంటానండి. ప్రతి వారం నా పేరు రేడియోలో రావాల్సిందేనండి. ఏదో ఒక పాట వేసేవాళ్ళు మా నా రఘువీర్ సింగ్ గారు అంటే ఒక పాట వేస్తారండి ఇప్పుడు కూడా. అది నా మీద దయతోనో మరి నా అదృష్టమో తెలియదండి, రఘువీర్ సింగ్ గారి పాట వాటి రావాల్సిందేనండి రేడియోలో.
1: అంటే ఒకళ్ళ మీద దయ అనేది కాదు, కానీ మీరు దాదాపు ఒకేసారి ఒక డజను రెండు డజన్ల ఉత్తరాలు వస్తూ ఉండేవి మీరు.
0: అవునండి, రాస్తుంటానండి నేను.
1: ఏంటంటే మీ దస్తూరి చూడగానే హత్తుకునేది, చాలా అందంగా ఉండేది, ఆ స్వాతి ముత్యాల్లా ఉండే అక్షరాలు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: సో అక్కడ కొంచెం ఆ అట్రాక్షన్ కొంత పనిచేసిందేమో అని నేను అనుకుంటున్నాను.
0: అవునండి, అవునండి.
1: మంచిది. రఘువీర్ సింగ్ గారు, గత రోజుల్లో ఎంతో మంది ఆకాశవాణిలో ఉద్యోగం చేసినటువంటి ఉద్ఘోషకులు అంటే అనౌన్సర్లు అంటాము, అలాగే ప్రయోక్తలు అంటే ప్రొడ్యూసర్స్, రేడియో నాటికలు, రూపకాలు, సంక్షిప్త రకరకాల కళారూపాల్లో కార్యక్రమాలు అందించేటువంటి వారు.
0: అవునండి.
1: మరి వాళ్ళల్లో అబ్బా ఇదిగో ఫలానా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది అని కానీ వాళ్ళ పేర్లు మీకు ఎవరు కొన్ని తెలిసిన వాళ్ళని కానీ ముఖ్యమైన వాళ్ళు?
0: కోక సంజయరావు గారు, తర్వాత బండా కనకలింగేశ్వరరావు గారు, వీళ్ళు నాటికలు అయ్యి వింటుంటానండి. అవి వెంటనే స్పందించి రాస్తుంటానండి. తర్వాత మన రామకృష్ణ గారు ఎవరు ఉండేవారండి.
1: అయితే రఘువీర్ సింగ్ గారు, ఎక్కువగా మీకు ఇదిగో జానపద గేయాలు బాగా ఉంటాయి, నాటికలు బాగా ఉంటాయి, భక్తి రంజని బాగా ఉంటుంది, ఇలా ఏదన్నా ఉండేదా? అన్ని సమపాళ్లలోనే ఒకటి బాగు ఒకటి బాగు లేదు అనేది ఏమి ఉండదా?
0: అలాంటిదేమి లేదు సార్, నేను ప్రతి కార్యక్రమం వింటాను, రాస్తాను. ఇంకా ఈ కార్యక్రమం బాగాలేదు, విమర్శ మాత్రం ఎక్కువ చేయనండి. నాకు తెలిసినంత మట్టుకు విమర్శ ఎక్కువ చేయను. ఇలా చేయాలని కూడా చెప్పనండి రేడియో వాళ్ళకి, ఎందుకంటే నా మనసులో ఉన్నది రాసేస్తానండి. నా మనసులో ప్రకారం ఎలా నడిస్తే అలాగా నేను లెటర్స్ రాస్తుంటానండి. ఇప్పుడు వాట్సాప్లు పెడుతున్నాము, అయినా కానీ కార్లు మాత్రం వదులుతలేదండి. నాకు ఇంట్లో డజన్ డజన్ కార్లు పెట్టుకుంటానండి కొనుక్కొని. ప్రతి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా పోస్ట్ ఆఫీస్ కూడా నాకు ఏలూరులో ప్రతి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తెలుసునండి. ఈయన రేడియోకి లెటర్స్ కొంటాడు అని నేను రంగాన్ని ఇచ్చేస్తానండి కార్లు. నాకు
1: పోస్ట్ కార్డులు ఇప్పటికీ మీరు కొని
0: రాస్తున్నానండి.
1: చాలా
0: అభినందనీయం,
1: చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు.
0: ఓకే సార్.
1: ఇప్పుడు ఆకాశవాణి విజయవాడకు దశాబ్దాల తరబడి కొన్ని వేల మంది శ్రోతలు ఉంటారు. ఈ శ్రోతలు కూడా ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు పెంచుకుంటూ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారనే
0: అవునండి
1: విషయం కూడా నా దృష్టికి వచ్చింది.
0: అవునండి, రాస్తుంటామండి, మాట్లాడుతుంటామండి ఫోన్లో. నాకు బాగా క్లోజ్ మిత్రులు కూడా చాలా మంది ఉన్నారండి. మన ఉప్పులూరు నుంచి ఆయన గణపవరపు మల్లేశ్వరరావు గారు, తర్వాత పాలకొల్లు నుంచి రాఘవేంద్రరావు గారు, ఇలాగ చాలా మంది శ్రోతలు ఉన్నారండి. వాళ్ళ పేర్లు గబగబా రావాలంటే నాకు జ్ఞాపకం రావట్లేదండి.
1: వయసు రీత్యా
0: కొంత ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. రాంబాబు అని వీళ్ళంతా ఉన్నారండి. వాళ్ళు కూడా నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు.
1: మీ తరం శ్రోతలు ఉంటారు, అలాగే యుక్త వయసులో శ్రోతలు ఉంటారు. వీళ్ళు కూడా మిమ్మల్ని పరిచయం
0: చేసుకుంటుంటారండి. తర్వాత రామారావు గారు ఉన్నారండి, ఇక్కడ మేము విజయవాడ నుంచి రామారావు గారు ఉన్నారు. తర్వాత మచిలీపాట్ మన రమేష్ గారు, వీళ్ళు కూడా లెటర్స్ రాస్తూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటుంటాం మేము. మేము మమ్మల్ని చాలా ఆదరిస్తుంటారండి మా శ్రోతలు కూడా, మమ్మల్ని ఒక మిత్రుడిగా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళు. మేము కూడా అలాగే ఫోన్లు అయి చేస్తుంటాం. నేను ఒకేషన్స్ అయి వచ్చినప్పుడు శుభాకాంక్షలు అయి చెప్పడం నాకు హాబీ అండి ఇది బాగా.
1: మరి శ్రోతలు అందరూ ఇలా ఒకళ్ళనొకళ్ళు ఉత్తరాల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా.
0: అవునండి.
1: కార్యక్రమాలు ఏదైనా ప్రసారం అయిన తర్వాత అబ్బా ఈ కార్యక్రమం చాలా బాగుంది, దీన్ని ఇంకొంచెం దీన్ని మలచి ఇది కూడా కలిపి జోడించి రూపొందించి ఉంటే ఇంకొంచెం బాగుండేది అని ఏమైనా చర్చించుకుంటారా?
0: చర్చించుకుంటుంటాను, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి. ఏదైనా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు అన్నారా అంటే ఎలా సాగింది ప్రోగ్రామ్, ఇలా ఉంటే బాగుండేది కదా అని మేము చర్చించుకుంటుంటాం కార్యక్రమాల గురించి. మా డీప్గా కాకపోయినా మా మాదిరిగా మేము చర్చించుకుంటూ ఉంటాం కార్యక్రమాల మీద.
1: మీరు చర్చించుకోవడమే కాకుండా
0: లేదండి, అప్పట్లో బాగా చిన్నప్పుడు బాగా షార్ట్ టైంలో రాసేవారండి. ఇప్పుడు కూడా నా దగ్గర జాగ్రత్త దాచానండి. నేను హ్యాపీ న్యూ ఇయర్ అన్ని రాస్తుంటానండి, సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని రాస్తుంటానండి. నా కార్డ్స్ కూడా మా మిత్రుల దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయండి.
1: మరి ఎప్పుడన్నా శ్రోతలందరూ కలిసి ఏదైనా

0: కలుసుకొని ఒక సభలాగా నిర్వహించడం ఇలా కూడా ఏమైనా చేస్తూ ఉండేవారా?
1: చేసుకొని చేస్తుంటామండి. అప్పుడప్పుడు మన రామారావు గారు వాళ్ళు మిత్రులతో అంత కలయిక, ఒకసారి రెండుసార్లు కలయిక జరిగిందండి.
0: తర్వాత రఘువీర్ సింగ్ గారు ఆకాశవాణి 90 ఏళ్ళు నింపుకుంది.
1: అవునండి.
0: ఈ నేపథ్యంలో ఏమైనా మీరు అబ్బా 90 ఏళ్ళు ఆకాశవాణికి అని చెప్పి ఇలా అంటే, ఇప్పుడు మేము రేడియోల్లో కూడా అన్ని భారతదేశంలోని అన్ని రేడియోల్లో కూడా ఇది ఒక వేడుకగా నిర్వహిస్తున్నారు. అన్ని రకాల కార్యక్రమాల రూపంలో అయితేనేమి, అలాగే ఆహుతుల సమక్షంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు అయితేనేమి, అలాగే వాక్థాన్ అని చెప్పి అయితేనేమి ఇలా జరుపుతూ అందరికి తెలుసు కూడా ఈ విషయాలు.
1: అవునండి.
0: రేడియో ద్వారా వాటిని తెలియపరుస్తున్నాం కూడా.
1: అవునండి.
0: సో మీరేమైనా ఒకసారి అలా ఆకాశవాణికి వెళ్ళి ఉద్యోగుల్ని వాళ్ళని అభినందిద్దాము అని ఏమైనా అనుకున్నారా? శ్రోత
1: 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి వారందరికి నమస్కారాలు, శుభాకాంక్షలు చెప్తా ఉంటానండి.
0: ఇప్పుడు ఎక్కువగా అంటే ఒక 40 ఏళ్ల నుంచి వింటున్నామని అన్నారు.
1: అవునండి.
0: 40 ఏళ్ల క్రితం రోజుల్లో కార్యక్రమాలు ఒక రకంగా ఉండేవి.
1: అవునండి.
0: అంటే ఇప్పుడు కాలం గడిచే కొద్దీ అన్ని రంగాల్లోనూ మార్పులు చేర్పులు అనేటువంటిది సర్వ సాధారణం, సహజం కూడా.
1: అవునండి.
0: అప్పుడు ఎక్కువగా నాటికలు రేడియో ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారం అయ్యే నాటిక అంటే అసలు చెవులు కోసుకునేవారు శ్రోతలు చాలా మంది.
1: అవునండి. అవునండి.
0: బాగా నచ్చిన నాటిక లాంటిది ఏదన్నా మీకు
1: గుర్తుందా? కన్యాశుల్కం అలాంటి నాటకాలు వింటానండి. అవి ఎప్పుడు మనసులో గణపతి ఈ నాటికలు ఎప్పుడు అవి ఎప్పుడు జీవం ఉంటాయండి ఆ నాటకాల్లో. వాళ్ళ పాత్రలదారులు అందరూ చక్కగా నటించేవారు కాబట్టి అలాగే ఇప్పుడు బామ్మగారు బొమ్మలు పెట్టి అలాంటి నాటకాలు చక్కగా సరదాగా ఉంటాయండి. ఇప్పుడు మాత్రం అలాంటి నాటకాలు ఎవరు చేయట్లేదేమో అనుకుంటున్నానండి. చేస్తే ఇప్పుడు కూడా సరదాగా హాస్యం అనేది మనకి ప్రస్తుతం కావాలండి. ఈ హార్డ్ డేస్లో ఈ హాస్యం అనే నాటకాలు కూడా రూపొందించి ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.
0: రెండోదండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నటులు అవనివ్వండి, కళాకారులు అవనివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కార్యక్రమాలు ఇచ్చారు.
1: అవునండి.
0: మీకు అబ్బా ఓహో వీరు మాట్లాడుతున్నారు, వీరి కార్యక్రమం వస్తుంది అని కొంచెం ఆశ్చర్యంగా ఆనందంగా వినేటువంటి సందర్భాలు ఉండుంటాయి.
1: ఉన్నాయి ఉన్నాయండి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ వెంటనే నేను అది స్మరణకి రావట్లేదండి. వస్తే మాత్రం ఇంకా చెప్పగలను, కానీ ప్రస్తుతం చెప్పలేనండి. అది
0: వయసులుచ్చా
1: జ్ఞాపక శక్తి తగ్గిందండి, వినికిడి శక్తి కూడా తగ్గిందండి. ఇంకా అందుకని ఇంకా ఆకాశవాణి వారితో ఈ పరిచయం ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఆకాశవాణి వారికి.
0: ఎప్పుడన్నా ఇప్పుడు అంటే 40 ఏళ్ళు మీరు ఆకాశవాణి శ్రోతగా ఉంటూ ఇన్నేళ్లకు రేడియోలో మాట్లాడిచ్చే అవకాశం వచ్చింది.
1: అవునండి.
0: ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: చాలా సంతోషంగా ఉందండి నాకు.
0: అంతకుముందు ఎప్పుడన్నా రేడియోలో మాట్లాడడం లాంటి అవకాశం ఏమైనా వచ్చిందా?
1: వచ్చిందండి. ఇదివరకు ఎప్పుడోసారి మన వివిధ భారతిలో నాకు ఈ వారపు శ్రోతని ప్రోగ్రామ్ చేశారండి. అప్పట్లో వచ్చానండి. అప్పట్లో కూడా నాకు ఎమ్యునేషన్ ఏదో ఇచ్చారండి, నాకు జ్ఞాపకం లేదు. తర్వాత మళ్ళీ ఇదేనండి, అది ఫస్ట్ ఇది లాస్ట్ అనుకుంటానండి. అప్పట్లో ఏలూరు నుంచి వచ్చి చేశాం, ఇలాగే మాట్లాడామండి. మాట్లాడితే రికార్డ్ చేశారండి, పంపి. అప్పుడు వివిధ భారతి ఉండేదండి, 200 మీటర్స్ ఉండేది. సరిగ్గా వచ్చేది కాదు మా ఊరు. మీ ఊళ్ళోనే వినే వెళ్ళే ఉండండి. విజయవాడ మా సిస్టర్ ఉందండి, వాళ్ళ ఇంటికి వచ్చి రేడియో విని వెళ్ళే ఉండండి. అప్పుడు వివిధ భారతి వచ్చేది కాదండి మాకు, 200 మీటర్స్. అవునండి. ఇప్పుడంటే న్యూస్ ఆన్ ఎయిర్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినా మేడంలో పెట్టుకున్నా వస్తుందండి.
0: ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎఫ్ఎం కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తుంది.
1: అవునండి.
0: రెయిన్బో కృష్ణవేణి అని కొంతకాలం అలా పిలిచాము, ఇప్పుడు ఎఫ్ఎం రెయిన్బో 102.2 అంటున్నాము.
1: అవునండి.
0: అలాగే వివిధ భారతి కూడా ఎఫ్ఎం గా మార్చడం జరిగింది.
1: అవునండి.
0: 101.3 అనేటువంటి మెగా హెడ్స్ మీద మార్చడం కూడా జరిగింది. ఈ ఎఫ్ఎం కార్యక్రమాలు కూడా మీరు వినేటువంటి అవకాశం ఉందా ఏలూరులో?
1: ఉందండి, ఉన్నాయి. వివిధ భారతి కార్యక్రమాలు, వివిధ భారతి మన ఎఫ్ఎం మన ఆర్జీఎల్ అంతా చేస్తున్నారు కదా ప్రోగ్రాములు, సందడి అలాంటి ప్రోగ్రామ్స్, అవి అందులో పాల్గొంటానండి, వింటుంటానండి.
0: శ్రోతగా అందులో పాల్గొంటుంటాను.
1: శ్రోతగా పాల్గొంటుంటాను.
0: అది వాట్సాప్ రూపంలో కానివ్వండి.
1: అవునండి. మా మనసు ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయండి, అవి కూడా వింటానండి. విజయవాడ కార్యక్రమాలు వింటానండి, అన్నిటికీ అటెండ్ అవుతానండి. ఎందుకంటే మొత్తం రకరకాల పనులు ఉంటాయి కదా, మా పనులకే వెళ్ళిపోవాలి, దానికి అటెండ్ అవ్వాలి, దీనికి అటెండ్ అవ్వాలి.
0: ఆకాశవాణిలో సంగీతం, సాహిత్యం, సమాచారం వీటిని ఎప్పుడు నిరంతరం అందిస్తూనే ఉంటుంది.
1: అవునండి.
0: సో ఉన్నంతలో మీకు అవకాశం కుదిరినంతలో సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా వినేవారా?
1: వింటానండి. ఇప్పుడు కూడా 9 గంటలకు వచ్చే కర్ణాటక సంగీతం మాత్రం తప్పకుండా వింటానండి. ఒక లెటర్ రాస్తానండి, ఈ కర్ణాటక సంగీతం బాగుంది, ఈ కళన కీర్తన

0: కీర్తన మాకు ఎంతగానో నచ్చింది. ఇలాగా ప్రతి మన రామ మల్లాజీ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గాత్రం అన్నీ వింటుండీ. మొత్తం 9 o'clock నేను రేడియో దగ్గర పెట్టుకుని ఈ పొగిన వాళ్ళు వింటుంటానండి. ఈ మా కోడలు అంటారు, మామయ్య గారు అండి టిఫిన్ చేద్దాం రండి అన్న, అమ్మ ఒక్క నిమిషం ఉండు కీర్తన విని వస్తానని చెప్పేసి కీర్తన విని వెళ్తానండి.
1: ఒకప్పుడు బావగారి కబుర్లని బాగా ఫేమస్
0: అవునండి.
1: అలాగే ఉషశ్రీ గారి
0: ఉషశ్రీ రామాయణం అది కూడా విన్నానండి. విన్నానండి అది కూడా విన్నాను. అది కూడా జ్ఞాపకం ఉంది. అందులో నా పేరు కూడా వచ్చేదండి. అప్పుడు నేను ప్రశ్న లేచేవాడినండి, వేస్తే ఆయన ఉషశ్రీ గారు జవాబు చెప్పారండి. మరి అందుకు అది ప్రోగ్రాం రాలేదండి.
1: మీకేమైనా రంగస్థల నాటక అనుభవం ఏమైనా ఉందా?
0: లేదండి. రంగస్థలం వింటానండి, రంగస్థలం మాత్రం వింటాను. రంగస్థల కార్యక్రమాలు కూడా వింటానండి. పద్యాలు సత్యహరి చంద్ర బాలనాగమ్మ ఇలాంటి పద్యాలు అవి వింటుంటానండి.
1: మరి ప్రస్తుతం కాలక్షేపం ఏంటి మీకు?
0: ప్రస్తుత కాలక్షేపం రేడియో అండి. రేడియోతోనే నా జీవనం సాగిపోతుందండి. ఇంకేమైనా లైఫ్ ఏమైనా ఉంటే ఇంకా అలాగే వెళ్ళిపోవాలని నేను ఆకాశవాణి వారికి కోరుకున్నాను.
1: ఆకాశవాణి బాధ్యతల్లో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలిగా, అటు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అమ్మా ఇలా చదువుకోండి, చక్కగా ప్రయోజకులు అవ్వండి.
0: చెప్తున్నానండి అన్ని వాళ్ళు కూడా చెప్తానండి. మీరు కూడా అప్పుడప్పుడు రేడియో ఏనంటారా అని చెప్తానండి. వాళ్ళు ఖాళీ ఎక్కడండి వాళ్ళకి? వాళ్ళకి వాళ్ళ పనులు చేయడానికే ఖాళీ లేదండి.
1: ఉరుకుల పరుగుల జీవితం,
0: ఉరుకుల పరుగుల జీవితం అయిపోయిందండి.
1: అంటే వాళ్ళ తప్పు కాదు, అది సమాజం అలా అయిపోయింది.
0: అంతేనండి, అంతేనండి. సమాజంలో ఉన్నందుకే అలా చేయాల్సిందేనండి, లేకపోతే బండి లాగదండి. అదండి.
1: మరి మిమ్మల్ని వయోధికులుగా అందరూ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా చూసుకుంటున్నారండి మిమ్మల్ని, మీ శ్రీమతి గారిని. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వయోధికులైనటువంటి
0: తల్లిదండ్రులు లేదండి. ప్రస్తుతం అందరూ కొడుకులు కోడళ్ళు అంత బాగా చూసుకుంటున్నారండి, బాగా చూసుకుంటున్నారు. టైంకు భోజనం అవి పెడతారు, హాయిగా చూసుకుంటున్నారు. అంత బాగుంది, ఏమి అందులో ఏం తేడా లేదండి. సంసారం నిత్యా మాత్రం అంతా హ్యాపీగా జరిగిపోతుందండి.
1: రఘువీర్ సింగ్ గారు, ప్రస్తుతం రేడియో వినే శ్రోతలు, విన్న కార్యక్రమాల మీద ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య తగ్గుతోంది అన్నట్టుగా వినిపిస్తోందండి, మరి మీరేమంటారు?
0: ఏమంటాను సార్, అంతా ఎఫ్ఎంలోకి వచ్చేసారండి.
1: టెక్నాలజీ
0: పెరిగిపోయిందండి. రాయటానికి ఖాళీ లేదు, ఉత్తరాలు రాయటానికి ఖాళీ లేదు. అయ్యా అదండి.
1: వాట్సాప్లు
0: అంతా వాట్సాప్లో జరిగిపోతుంది. ఏదో ఖాళీ ఉంటే ఉరుకులు పరుగులు రాస్తున్నారు, వస్తే అంటున్నారు, లేకపోతే లేదండి.
1: చాలా చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, ఎందుకంటే మీలాంటి సుదీర్ఘకాలంగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఈ రోజుకి కూడా ఉత్తరం పోస్ట్ కార్డు రాస్తూ ఉన్నారు అంటే నిజంగా నేనెంతో ఆనందిస్తున్నాను. చాలా గర్వంగా ఉంది,
0: చాలా సంతోషం.
1: మీలాగా ప్రతి ఒక్క శ్రోత కూడా, ఎందుకంటే శ్రోతలు ఆదరిస్తేనే రేడియో అండి,
0: అంతే కదా.
1: కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ కూడా అవసరాన్ని బట్టి, ఎందుకంటే కార్డులు ఎలాగో దొరుకుతున్నాయి పోస్ట్ ఆఫీసులో,
0: దొరుకుతున్నాయండి, దొరుకుతున్నాయి.
1: అభిప్రాయం రాయొచ్చు,
0: రాయొచ్చునండి. కానీ ఇప్పుడు టైం వేస్తారు ఉరుకు పరుగులు, మీ జీవితంలో ఈ కార్డులు లా చేయదు లేదు, అంత మెసేజ్లు పెట్టేస్తున్నారండి. ఇంకా కొంతమంది ఉన్నారండి, కొంతమంది శ్రోతలు ఇంకా వాళ్ళు అలా కార్డులు అవి రాస్తున్నారండి. అవి మీకు జారుతానే ఉన్నాయి, మీరు చదువుతానే ఉన్నారు, ఇట్లా జరుగుతానే ఉందండి ప్రోగ్రామ్ అంతాను.
1: ధన్యవాదాలు రఘువీర్ సింగ్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, ఆకాశవాణి వారికి నమస్కారం.
2: జీవనలహరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆర్ రఘువీర్ సింగ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

वक्षस्थले कौस्तुभम् नासाग्रे नवमौक्तिकम् करतले।

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు.

0: ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా తా, పార్టీ కా డిమాండ్ తా, అమరావతికి కో క్యాపిటల్ పర్మనెంట్లీ ఎగ్రీమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై, 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇదర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా, ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working. Pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన

0: జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ యోగా మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్ట స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట స్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
7: నమస్కారం డాక్టర్ వీరమాచినేని పద్మజ గారు. మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు మొదలుకొని వయోధికుల వరకు చాలామంది మహిళలు రకరకాల ఒత్తిడికి లోనవుతూ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి మీరేమంటారు?
8: నమస్కారం అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది న్యాచురల్గా బాడీ రెస్పాన్స్ అండి. ఇంతకుముందు ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా ఏమవుతుంది అంటే బ్రెయిన్లో ఉండే న్యూరోనల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ఇక్కడ డేంజర్ ఉంది అని చెప్పిందనుకోండి, అప్పుడు మనకి ఆ డేంజర్ని విత్స్టాండ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. సో అంటే అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ కాల్చి దాంట్లో నుంచి ఏటీపీ అనే మాలిక్యూల్స్ మన బాడీలో కరెంట్ లాంటిది అన్నమాట. సో ఫాస్ట్గా పరిగెత్తాలనుకోండి, చాలా ఏటీపీ కావాలి. సో ఏటీపీ చాలా కావాలి అంటే చాలా గ్లూకోజ్ కావాలి. సో అందుకు కార్టికోస్టీరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే రక్తంలో గ్లూకోజ్ని ఫాస్ట్గా పెంచుతాయి, ఎనర్జీ ఎక్కువ ఉంది. అండ్ ఆ ఎనర్జీని వాడుకుని మనం పరిగెత్తాలి అంటే మన మసిల్స్ ఫాస్ట్గా వర్క్ చేయాలి. అండ్ అవి ఫాస్ట్గా వర్క్ చేయాలంటే వాడికి ఆక్సిజన్ కావాలి, అందుకు రెస్పిరేటరీ రేట్ పెరగాలి. అండ్ ఆ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కండరాల దాకా చేరుకోవాలి అంటే హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవాలి. సో అలా ఈ మేజర్ ఈ సిస్టమ్స్ అన్ని కోఆర్డినేటెడ్గా ఆ డేంజర్ నుంచి మనము పారిపోయి బ్రతకటానికి బ్రెయిన్ సిగ్నల్స్ అన్ని సిస్టమ్స్ కి పంపించేస్తుంది.
7: బ్రెయిన్ చెప్పినవన్నీ సిగ్నల్స్ ఇవి ఫాలో
8: అవుతాయి, అవన్నీ ఫాలో అవుతాయి. అండ్ అవన్నీ ఒకదానికొకటి కోఆర్డినేటెడ్ గా ఉంటాయి. సో వన్ రెస్పాన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇంకోటి ఏంటి, ఏదైనా డేంజర్ ని మనం విత్స్టాండ్ చేయాలనుకోండి, వీ కెన్ ఆల్సో ఫైట్ ఇట్. సో దానికి కూడా ఈ సిస్టమ్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ ఇమ్మీడియట్ గా ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ని క్రియేట్ చేసేస్తుంది. సో దాట్ ఈస్ లైఫ్ సేవింగ్ అనమాట. ఎందుకంటే ఏదైనా సడన్ గా పడిపోతున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా మనం నిలదొక్కాలి అంటే మనం ఏదైనా కావాలి. ఇఫ్ ఇంతకు ముందు కాలంలో
7: మన బాడీ మనకి సహకరించాలి పడిపోకుండా.
8: ఇంతకు ముందు ఏంటి, మనం అందరము అడవుల్లో జీవించేవాళ్ళం. సో అడవుల్లో మనకి బోల్డ్ అండ్ థ్రెట్స్ ఉండేవి. ఇప్పుడు టైగర్ మన్ని చేసి చేస్తాను అనుకోండి, పారిపోకపోతే వెడ్డేట్ కదా. సో అందుకు దానికి హెల్ప్ చేసేది. సో ఆ అక్యూట్ స్ట్రెస్ అంటే షార్ట్ టైమ్ లో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ప్రతి నిమిషము అదే మోడ్లో పనిచేయాలి అనేసరికి ఆ క్రానిక్ స్ట్రెస్తో ఏమవుతుంది అంటే విత్స్టాండ్ చేయలేదు కనుక అందుకు ఈ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ క్రానిక్గా ఎక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది, ఈ రెండు వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, అండ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. సో ఇలా అందరికీ కూడా క్రానిక్ సిస్టమిక్ డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫ్లమేషన్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉంటుంది.

0: ఫుడ్ తింటే అరగదనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అది బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి బయటపడుతూ ఉంటుంది.
1: అంటే పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ కూడా ఇవన్నీ ఒకే విధంగా పనిచేస్తుంది అంటారా?
0: స్ట్రెస్ బేసిక్ మెకానిజం ఒకలాగానే ఉంటుందండి, కానీ మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన ఆర్గన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని బట్టి. కొంతమంది ఏంటి, స్ట్రెస్లో ఆకలి ఎక్కువ వస్తుంది సో ఎక్కువ తింటారు, బరువు పెరుగుతారు. కొంతమందికి స్ట్రెస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి సో వాళ్ళు అస్సలు తింటారు, అందుకు వాళ్ళు వెయిట్ లూజ్ అయిపోతారు. కొంతమందికి ఆ స్ట్రెస్ వల్ల మన సర్కేడియన్ రిథమ్స్ అబ్నార్మల్ అయిపోతాయి. సర్కేడియన్ రిథమ్ అంటే బాడీ లోపల ప్రతిదీ ఒక రిథమ్ లాగా పనిచేస్తుంది. ఎట్లా అయితే నేచర్ లో ప్రొద్దున్నే సూర్యోదయం అవుతుంది, తర్వాత సాయంత్రం వల్లసరికి ద సన్సెట్స్, సో మన మెటబాలిజం డే టైంలో ఎక్కువ ఉండాలి, రాత్రి అయినప్పుడు స్లో ఉండాలి, అండ్ అప్పుడు కామ్ అయ్యి చక్కగా నిద్రపోగలగాలి. సో ఈ సర్కేడియన్ రిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి అనుకోండి, ఒక పక్కట నిద్రపట్టదు. అండ్ ఇప్పుడు రాత్రి నిద్రపట్టలేదు అనుకోండి, పొద్దున్నే లెగవలేరు. కానీ తప్పదు లెగవాలి, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అన్ని మార్నింగ్ టైమే కదా ఉండేది. సో అందుకు ఏంటి, డే టైం అంతా డ్రౌజీగా ఉండి తిక్క తిక్కగా ఉంటూ ఉంటుంది. సో అట్లా కొంతమందికి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఫుడ్ ఎక్కువ తినేస్తారు, కొంతమంది అస్సలు తినలేరు, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి పొట్టలో ఇమీడియట్గా క్రాంప్స్ లాగా వచ్చేసి లూజ్ మోషన్స్ అవుతాయి. సో ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ విధానాలుగా రెస్పాండ్ అవుతాయి కొంతమందికి. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా హార్మోన్స్తో కూడా రిలేటెడ్ ఉంటాయి. సో కొంతమంది ఆడవాళ్ళకి స్ట్రెస్ పడగానే నెలసరులు తొందరగా వచ్చేస్తాయి అంటారు, కొంతమంది ఏమంటారు అసలు రావంటారు. అండ్ ఇది ఎస్పెషలీ ఇప్పుడు ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, అందరూ ఎంత స్ట్రెస్కి, ఆ పీరియడ్ లేట్ అవుతుంది, వీళ్ళేమో పెళ్ళి పెట్టుకున్నది నెలసరి అడ్డం రాకుండా ఉండటానికి ఇప్పుడు రాలేదు రాలేదు అని టెస్ట్, అవసరమై పెట్టుకున్న రోజు వస్తుందేమో అంటే స్ట్రెస్,
1: చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది మా అమ్మాయి రాలేదు అంటుంటారు.
0: సో ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఏంటంటే మనము మన మైండ్ లో మన లైఫ్ లో గోల్స్ ఏంటి అనేది క్లియర్ గా లేకుండా, ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు అందరికన్నా ఎక్సలెంట్ ఉండలేరు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రేస్ ఉందనుకోండి, దాంట్లో విన్నర్ ఒకటే ఉంటారు. మరి క్లాస్ లో ఉన్న 100 పిల్లలు మేము అందరం విన్నర్స్ అనుకుంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ కదా. సో అలాంటి అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా మన కెపాసిటీ ఏంటి, మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాము, మనకి లైఫ్లో ఏం కావాలి అనేది కాకుండా ఏదో ఆర్టిఫిషియల్ గోల్ పెట్టుకుని ఇదే సాధించకపోతే ఇంకా లైఫ్లో మీనింగే లేదు అనుకున్నారనుకోండి, ఇంకా దట్ కాజెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్.
1: అంటే చిన్న మాట అండి, అంటే ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఇంచుమించుగా 40-50 ఉన్న వాళ్ళందరూ కూడా ఇదివరకు రోజుల్లో ఎప్పుడు వినలేదు ఈ స్ట్రెస్ అనే మాట. కానీ ఇప్పుడు జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా, అమ్మ చాలా స్ట్రెస్గా ఉందమ్మ, మాకు రేపు ఏదో సబ్మిట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కార్పొరేట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు అనే మాట ఏంటి అంటే బాగా స్ట్రెస్గా ఉంది అంటారు. దాని నుంచి మీరు చెప్పినట్లు ఇందాక ఎక్కువ తినడం కానీ ఎక్కువసేపు నిద్రపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ స్ట్రెస్ అనేది ఎందుకు ఫీల్ అవుతున్నారంటారు, అంటే ఇది సైకాలజీ మీద వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారా, కానీ నిజంగానే ఉంటుందా, ఏంటంటారు?
0: అంటే ఇంతకు ముందు కాలంలోనండి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కపుల్కి 3-4 పిల్లలు ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళకి కజిన్స్ ఆ పేరెంట్స్ 3-4 కలిపి ఉన్నారు. సో జాయింట్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇంచుమించుగా అటు ఇటుగా చూసుకుంటే ఒక 20 పిల్లల దాకా ఉండేవారు. సో అందుకు వాళ్ళల్లో వాళ్ళు ఆడుకోవటము, కొట్టుకోవటము, అడ్జస్ట్ అవటము, నేర్చుకోవటము, షేరింగ్ అది అని ఉండేది. సో వాళ్ళల్లో కాంపిటీషన్ నేను ఒక్కడే అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఉంటే ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటున్నారు. సో అందుకు పేరెంట్స్ కూడా వాళ్ళ విషెస్ ఎలా ఉంటున్నాయి అంటే ద బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ దే షుడ్ హ్యావ్ అని. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేసరికి ఆ గివింగ్, షేరింగ్, అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ చాలా తగ్గుతున్నాయి అనిపిస్తుంది నాకు.
1: అవునండి, ఎందుకంటే ఇప్పుడు అసలు పిల్లలకి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. మెయిన్ అక్కడ వాళ్ళ థింకింగ్ అసలు నో అనేసరికి, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అడిగింది ఏదైనా కొనివ్వకపోయినా, వాళ్ళు ఏదైనా టీవీలో ఏదైనా చూస్తున్నా కానీ సెల్లులో ఏదైనా చూస్తున్నా కానీ కాదు అనేసరికి వాళ్ళు అసలు చాలా, కొంతమంది అయితే నాన్న గొడవ చేస్తూ ఉంటారు పిల్లలు పెద్దగా అరవటం, ఏదో వాళ్ళని వాళ్ళు రక్కేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే వీటన్నిటికీ ఏంటి అంటే ఆ నో అనే మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.

0: అనిపిస్తుంది.
1: అవును. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మనకి జనరల్ లైఫ్లో కాన్స్టెంట్గా ఎక్సైట్మెంట్ అంటూ ఉండదు. ఇప్పుడు రోజంతటికి వావ్ అనుకునే మూమెంట్స్ కొన్నే ఉంటాయి,
0: అవును,
1: కానీ ఇట్స్ నాట్ అ కాన్స్టెంట్ వావ్. సో అలా అప్పుడు, కానీ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్స్టాలో కానీ వీటిల్లో కానీ ఏదైనా రీల్స్ చూస్తున్నారనుకోండి, ప్రతి నిమిషము సంథింగ్ ఎక్సైటింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ బ్రెయిన్ ఏంటి అంటే ఆ ఎక్సైట్మెంట్కి ఎడిక్ట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషలీ ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చిన్నపిల్లల్లో ఇంకా వాళ్ళు నేర్చుకోలేదు. సో అలా చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్, ఈ ఎంటర్టైన్మెంట్ ఆన్ టీవీ ఇవన్నీ ఉండేసరికి స్వతహాగా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ మీద కూడా చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఏదైనా సరే టెక్నాలజీ ఇస్ గ్రేట్, కానీ అది ఎప్పుడు ఎంతవరకు వాడాలి
0: అది
1: అనేది కూడా కొంతవరకు ఉండాలి. అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీక్ ఒకసారి డిజిటల్ డీటాక్స్ అని చెప్పి ఒక రెండు రోజులు సెల్ ఫోన్ పట్టుకోకపోతే ఎంత హాయిగా ఉందో చెప్తున్నారు.
0: అవును, ఇప్పుడు బాగా వింటున్నాం పిల్లల్లో కూడా. అందుకనే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, మనం వింటాం ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కూడా వారంలో ఒకరోజు అసలు పిల్లలతో స్పెండ్ చేయండి, పిల్లలు మీరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళండి, సరదాగా గడపండి అనేది చెప్పే కారణాలు కూడా మెయిన్ ఏంటంటే మన మైండ్ డైవర్ట్ చేయడానికే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆలోచన ధోరణి మారుతుంది ఇంట్లో పేరెంట్స్తో కలవటం అనేది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో ప్రతిదీ కూడా మనమే ముందుండాలి, మన పిల్లలు ముందుండాలి అని ఇందా మీరు చెప్పారు. ఆ ఆలోచన మారి పక్క వాళ్ళతో కలవడం కానీ, పక్క వాళ్ళని కూడా చూసి నేర్చుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు.
1: డెఫినెట్గా ఉండాలండి. అందుకనే ఇంతకు ముందు ప్రతి స్కూల్లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఉండేవి, మోరల్ సైన్స్ క్లాసులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అది స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి. ఒక పూట ఒక వీక్లో ఒక హాఫ్ డే ఓన్లీ గేమ్స్. సో ఏంటంటే ఈ చదువులు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టుకుని అదంతా టైం వేస్ట్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ దట్ ఈస్ ఆల్సో నెసెసరీ ఫర్ ద బాడీ అండ్ డిస్ట్రెస్ అనే అండర్స్టాండింగ్ ఉండట్లేదు.
0: అవును, అవునండి. ఇదివరకు రోజుల్లో కంపల్సరీగా, ఎందుకంటే పిల్లల గురించే కేవలం ఆలోచించేవాళ్ళు. స్కూల్లో పిల్లలు ఉంటున్నారంటే మరి పిల్లల గురించే ఆలోచన. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓన్లీ అంత సిస్టమ్స్ మీదను ఈ ఫోన్లలోనే కదా. దాంతో పిల్లల బుర్ర కూడా హీట్ ఎక్కిపోయి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది లేకుండా పోతుంది. మీరన్నట్టు కొంచెం అది దూరంగా పెడితేనే కొంతవరకు బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: డెఫినెట్గా. అందుకనే ఎర్లీ బ్రెయిన్ ఫార్మేషన్ అయ్యే వరకు అట్లీస్ట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్. అందుకనే ఇప్పుడు చూడండి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇది రియలైజ్ అయ్యి టీన్స్ కి సోషల్ మీడియా బ్యాన్ అని పెడుతున్నారు. సో మరి ఐ ఫీల్ ఏంటంటే ప్రతిదీ కూడా మోడరేషన్లో లైఫ్ ఉంటే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఏది అతిగా వెళ్ళకుండా ఉండాలి.
0: అవునండి, ఎందుకంటే మీరు చెప్పినట్టు నిజమే అది. ఒకటి ఆ టైంలో వరకు చూడకుండా ఉంటే పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు ఎదగాల్సిన బ్రెయిన్ ఎదుగుతుంది కదా. చాలా బాగా చెప్పారండి. మరి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు కాకుండా ఇళ్లల్లో ఉంటున్నారు కదా గృహిణులు, మరి వీళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు.
1: ఎందుకంటే ఓవరాల్గా మనము ఇంతమంది ఉన్నా కూడానండి దట్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో గృహిణులు ఉన్నారనుకోండి, పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తర్వాత హస్బెండ్స్ జాబ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మైండ్ కన్స్ట్రక్టివ్గా ఏదో ఒకటి చేద్దాము అనే దానికన్నా ఎంతసేపు టీవీ చూడటము, టీవీ సీరియల్స్లో కూడా నాకు మోర్ దెన్ పాజిటివ్ థింగ్స్ అండ్ నెగటివ్ పోర్ట్రేయల్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ దట్ హ్యాపెండ్ ఈ హ్యూమన్ సైకాలజీ వాజ్ డ్యూరింగ్ కోవిడ్. సో కోవిడ్లో ఒకళ్ళనొకళ్ళని కలవలేకపోవటము, ఎవరికి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటాము, రోజు ఆ న్యూస్, ఆ డెత్, ఇవి అన్నీ చూసేసరికి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో దట్ టీచెస్ అస్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా సోషల్ యానిమల్స్. అంటే మనకి ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకోవటానికి చాలా చాలా కావాలి, ఊరికనే కబుర్లు చెప్పుకోవటానికి, కొంచెం సేపు మనసారా నవ్వటానికి, మనకి ఏదన్నా ఉంటే మనని సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ రియలీ రియలీ బీయింగ్ అడ్వకేటెడ్ ఈస్ ఇప్పుడు మనం ఎవరితోనో ఇంటరాక్షన్ చేసామనుకోండి, వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన తర్వాత, మనం బయటకు వచ్చిన తర్వాత మన మూడ్ ఎలా ఉంటుంది, ఆర్ యూ ఫీలింగ్ బెటర్, ఆర్ యూ ఫీలింగ్ వర్స్. కానీ ఇట్లా ప్రతిసారి కలిసినప్పుడల్లా

0: మైండ్కి డైవర్ట్ అనేది రావట్లేదు. ఎంతసేపు ఒకే దాలో వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది గృహిణులు కూడా.
1: అవునండి, అందుకనే గార్డెనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ సూదింగ్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా మన గార్డెన్లో మనం పెంచుకున్న మొక్కల్లోంచి ప్రతి పువ్వు ప్రతి మొగ్గ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఫిజికల్గా మనం గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటే మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండి మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే ఆ గ్రీనరీ, ఆ ఆక్సిజన్ ఇవ్వటము, ఆ పాజిటివ్ మైండ్ సెట్ మనకు కూడా చాలా ఉంటుంది. సో అట్లాంటిది ఏదన్నా హాబీ ఏదైతే కన్స్ట్రక్టివ్ ఉంటుందో అది ఫాలో అవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా రకరకాల ఆర్టికల్స్ వస్తాయి, కానీ దేర్ ఆర్ ఆల్వేస్ బ్యాలెన్స్ చేసే ఆర్టికల్స్ కొంచెము ఆధ్యాత్మికంగాను, కొంచెము ట్రావెల్ అని, కొంచెము ఫుడ్ సెక్షన్ అని, ఇప్పుడు కొన్ని వాటిల్లో ముగ్గులని, అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అండ్ వాటిల్లో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఎవరైతే మనకి ముందుకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్, హౌ దే ఫేస్ ద డిఫికల్టీస్, సో ఇట్లాంటి వాటిని కూడా మనం బ్యాలెన్స్డ్గా చదువుతూ ఉండాలి, రాదర్ దాన్ ఓన్లీ టాక్సిక్ మెటీరియల్ కాకుండా.
0: ఇప్పుడు అంటే అందరూ ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతున్నారు, కానీ పూర్వం అలా కాదు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటి అంటే ఇంట్లో పని చేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు ఏదో రామాయణం అని ఏదో ఇలా ఆధ్యాత్మికంగా కొంచెం సేపు చదువుకోవడం కానీ ఏదైనా నేర్చుకోవడం కానీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో పెరట్లో ఉన్న మొక్కల్ని పాదు తీయటం, నీళ్లు పోయటం, మళ్ళీ రేపటికి చేయవలసిన పనుల గురించి ఆలోచించుకుంటూ వాటికి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి చాలా రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. కానీ ఇవన్నీ ఇవాళ రోజుల్లో మెకానిజం అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు రావటం, రెడీమేడ్గా రేపు వచ్చేటప్పుడు రేపటికి కావాల్సిన కూరలు అవి రెడీమేడ్గా తెచ్చేసుకోవటం, తినడం, వీటి వల్ల ఇంటి దగ్గర కూడా వాళ్ళకి పని కల్పించుకోవాలన్నా కొంతమందికి పని అనేది లేకపోయేసరికి మైండ్ కొంచెం ఒక రకమైన ఇదిలో ఉంటుంది.
1: అవునండి, సో అందుకనే ఎప్పుడైనా సరే మేము కూడా హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్, దట్ ఈస్ వాట్ వీ మీన్ బై బీయింగ్ హెల్దీ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్, అంటే జబ్బు లేకపోవటం ఈజ్ నాట్ హెల్దీ. హెల్దీ అంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి హ్యాపీగా ఉండగలిగినప్పుడే హెల్దీ పర్సన్ అని అంటాం అనమాట.
0: చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. అంటే మహిళలు కానీ, యువతులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే మానసిక ఒత్తిడి అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన ధోరణి వల్లే మానసిక ఒత్తిడి అనేది కలుగుతోందని చాలా బాగా చెప్పారు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే గార్డెనింగ్ కానీ అలాగే ఆధ్యాత్మికంగా కానీ కొంచెం ఏదైనా వాళ్ళకు ఒక రకమైన యావగేషన్ కలిగించుకుంటే దానివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా బాగా చెప్పారు. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు మహిళల్లో మానసిక ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఆరోగ్యాన్ని పెంచే అక్రోటు గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఏ పళ్ళు తీసుకున్నా, ఏ డ్రైనట్స్ తీసుకున్నా ఒక్కో దానికి ఒక్కో రుచి ఉంటుంది. అయితే వాటికి ఉండేటటువంటి ఆకర్షణీయమైన రంగు రూపాన్ని చూసి కొందరు, ఇంకా కొందరైతే రుచి కారణంగా వాటిని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. కానీ అందంగా ఆకర్షణీయంగా లేకున్నా, పెద్దగా రుచి కూడా లేకున్నా, ఆరోగ్యపరంగా అందరూ ఇష్టంగా తినే నట్ ఒకటి ఉంది. అదే వాల్నట్, అక్రోట్ అని కూడా అంటారు. ఇది ఒక్క ఆరోగ్యాన్ని అందించే పోషకాహారం మాత్రమే కాదు, ప్రత్యేకించి మెదడు యొక్క పనితీరుని పెంచే మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఇది చూడ్డానికి అష్ట వంకరలతో ఒకలాంటి వగరు రుచితో ఉండే ఈ అక్రోట్ వాడకం ఒకప్పుడు మన దగ్గర చాలా తక్కువగా ఉండేది. రాను రాను ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం వల్ల నట్స్లో భాగంగా వీటిని తీసుకునే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అంటే తినేవారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. నిజంగా మనిషికి ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన ఔషధం ఈ అక్రోటు. ఇది చూడటానికి అచ్చం మన మెదడు ఆకృతిలా ఉంటుంది. కాబట్టి ఇది మన మెదడు పనితీరును ఆరోగ్యాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. స్టోన్ ఫ్రూట్లో ఒకటైన ఈ అక్రోటు కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు దాని తొక్క పగిలిపోయి లోపల గింజ కనిపిస్తుంది. ఇలాంటి ఈ దశలోనే వాటిని కోసి ఆ గింజలని పగలగొట్టి పప్పును బయటకు తీస్తారు. అయితే ఈ పప్పుల మీద కవచంలా ఒక పలుచని పొరలాంటిది ఉండి గాల్లోని ఆక్సిజన్ వల్ల ఆ పప్పు పాడవకుండా అది రక్షణ కల్పిస్తుంది. ఈ పప్పుని ఒలిచినప్పుడు మాత్రం ఈ పై పొర చెదరడం వల్ల ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే పెంకుతో ఉన్న అక్రోట్ని ఎక్కువగా విక్రయిస్తారు. అసలు ఈ వాల్నట్ అంటే అక్రోటు స్వస్థలం పర్షియా అమెరికా దేశాలైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పండుతున్నటువంటి 45 లక్షల టన్నుల అక్రోటులో 56% వాటా చైనాదే. అయినప్పటికీ కిర్గిస్తాన్లోని అడవులు సహజమైన అక్రోటుకు పెట్టింది పేరు. అక్కడ ఉన్న చెట్ల నుంచి ఏటా సుమారుగా 1500 టన్నుల అక్రోట్లు పండుతాయట. వీటిని

0: రాయల్ నట్స్ అని కూడా పిలుస్తారు. కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ఎరుపు, వంకాయ రంగు, పసుపు, గోధుమ, తెలుపు, ఇలా భిన్న రంగుల్లోనూ ఛాయల్లోనూ కూడా కనపడతాయి ఈ అక్రోట్లు. మిగిలిన వాల్నట్స్ కన్నా కూడా వీటిలో ఔషధ గుణాలు ఎక్కువట. రకవేదైనా కానివ్వండి, అక్రోట్లని 25 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తేమ లేకుండా నిల్వ చేయాలి. లేదంటే ఫంగస్ చేరిపోయి పాడైపోతుంది. మన దగ్గర కాశ్మీర్లోనూ అక్రోట్లు పండుతున్నాయి. వీటిని స్నో వైట్ వాల్నట్స్గా పిలుస్తారు. అక్రోట్లని నేరుగా తింటున్నారు. అయితే మరికొన్ని చోట్ల వీటిని కేకులు, కుకీలు, సూపుల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఇరాన్ వాసులైతే ఈ అక్రోట్లను సాస్ల తయారీలోనూ, నాన్ వెజ్ కూరల్లోనూ వేసుకుంటారు. అంతేకాదండి, ఐస్ క్రీంలో కూడా వాడతారు. ఇక వీటి నుండి నూనెను తీసి మందుల్లో కూడా వాడతారట. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిందేంటంటే అన్ని రోగాలకు కొంతవరకు ఇది మంచి మందులా పనిచేస్తుందట. రోగాలకు మూలమైనటువంటి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం వీటిలో ఎక్కువగా ఉందట. ఇంకా అక్రోట్లు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెరిగేందుకు దోహదం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి తద్వారా హృద్రోగ సమస్యల్ని తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటమే కాకుండా రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్లకు గడ్డలు కూడా తగ్గాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అక్రోట్లు క్రమం తప్పకుండా తినేవాళ్లలో పిత్తాశయ వ్యాధుల శాతం కూడా తక్కువేనట. ఈ అక్రోటుల్లో అధిక శాతంలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయట. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా జరిగి మతిమరుపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. మ్యాంగనీస్ లోపం వల్ల కలిగే మూర్ఛ సమస్యకి ఈ వాల్నట్స్ మంచి మందులా పనిచేస్తుంది. వృద్ధులు కూడా వీటిని ఎక్కువగా తినటం వల్ల వారి ఆలోచన శక్తి పెరిగిందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక వీటిల్లో బయోటిన్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకి, చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. కంటి చూపును పెంచి యూవీ కాంతి నుండి చర్మాన్ని రక్షిస్తాయట ఈ అక్రోట్లు. బీపీని అదుపులో ఉంచుతుంది. మరి అష్ట వంకర్లతో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దీని పాత్ర ఎక్కువగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

बाहर से कोई अंदर ना आ सके, अंदर से कोई बाहर ना जा सके।

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866248812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలని పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు వెనకగా వస్తున్న ట్రాఫిక్ని చూడడానికి డ్రైవర్స్ ఉపయోగించే అద్దం ఏది? సో ఇది ఎలాంటి అద్దం అన్నది క్వశ్చన్ అన్నమాట. వాహనాలు నడిపేటప్పుడు వెనక వచ్చే ట్రాఫిక్ను చూడడానికి డ్రైవర్ ఉపయోగించే అద్దం ఏమిటి?

ఒక్క చిన్న క్లూ మీ అందరికీ, ఇది సైడ్ మిర్రరు, రేర్ వ్యూ మిర్రరు అని మాత్రం చెప్పొద్దండి. అది ఏ టైప్ ఆఫ్ మిర్రరు, ఏ ఎలాంటి అద్దం అది అన్నది క్వశ్చన్ అనమాట.

ఎస్, మరి మొట్టమొదటి ప్రశ్న మీ అందరినీ అడిగేశాను, వాహనాలు నడిపేటప్పుడు వెనక వచ్చే ట్రాఫిక్ ను చూడడం కోసం డ్రైవర్స్ ఉపయోగించే అద్దం ఏది? సో మరి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇద్దరు రైట్ ఆన్సర్ పంపించారు ఒకటే టైంకి. మరి వారు ఎవరు అనంటే శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా అదే టైంకి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోష్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్లంక అవనిగడ్డ నుంచి, ఇంకా కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి, ప్రతీక్ శరణ్య ఆదోని నుంచి, రాధా ఖమ్మం నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, సుబ్రహ్మణ్య పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి,

సో ఆన్సర్ పంపించకుండా పేర్లన్నీ లిస్ట్ పంపించేశారు. ఎలాగండి? సో ఆన్సర్ పంపించాలి కదా. సో ఆన్సర్ పంపిస్తే మీ పేర్లు చదవడం జరుగుతుంది. సో ఇంకా అర్థం ఏ తరహాది అని అడిగినప్పుడు రేర్ వ్యూ మిర్రరు, సైడ్ మిర్రరు ఇవన్నీ కాదు, అర్థం ఏంటి అనేది పంపించాలి కదా. అది కూడా క్లియర్గా చెప్పాను నేను. సో ఇంకా ఏంటంటే చింతాడ అనన్యశ్రీ టెక్కలి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లత సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. సత్యనారాయణ వెలవర్తిపాటి అండ్ జయలక్ష్మి వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి ఘనగలూరు కర్ణాటక రాష్ట్రం నుంచి రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబాని కొత్తపేట గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఎక్కువ భాగం రియర్ వ్యూ మిర్రర్ అనే పంపించారు. అలా కాదు, మిర్రర్ ఏంటి అన్నది నా ప్రశ్న. సో మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా రఘురామ్, మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, వీరందరూ కూడా అలా రైట్ ఆన్సర్స్ పంపించారు అన్నమాట. ఎస్, ఇంకా ఉన్నాయి రైట్ ఆన్సర్స్, చూద్దాము ఎవరెవరు పంపించారో. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి ఎస్ రైట్ ఆన్సర్. దమ్మూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి ఎస్ రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. తురకపల్లి విలేజ్ నుంచి వినయ్, యాంటనీ, వీరమ్మ, భాస్కర్ శర్మ రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. సో వెరైటీ ఆన్సర్ ఒకటి వచ్చింది, వ్యానిటీ మిర్రర్ అని. సో వ్యానిటీ మిర్రర్ అని కాదండి పంపించాల్సింది. సో పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి వారి మిత్రబృందం రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి, శైలజ, స్వరూప, సృజన రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరాం, తనూజ, పావని.

చిరంజీవి శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి. రైట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్యాల మండలం చిత్యాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారండి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో దీన్ని కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణం అంటారు. సో ఎవరైతే రేర్ వ్యూ మిర్రర్ అన్నారో లేదు కాన్వెక్స్ పుటాకార దర్పణం అన్నారో వారందరూ రాంగ్ ఆన్సర్ పంపించినట్టునమాట. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వస్తుంది. ఇది చాలా ఈజీ, అందరూ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ కూడా. అవయవ దానాల్లో కంటిని దానం చేసేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని సేకరిస్తారు? కంటిని దానం చేసేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని సేకరిస్తారు?

మరి రెండో ప్రశ్నకైతే చాలా చక్కగా చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, శ్యామ్ నెల్లూరు నుంచి, ఇంకా వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, ఎస్ వీళ్ళందరూ ఒక టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఈ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మల్లేశ్వరి మార్కాపురం నుంచి, ఇంకా కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి, రాధా ఖమ్మం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, ఇంకా ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, వెంకటరంగారావు, పద్మావతి, రామలక్ష్మ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, బతిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం, కడప నుంచి వినయ్ శ్రీదేవి, శైలజ అపర్ణ తులసి, రెడ్డమ్మ మౌనిక, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి, ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆదిశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తినాల నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, బృందావనం పద్మశ్రీ శ్యామ్, పానంగపల్లి నరసమ్మ, శ్రీవత్స, శశాంక్ అచ్యుత్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకృతి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీరామారావు, అపరాజిత పెరమలూరు నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్ వాసవీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, లతా ఉయ్యూరు నుంచి, ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, చంద్రశేఖర్ కొలాపూర్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, పాలెం పొలయ్య ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల జిల్లా నుంచి ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం,

జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల్, అయాన్సి, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కేదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ జిల్లా గద్వాల నుంచి. ఆత్మకూరి మురళి లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. గుండుగొల్ల నుంచి మద్దుల శ్రీనివాస బాబు, రామోజీ, సత్యనారాయణ, రమేష్. దంపూరు బలరామ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర. ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి. గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్, సుగుణారాంప్రసాద్, రామ్ చరణ్, సత్యనారాయణ, ఎన్జిఓ కాలనీ కాకినాడ నుంచి. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కడప నుంచి మహేష్, రవి, రామ్ గోపాల్, విజయభాస్కర్ రెడ్డి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, నల్లమల్లి వెంకటరెడ్డి మాచవరం నుంచి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్కుమార్, ఉదయ్కుమార్. శ్రీరామదాస్ సంజాచారి, బ్రహ్మచారి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ డిస్టిక్ నుంచి. రేవతి రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో అవయవ దానం చేసేటప్పుడు, అంటే నేత్రదానం చేసేటప్పుడు కార్నియాని సేకరిస్తారు. సో ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంజ్ఞ 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. వినండి సంజ్ఞ 10వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ కౌశల్ బయట. మనం మన ఆలోచనలను, అభిప్రాయములను ఎదుటివారి ముందు ప్రకటించడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష లేకపోతే మానవ వికాసమే లేదన్నమాట. అవును కదా?
2: అవునండి.
3: భాష 2 రూపముల్లో ఉంటుంది. 1 మౌఖిక భాష, 2 లిఖిత భాష. మాట్లాడటం ద్వారా మనము మౌఖిక భాషను ఉపయోగిస్తాము, వ్రాయటం ద్వారా మనము లిఖిత భాషను ఉపయోగిస్తాము. లిఖిత భాషను నేర్చుకోవడానికి మనము పాఠశాలకు వెళ్లవలసి ఉంటుంది. హిందీ, తెలుగు, అంగ్రేజీ మొదలైనటువంటి భాషల్లో శబ్దములు 8 రకాలుగా ఉంటాయన్నమాట. వీటిని భాషాభాగములు లేదా శబ్దభేద్ అని అంటాం. అవి ఏంటంటే సంజ్ఞ, సర్వనామ, విశేషణ్, క్రియా, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఆజ్ హమ్ 10వీ కక్షాకే విద్యార్థియోకే లియే సంజ్ఞా శబ్ద నామక్ శబ్దభేద్ కే బారే మే సీఖ్ లేంగే.
2: ఠీక్ హే అధ్యాపక్ జీ.
3: సునో, వ్యక్తి, జాతి, సమూహ, ద్రవ్య ఔర్ భావవాచక్ శబ్దోం కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞా కే 5 ప్రకార హై. వ్యక్తివాచక్ సంజ్ఞా, జాతివాచక్ సంజ్ఞా, సమూహవాచక్ సంజ్ఞా, ద్రవ్యవాచక్ సంజ్ఞా,

0: और भाववाचक संज्ञा, दोहराओ।
1: व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, भाववाचक संज्ञा।
0: तुमने ठीक कहा है। अब हम व्यक्तिवाचक संज्ञा के अंतर्गत किस प्रकार शब्द आएंगे देखेंगे।
1: जी हाँ अध्यापक जी।
0: व्यक्तिवाचक संज्ञा के अंतर्गत निम्न प्रकार के शब्द आएंगे, ध्यान से सुनो। व्यक्तियों के नाम अंटे मनुष्युल पेर्लन्नमाट, रामाराव, मोहन, सीता, गीता आदि चेप्पु। तर्वात त्योहारों के नाम, दशहरा, दिवाली, रमजान, बकरीद, क्रिसमस आदि।
1: दशहरा, दिवाली, रमजान, बकरीद, क्रिसमस आदि
0: इवी पंडगल पेर्लन्नमाट। तर्वात नगरमुल पेर्लन्नमाट, अलागंटे चेन्नई, कोलकाता, हैदराबाद, విజయవాడా ఆది. తర్వాత దేశాల పేర్లు కూడా వస్తాయన్నమాట. భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
1: భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
0: అలాగే నదుల పేర్లు కూడా వ్యక్తివాచక సంజ్ఞా కిందే వస్తాయి అన్నమాట.
1: గంగా, కృష్ణ, యమున, గోదావరి ఆది.
0: సముద్రాల పేర్లు కూడా హింద్ మహాసాగర్, పసిఫిక్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్ ఆది. తర్వాత పుస్తకముల పేర్లు,
1: రామచరిత్ మానస్, గబన్, సూర్యసాగర్, గోదాన్ ఆది.
0: మాసంకే నామ్, నెలల పేర్లు, చైత్ర, ఆషాఢ, శ్రావణ్, భాద్రపద్ ఆది. పర్వతంకే నామ్,
1: హిమాలయ్, వింధ్యాచల్, సత్పుడ, ఆరావళి ఆది.
0: సమాచార పత్రంకే నామ్, మిలాప్, వార్తా ఆది.
1: మిలాప్, వార్తా ఆది.
0: ఇస్ ప్రకార్ వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత ఆనే వాలే శబ్దోం కే బారే మే సీఖ్ లియా హై. అబ్ హమ్ దూసరా జాతివాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: జిన్ సంజ్ఞా శబ్దోం సే కిసీ సంపూర్ణ జాతి కా బోధ హోతా హై ఉసే जातिवाचक संज्ञा कहते हैं। चुपू।
1: जिन संज्ञा शब्दों से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं।
0: अलागंटे लड़का पाठ पढ़ता है, महात्मा उपदेश देते हैं, खिलाड़ी मैदान में खेलते हैं, ग्वाला दूध दुहता है। इविधंगा लड़का, महात्मा, खिलाड़ी, ग्वाला అనే మాటలు సమస్త జాతిని తెలియజేస్తున్నాయి. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: జాతివాచక్ సంజ్ఞా శబ్దం సే కుచ్ వాక్య బనావో.
1: జీ హా. ధోబీ కపడే ధోతా హై, దర్జీ కపడే సీతా హై, దుకాందార్ చీజే బేచ్తా హై.
0: బహుత్ అచ్చా జవాబ్ దియా హై కౌశల్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడప్పుడు వ్యక్తివాచక్ సంజ్ఞ జాతివాచక్ సంజ్ఞా గాను, జాతివాచక్ సంజ్ఞ వ్యక్తివాచక్ సంజ్ఞా గాను ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగంటే భారత్ మే జయ చందోంకి కమీ నహీ హై. ఇక్కడ జయచంద్ అనేటువంటిది వ్యక్తివాచక్ సంజ్ఞ, కానీ జయచంద్ దేశద్రోహి, అందువలన ఇక్కడ జయచంద్ అనేటువంటి వ్యక్తి యొక్క గుణమును తెలియజేస్తుంది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అనే అర్థంలో ఉపయోగించబడింది. అలాగే జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ రూపంలో కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎలాగంటే గుప్తజీ రాష్ట్ర కవితే. గుప్త్ అనేటువంటి మాట జాతివాచక సంజ్ఞ అన్నమాట, కానీ ఇక్కడ మైథిలీ శరణ్ గుప్త్గా ప్రయోగించబడింది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞా గాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞా గాను ఉపయోగించబడింది అన్నమాట. కాబట్టి మనము భాషలో శబ్దములను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: సరే, ఇదే విధమైనటువంటి ఉదాహరణలు ఇంటి వద్ద రాయి.
1: అలాగేనండి.
0: అబ్ హమ్ సంజ్ఞా కా తీసరా ప్రకార్ సమూహ వాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే. ध्यान से सुनो।
1: जी हाँ अध्यापक जी।
0: जिन संज्ञा शब्दों से वस्तुओं,

0: अथवा प्राणियों के समूह का पता चलता है उनको समूहवाचक संज्ञा कहते हैं। रामलीला मैदान में सभा हो रही है। कक्षा में छात्र शांत बैठे हुए हैं। मेले में बहुत भीड़ है। हमारे विद्यालय में छात्र संघ अच्छा काम कर रहा है। इकड़ा सभा, कक्षा, भीड़, संघ అనేటువంటి మాటలు సమూహవాచక సంజ్ఞా శబ్దములు అన్నమాట. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇప్పుడు కొన్ని సమూహవాచక శబ్దం కా ప్రయోగ కర్కే వాక్య బతావో.
1: జీ హా అధ్యాపక్ జీ, బాజార్ మే లోగోం కా సమూహ ఇకట్టా హువా హే.
0: ఇక్కడ సమూహ అనేటువంటిది సమూహవాచక శబ్దం అన్నమాట. బాగా చెప్పావు. రెండో వాక్యం చెప్పు.
1: వహ ఫూలోం కా గుచ్చా లాయా.
0: कौशल, सही वाक्य बताए तुमने, शाबाश। अब हम आगे द्रव्य वाचक संज्ञा के बारे में सीख लेंगे।
1: अलागे नंडी।
0: जिन संज्ञा शब्दों से किसी द्रव्य, धातु अथवा पदार्थ का बोध होता है उन्हें द्रव्य वाचक संज्ञा कहते हैं। चुपू।
1: जी हाँ अध्यापक जी, जिन संज्ञा शब्दों से किसी द्रव्य, धातु अथवा पदार्थ का बोध होता है उन्हें द्रव्य वाचक संज्ञा कहते हैं।
0: अलागंटे द्रव पदार्थालु दूध, तेल, घी, पानी आदि। चुपु।
1: द्रव्य पदार्थ दूध, तेल, घी, पानी आदि।
0: धातु पदार्थ सोना, चांदी, लोहा, तांबा आदि।
1: धातु पदार्थ सोना, चांदी, लोहा, तांबा आदि।
0: अन्य पदार्थ लकड़ी, गेहूं, चना आदि।
1: अन्य पदार्थ लकड़ी, गेहूं, चना आदि।
0: అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇంటి వద్ద ఈ మాటల్ని వాక్యాల్లో ప్రయోగించు.
1: అలాగేనండి.
0: ఇప్పుడు మనము ఐదవ రకమైనటువంటి భావవాచక సంజ్ఞా గురించి తెలుసుకుందాం.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ, జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై.
0: ఎలాగంటే జైసే గుణ, మానవతా, మిత్రతా, వీరతా, స్నేహ ఆది. దోష్, దానవత, శత్రుత, కాయరత, ఈర్ష్యా ఆది. అవస్థ, బచ్పన్, లడకపన్, బుఢాపా, యౌవన్ ఆది. భావ్, మిఠాస్, మాధుర్య, ధైర్య, కటుత ఆది. ఇంతేకాకుండా నాలుగు రకములైనటువంటి శబ్దభేదముల నుండి కూడా భావవాచక నామవాచకములు తయారు చేయబడతాయి. వీటి గురించి నీకేమైనా తెలుసా?
1: తెలీదండి, మీరే చెప్పండి.
0: సరే విను. జాతివాచక సంజ్ఞ సర్వనామ, విశేషణ ఔర్ క్రియా శబ్దం సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. జైసే జాతివాచక సంజ్ఞా శబ్దం సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై దేఖో. లడకా, లడకపన్.
1: లడకా, లడకపన్.
0: బచ్చా, బచ్పన్.
1: బచ్చా, బచ్పన్.
0: బూఢా, బుఢాపా.
1: బూఢా, బుఢాపా.
0: సేవక్, సేవా.
1: సేవక్, సేవా.
0: వీర్, వీరత.
1: వీర్, వీరత.
0: కాయర్, కాయరత.
1: కాయర్, కాయరత.
0: ఇస్ ప్రకార్ జాతివాచక సంజ్ఞా సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. సర్వనామ శబ్దం సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై అబ్ సీఖ్ లేంగే. పరాయా, పరాయాపన్.
1: పరాయా, పరాయాపన్.
0: నిజ, నిజత్వ.
1: నిజ, నిజత్వ.
0: సర్వ, సర్వస్వ.
1: సర్వ, సర్వస్వ.
0: అహం, అహంకార.
1: అహం, అహంకార.
0: తర్వాత విశేషణ శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలు ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సుందర్, సుందరత.
1: సుందర్, సుందరత.
0: క్రూర్, క్రూరత.
1: క్రూర్, క్రూరత.
0: చతుర్, చాతుర్య.
1: చతుర్, చాతుర్య.
0: ఆలసి, ఆలస్య.
1: ఆలసి,

0: అలస్య.
1: హరా హరియాలి,
0: హరా హరియాలి.
1: తర్వాత క్రియాశబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలుగా ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
0: జీ హా అధ్యాపక్ జీ.
1: పఢనా పఢాయి,
0: పఢనా పఢాయి.
1: చలనా చలన్,
0: చలనా చలన్.
1: గిరనా గిరావట్,
0: గిరనా గిరావట్.
1: జలనా జలన్,
0: జలనా జలన్.
1: ఈ విధంగా జాతివాచక సంజ్ఞాసే, సర్వనామసే, విశేషణసే ఔర్ క్రియాసే భావవాచక సంజ్ఞా శబ్ద ఏ విధంగా తయారైతాయో నేర్చుకున్నాము. అర్థమైందా?
0: అర్థమైందండి.
1: ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద రాయి.
0: అలాగేనండి.
1: అప్పుడప్పుడు క్రియాశబ్దములు నామవాచకములుగా ఉపయోగించబడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
0: జీ హా అధ్యాపక్ జీ.
1: సరే విను. తైరినా పఢనా లిఖనా అనేటువంటి క్రియలు వాక్యములలో సంజ్ఞాకే రూపమే ప్రయుక్త హోతే హై. జైసే రామ్ తైరినా జాన్తా హై, కేశవ్ పఢనా జాన్తా హై, సీత లిఖనా జాంతీ హై. ఇక్కడ క్రియలు నామవాచకములుగా ఉపయోగించబడ్డాయి అన్నమాట. అందువలన వీటిని క్రియార్థక సంజ్ఞ అని అంటారు. అర్థమైందా?
0: జీ హా అధ్యాపక్ జీ.
1: సరే, ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద ఉపయోగించి వ్రాయి.
0: అలాగేనండి.
1: ఇస్ ప్రకార్ సంజ్ఞా కే బారే మే విస్తార్ పూర్వక సీఖ లియా హై హమ్నే. ఆజ్ కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
0: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
1: సుభాషీష్ కౌశల్.
2: మీరు ఇంతవరకు సంజ్ఞ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి డోలు వాయిద్యం వింటారు, ఆదితాళం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 4:59:25. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

అందరికీ నమస్కారం. ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను 102.7 MHz తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి SVA ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా పట్టు ఉన్ని వస్త్రాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సింధు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో వింటారు. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:45 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

ఇప్పుడు రేపు అనగా బుధవారం 17/6/2026 మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. 5:50 వందే మాతరం, ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటరామ అండ్ కో బుక్ షాప్ యొక్క యజమాని ధార్మిక కార్యక్రమ సేవకులు శ్రీపతి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయకర్త మంజులా పాలేటి. అనంతరం స్వరార్చన వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అవిధూసేన్.

నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా యోగా డే సందర్భంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఎస్విఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వం 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:45 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:06:21. వనితా వాణి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా సఖి చిత్రం కోసం వేటూరి గారి రచనలో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో హరిహరన్ క్లింటన్ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సెంట్ కళ్యాణి పథకం. ఇది మహిళల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. అంటే ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఎందుకోసం అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి రుణ సదుపాయాలు కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. మహిళల ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించడం కూడా ఈ పథకం ఉద్దేశం. ఇక ఈ పథకం కింద వ్యవసాయము, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, సేవారంగం, రిటైల్ వ్యాపారం వంటి అనేక రంగాలకు రుణాలనైతే అందించడం జరుగుతుంది. ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో అయితే ఇప్పుడు మనం విందాం ఇందువదన. ఈ చిత్రం కోసం జస్ప్రీత్ జాష్, దివ్య, ఐశ్వర్య వీళ్ళు ఆలపించినటువంటి పాట అయితే వినేద్దామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం సెంట్ కళ్యాణి పథకం గురించి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అన్నమాట. ఈ పథకంలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సిజిటి ఎంఎస్సి పరిధిలో వచ్చే రుణాలకు సాధారణంగా అదనపు కొలరేటర్ భద్రత మరియు మూడో వ్యక్తి గ్యారంటీ అవసరం ఉండదు. దీంతో ఆస్తులు లేని మహిళలు కూడా సులభంగా రుణాన్ని పొందగలుగుతారు. ఈ సెంట్ కళ్యాణి పథకం ప్రత్యేకత ఏంటంటే అర్హత కలిగిన మహిళా వ్యాపారవేత్తలకు గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు రుణాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోను, ఓవర్ డ్రాఫ్ట్ వంటి పలు రకాల ఆర్థిక సదుపాయాలు ఇందులో అయితే ఉన్నాయి. కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు చూసి చూడగానే ఈ చిత్రం నుంచి ధనుంజయ్ శీషన్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా సెంట్ కళ్యాణి పథకం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు, 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఈ పథకానికి అర్హులు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు లేదా ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆదాయం పెరగడం, మహిళల ఆర్థిక స్వావలంబన బలోపేతం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించడం వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకంగా మారింది. మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రభుత్వము, బ్యాంకులు కలిసి ఇలాంటి పథకాల ద్వారా సహకరిస్తూ ఉన్నాయి. సెంట్ కళ్యాణి పథకం కూడా ఇది ఒక ఉత్తమమైన పథకం మన మహిళల కోసం కదా. కార్యక్రమంలో ఇప్పుడు అమ్ము ఈ చిత్రం కోసం భరత్ శంకర్ గారి సంగీతంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ദോഷം മധുരിമം മധുവുലൈ പൊങ്കേ മനസ്സുലോ തുള്ളൂ നാ കോസം.

కాబట్టి వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న మహిళలు తమ సమీప సెంట్రల్ బ్యాంక్ శాఖను సంప్రదించి ఈ పథకం వివరాలను తెలుసుకుని ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇదండి ఈరోజు సెంట్ కళ్యాణి పథకం గురించి. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ముందుగా ఒక ప్రకటన.
1: మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు విందాం. ముందుగా ఒక ఉద్యోగ సమాచారం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 15. అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో చార్టెడ్ అకౌంటెంట్ సిఏ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీ డిప్లొమో ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, వయస్సు వచ్చేసి 50 సంవత్సరాలు.

ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి నెలకు 2,25,000 రూపాయలు వేతనం అయితే లభిస్తుంది. ప్రతి సంవత్సరం 5% వార్షిక ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24/6/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://bsnl.co.in. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://bsnl.co.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రం కోసం మనో చిత్ర ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కదిరి డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 230. ప్రాజెక్టుల వారీగా ఖాళీలు కదిరి 70, నల్ల చెరువు 51, ధర్మవరం 21, బట్టలపల్లి 63, సీకేపల్లి 25. అర్హత వచ్చేసి అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, వివాహిత మహిళ అయి ఉండాలి, సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం వార్డుకు చెందిన స్థానికురాలై ఉండాలి. అర్హత వయసు వచ్చేసి 1/7/2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. అర్హత వేతనం నెలకు 7,000 రూపాయలు. ఎంపిక విధానం 10వ తరగతి విద్యార్హతతో సాధించిన మార్కులు, స్థానికత సర్టిఫికేట్ల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 18/6/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://sraisaethyasai.ap.gov.in. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://sraisaethyasai.ap.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు న్యూ స్వరవరం స్వయంవరం చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా? స్వయంవరం చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ గారి స్వర కల్పనలో భువనచంద్ర, ఉదిత్ నారాయణ, భువనచంద్ర గారి రచనలో ఉదిత్ నారాయణ, స్వర్ణలత ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: మాట వినుందు ఒక ప్రకటన.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. అర్హత, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2026 స్కోర్ కూడా ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 30 ఏళ్ళు మించకూడదు. వేతనం నెలకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది.

వెబ్సైట్ అడ్రస్ https://nhai.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://nhai.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఠాగూర్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక విద్యా సమాచారం తెలుసుకుందాం. కర్ణాటకలోని మాల్ఫే యూనిట్లో ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ డిప్లొమో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 7. ఖాళీల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 4, డిప్లొమో అప్రెంటిస్లు 3. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు 2022, 2023, 2024, 2025, 2026 సంవత్సరాలలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమో ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫండ్ వచ్చేసి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 15,000 రూపాయలు, డిప్లొమో అప్రెంటిస్లకు 13,200 రూపాయలు స్టైఫండ్ అయితే లభిస్తుంది. ఎంపిక విధానం విద్యా అర్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17/6/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://udupaicsa.com. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://udupaicsa.com. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు విక్రమార్కుడు చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ చిత్ర ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. తదుపరి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

0: ahead of the re-examination of National Eligibility Cum Entrance Test or NEET UG 2026, which is scheduled for 21st of June, the government has restricted online messaging and social media app Telegram till the 22nd of this month. The National Testing Agency or NTA has welcomed the decision. In a statement, the NTA said that the platform has also been directed to disable the message editing feature for already posted messages until the 30th of this month. Extending the rally for a third consecutive session, domestic benchmark equity indices ended today's trade with gains of more than 0.5%. Sensex jumped 544 points to close at 76,808, while Nifty rose 135 points to settle at 23,989. And in women's hockey, India has stormed into the semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan in their second Pool A match. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issue and in decision making. Many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as a head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబీజీ రామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త వరుడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
2: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
3: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ తవ్వకపోవచ్చు కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్ఎల్డీ సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.

0: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: Iyam Akashavani. Samprati Vartaha Shruyanam. Pravachika Vandana Kashyapaha. आदौ मुख्यवार्ताः. जी सेवेन शिखर सम्मेलने भागं ग्रहीतुं प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. ब्रास्तेसल लावायां आयोजितायाः वाराणसी प्रदर्शन्याः प्रशंसां कुर्वन् प्रधानमंत्री मोदी द्विपक्षीय संबद्धानां सुदृढ़ीकरणे कला संस्कृतेः भूमिकां रेखांकितवान्. नीट यूजी पुनः परीक्षायाः पूर्वं सर्वकारेण अस्य मासस्य द्वादश दिनांक पर्यन्तं टेलीग्राम प्रतिबंधितम्. जून मासस्य 30 दिनांक पर्यन्तं संदेश संपादन सुविधा अपि निष्क्रिया भविष्यति. संयुक्त राष्ट्र सुरक्षा परिषदि केवलं अस्थायी आसनानां विस्ताराय आगतं प्रस्तावं भारतेन प्रख्यात. वर्तमान परिष्कार प्रक्रियां च विफलतायाः समीपम् इति कथितम्. अपि च न्यूजीलैंडस्य ऑकलैंड नगरे जापान दलं 2-1 इत्यंकैः पराजित्य भारतीय महिला दलं FIH नेशंस कप स्पर्धायाः उपांत्य चक्रे प्रविष्टम्. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी जी सेवन शिखर सम्मेलने भागं ग्रहीतुं द्विदिवसीय यात्रायां अद्य फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. प्रधानमंत्रिणः इयम् अनवरतं सप्तमी जी सेवन उपस्थिति वर्तते. सहैव अस्मिन् प्रमुखे बहुपक्षीय आयोजने भारतस्य इदं त्रयोदशं सहभागित्वं वर्तते. इयं शिखरवार्ता भारतस्य कृते महत सामरिक महत्वं भजते, यतो हि प्रधानमंत्री वैश्विकपटले विकासशील विश्वस्य समाह्वानानि दृढतया उपस्थाप्ययिष्यति. अद्य सायंकाले फ्रांसदेशस्य राष्ट्रपतिः इमैनुअल मैक्रोन इत्यस्य प्रधानमंत्रिणः औपचारिकं स्वागतं विधास्यति. ततः परं श्रीमोदी नूतन सहभागिता निर्माणं अथ अन्ताराष्ट्रिय एकतायाः सुदृढ़ीकरणम् इति मुख्य विषयाधारिते उच्च स्तरीय उपवेशने भागं भजिष्यति. इतः पूर्वं प्रधानमंत्री नरेंद्र मोदी स्लोवाकिया देशस्य यात्रां परिसमाप्यं फ्रांस देशाय प्रस्थितवान्. तेनोक्तं यत् तस्य स्लोवाकिया यात्राया भारत स्लोवाकिया देशयोः द्विपक्षीय सम्बद्धाः अतीव सुदृढ़ा भविष्यन्ति. यात्रायाः अनन्तरं सामाजिक संजालीय संदेशे प्रधानमंत्रिणः प्रख्यापितं यत् उभय देशयोः सुदृढ़ व्यापारिक संबद्धेभ्य युवान अतिथिक्यं लाभान्वितं भविष्यति. सः स्लोवाकिया सर्वकारं तत्रत्य जनसमुदायं च आतिथ्य सत्काराय कृतज्ञतां ज्ञापितवान्, तथा च स्वस्य समकक्षाय प्रधानमंत्रिणे रॉबर्ट फिको इत्यस्मै च विशेषतः धन्यवादः प्रकटितवान्. प्रधानमंत्री नरेंद्र मोदी प्रावोचत् यत् कला संस्कृतयोः जनान आकर्षितुं महतीं शक्तिर्भवति. प्रधानमंत्री श्री मोदी स्लोवाकिया देशस्य राष्ट्रपति पीटर पेलेग्रिनी इत्येतौ विगतदिने स्लोवाकिया देशस्य ब्रास्तिस्लावा स्थिते राष्ट्रपति प्रासादे वाराणसी विषयाधारितं कांचन विशिष्टां चित्रकला प्रदर्शनीं दृष्टवन्तौ, यस्यां स्लोवाकिया देशस्य एव

0: टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి ఎస్విఏ ప్రసన్నలక్ష్మి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్విఏ ప్రసన్నలక్ష్మి.

0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా అంటే ఏమిటి, యోగాను ఎప్పుడు ఆమోదించారు, యోగా డే ఎప్పటి నుంచి ప్రారంభించారు, యోగా ప్రాముఖ్యత ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలను గురించి మనకు తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు ప్రముఖ యోగా గురువులు ఆనంద్ గారు. నమస్కారం అండి ఆనంద్ గారు.
1: నమస్తే అమ్మా.
0: అసలు యోగా అంటే ఏమిటి?
1: యోగా అంటే జీవన కళమ్మ. యోగా ఇస్ నథింగ్ బట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. హిందూ ధర్మంలో రకరకాలైన జీవన విధానాలు చెప్పారు, వాటిల్ని షట్ దర్శనాలు అంటారు. వాటిల్లో ఒకటి సాంఖ్యము, రెండోది న్యాయము, మూడోది యోగము, నాలుగోది పూర్వమీమాంస, ఐదోది ఉత్తరమీమాంస, ఇంకోటి వచ్చి వైశేషికం. ఈ ఆరు జీవన విధానాలు, వాటిల్లో యోగం అనేది ఒక పద్ధతి. ఈ యోగా అనే దానికి డెఫినేషన్ నిర్వచించిన ఆయన కపిల మహర్షి. ఆయన యోగా అంటే ఏం చెప్పారంటే జీవాత్మ పరమాత్మల కలయిక. కానీ మనకి యోగానికి పతంజలి మహర్షిని ఫౌండర్గా చెప్పుకుంటాం. ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తం యొక్క వృత్తుల్ని నిరోధించడం, అంటే ఆలోచనల గొలుసుల్ని నియంత్రించడం అని చెప్పి ఆయన చెప్పారు. యోగాలో మన వాళ్ళు ఎన్నో రకాలైన పద్ధతుల్ని చెప్పున్నారు. ఇప్పుడు భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయులు 18 యోగాలు, అదే వీటన్నింటిని మనం ఆచరించడం కష్టసాధ్యంగా ఉంటుందని, ఈ రోజు ఉన్న సమాజంలో అందరూ ఆచరించేదానికి అనుకూలమైన 4 యోగా పద్ధతుల్ని స్వామి వివేకానంద గారు నిర్దేశించారు. అవి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం. ఇప్పుడు మనం చేసే ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా రాజయోగం కిందకు వస్తాయి. ఇది మిగతా అన్ని యోగాల్లోకి రాజులాంటిది కాబట్టి దీన్ని రాజయోగం అన్నారు. అదేవిధంగా దీన్ని పతంజలి మహర్షి ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దీన్ని పతంజలి యోగం అన్నారు. ఈ యోగ పద్ధతిలో ఆయన 8 స్థానాలని నిర్దేశించారు కాబట్టి దీన్ని అష్టాంగ యోగం అని కూడా అన్నారు. దీనికి ఫౌండర్ పతంజలి మహర్షి. కానీ పతంజలి మహర్షి తోటే ఇది యోగం స్టార్ట్ కాలేదు. అంతకుముందు ఉపనిషత్తులు, వేదాలు వీటిలన్నింటిలో కూడా ఇవి ఉంది. ఆయన వీటిలన్నీ క్రోడీకరించి పతంజలి యోగ సూత్రాలనే గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో అన్ని విషయాలు ఆయన విపులీకరించారు. దీనికి టైం చెప్పాలంటే టైం మనం కరెక్ట్గా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలని కొంతమంది చెప్తారు, క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల కిందట పతంజలి మహర్షి జీవించారని చెప్పి చెప్తారు. కాబట్టి టైం యథమిద్ధంగా మనం చెప్పడానికి కుదరదు. కనీసం ఇది 5000 సంవత్సరాల క్రితం నుంచి ఈ భారతదేశంలో

0: ఆచరణలో ఉందనేది దాదాపుగా అందరూ అంగీకరిస్తున్న విషయం.
1: మన ప్రధానమంత్రి మోదీ గారు యోగాని ఆచరించాలి అని ఐక్యరాజ్య సమితిలో ఏ రోజున ఆమోదం కోసం ఈ విషయాన్ని తీసుకొచ్చారండి?
0: అమ్మ, మోడీ గారి కన్నా ముందు మనకు బీకేఎస్ అయ్యంగర్ అని ఒక మహానుభావుడు ఉండేవాళ్ళు. ఆయన 20వ శతాబ్దంలో ప్రపంచం మొత్తానికి యోగాని పరిచయం చేశారు. ప్రపంచం అంతా పర్యటన చేసి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి గారు ప్రత్యేకంగా ఆయన దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా యోగా అనేదానికి బీకేఎస్ అనే పర్యాయ పదం పెట్టారు. అదేవిధంగా కొత్తగా కనుక్కున్న ఒక స్టారుకు కూడా బీకేఎస్ అయ్యంగర్ గారి పేరు పెట్టారు. తర్వాత వచ్చి మనకు స్వామి శివానంద, ఆయన శిష్యులు, తర్వాత ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ఫౌండర్, వీళ్ళంతా కూడా యోగాకి విశ్వవ్యాప్తంగా ప్రచారాన్ని తెచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మనకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశంలో ఉన్న చాలా మంది యోగా నిష్ణాతులు, ఇది మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా చాలా అవసరం ఉంది, కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు తీసుకుని వస్తే ప్రపంచానికి అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కార్యాచరణ ప్రణాళికను స్టార్ట్ చేశారు. ఈ విషయం మీద ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 27, 2014 అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని దీన్ని ప్రవేశపెట్టారు. దానికి వచ్చి మొత్తం 193 దేశాలు హాజరైతే దాంట్లో 175 దేశాలు ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించాయి. అప్పటి నుంచి జూన్ 21వ తేదీ, ఎందుకంటే సంవత్సరంలో అతి ఎక్కువ పగటి కాలం ఉన్న రోజు జూన్ 21, దానికి ఆ ప్రత్యేకత ఉంది. అందుకోసం జూన్ 21, 2015న మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా చేశారు. అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డేని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, దేశాలకు అతీతంగా కొన్ని కోట్ల మంది జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన తర్వాత యోగాకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. దాంతోపాటు ఏంటంటే ఈ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక సంపద ఇది, అది మనం మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తం చేయాలనేది మన భావన. ఆ విధంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం.
1: ఇది చాలా ఆనందకరమైన విషయం కదా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దాని విశిష్టత గురించి ఐక్యరాజ్య సమితిలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగంలోని కొంత భాగం.
2: యోగ హమారి పురాతన పారంపరిక అమూల్య దేన్ హై. యోగ మన్ వ శరీర్ विचार व कर्म संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है. यह स्वास्थ्य व कल्याण का समग्र दृष्टिकोण है. योग केवल व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्म्य को प्राप्त करने का माध्यम है. यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें.
1: माने अन्य देशाल कूडा మన దేశాన్ని అనుసరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మన దేశానికి మంచి పేరుని తెచ్చిందని కూడా చెప్పుకోవచ్చు.
0: అందులో సందేహం ఏం లేదమ్మా. ఈ ప్రపంచం మొత్తం మీద యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రవచించింది మనమే, వసుదైక కుటుంబకం. ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరం అన్నదమ్ములు అనే విషయాన్ని మన భారతదేశంలో కాలాన్ని నిర్ణయించడానికి పూర్వం నుంచే జరుగుతుంది. 5,000 సంవత్సరాలు అంటారు, 10,000 సంవత్సరాలు అంటారు, 25,000 సంవత్సరాలు అంటారు. ఆ టైం మనం నిర్దేశించడం కుదరదు. అప్పటి నుంచి కూడా మన భావన ఏంటంటే వసుదైక కుటుంబం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, అది మన జీన్స్ లోనే ఉంది. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు కొన్ని సందర్భాల్లో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు, ఈ ఒక్కటి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి భావన మన రక్తంలో ఉంది, దాన్ని మనం ప్రపంచానికి అందిస్తున్నాం. ఈ రోజుకి కూడా మన భారతీయులు ప్రపంచంలో దాదాపు ఒక 2 కోట్ల మంది దాకా ఉంటే, మన భారతీయులు ఏ దేశంలో పోయినా కూడా ఆ దేశాన్ని మన తల్లిలాగా భావిస్తూ ఆ దేశం యొక్క డెవలప్మెంట్లో మనం కీలకమైన పాత్ర పోషిస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులతో కూడా మనం ఎటువంటి పొరపచ్చాలు లేకుండా వాళ్లలో పాలు నీళ్లులాగా మనం కలిసిపోవడానికి కూడా మన సంస్కృతిలో ఉన్న విశ్వ మానవ సౌభ్రాతృత్వం లేదా వసుతైక కుటుంబం అనే భావన ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం.
1: ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఆనంద్ గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ యోగాలో శిక్షణ ఇస్తున్నారు, అలాగే ఎంతకాలం నుంచి యోగా అధ్యయనం చేస్తున్నారు?
0: అమ్మా, నేను 1900

0: 1988 తిరుపతిలో మన టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్వి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడ 10th బేస్ తోటి సర్టిఫికేట్ కోర్సు, డిగ్రీ బేస్ తోటి డిప్లొమా కోర్సులు జరిగేటివి. నేను అప్పుడు పాలిటెక్నిక్ తిరుపతిలో చదువుకునే సందర్భంలో మొట్టమొదట నా 18వ సంవత్సరం అంటే 1988వ సర్టిఫికేట్ కోర్సు చేశాను యోగాలో. తర్వాత 2015లో అన్నామలై యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగాలో నేను సెకండ్ బ్యాచ్గా పీజీ డిప్లొమా చేశాను. తర్వాత 2016లో ఎంఎస్సి యోగా చేశాను. దాని తర్వాత 2017లో మొట్టమొదటిసారి నెట్లో యోగాని 100వ సబ్జెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు యోగాలో నేను నెట్ క్వాలిఫై అయ్యాను. 2005 నుంచి కూడా నేను స్కూల్స్లో మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ యోగా చేయిస్తున్నాను. 2016 నుంచి 2020 వరకు కంటిన్యూస్గా నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. తర్వాత నాది సైకాలజీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడంతో నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా పనిచేసేటప్పుడు కూడా చాలామందికి కౌన్సిలింగ్లో పార్ట్ అండ్ పార్సల్గా యోగా నేర్పించేవాడిని. దానివల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి సైక్రాటిస్ట్ డాక్టర్లు చెప్పడం జరిగింది.
1: సాధారణ వ్యాయామానికి యోగాకి ఉన్న తేడా ఏమిటో శ్రోతలకు వివరించగలరా?
0: చెప్తానమ్మా, మంచి ప్రశ్న అడిగారు. మనం మామూలుగా ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు సాధారణ స్థితిలో కన్నా ఎక్కువ ఆక్సిజన్ని మనం తీసుకోవాల్సి వస్తే దాన్ని ఎరోబిక్ యాక్టివిటీ అంటారు. అట్లా కాకుండా మనం ఒక యాక్టివిటీ చేస్తూ సాధారణ స్థితిలో మనం ఎంత ఆక్సిజన్ అయితే తీసుకుంటామో అంతే ఆక్సిజన్ తీసుకుంటే దాన్ని అన్ ఎరోబిక్ యాక్టివిటీ అంటారు. యోగా అనేది అన్ ఎరోబిక్ యాక్టివిటీ కిందకు వస్తుంది. అందువల్లనే ఇది అన్ ఎరోబిక్ యాక్టివిటీ కాబట్టి ఏ వయసు వాళ్ళైనా, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యాయామం అనేది చేయడానికి శారీరక ఆరోగ్యం కొంత అవసరం, దానికి ప్రత్యేక కొంత అవసరం, కానీ యోగా విషయంలో అటువంటి సమస్యలు ఏమి లేవు. ఇక మనం 6 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వాళ్ళకు ఓపుకుంటే 100 సంవత్సరాలలో కూడా వాళ్ళ వయసుకి చేసుకోదగిన యాక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని అది కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్ ద్వారా డిజైన్ చేసుకొని అవి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఈ ఫిజికల్ యాక్టివ్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీకి ఒక ఏజ్ లిమిట్, స్టామినా అనేది క్రైటీరియాగా ఉంటుంది. యోగాకి అటువంటి సమస్యలు ఏమీ లేవు, ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు.
1: చాలా సంతోషకరమైన విషయం అండి. 2026వ సంవత్సరం థీమ్ ఏంటంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే థీమ్తోనే మనం ఈ సంవత్సరం యోగా డేని నిర్వహించుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ఎలా దోహదపడుతుందో వివరిస్తారా?
0: ఖచ్చితంగా అమ్మా. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ని ఈ 12వ ఇంటర్నేషనల్ యోగా డేలో ఇంట్రొడ్యూస్ చేసిన దానికి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. యాక్చువల్గా సైకాలజీ ప్రకారం ఓల్డ్ ఏజ్ అంటే, దాంట్లో సైకాలజీలో డెవలప్మెంటల్ సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో తల్లి గర్భంలో నుంచి మనం చనిపోయేదాకా ఏ ఏజ్లో మనం ఎటువంటి శారీరకమైన మానసికమైన అవసరాలను కలిగి ఉంటాం అనే విషయాలను చెప్పారు. దాని ప్రకారం ఏంటంటే 60 సంవత్సరాలు దాటడాన్ని వృద్ధాప్యంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అప్పటి వరకు పనిచేసి శారీరకంగా మనం కొంత పటుత్వాన్ని కోల్పోతాం, అది ప్రకృతి సహజం. పాత రోజుల్లో ఏంటంటే వ్యవసాయ కుటుంబాల్లో ఉండేటప్పుడు వీళ్ళకి సపరేట్గా ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండేటివి కాదు. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే పిల్లకాయలను పెంచడం, ఈ విషయాల్లో బిజీగా ఉండేవాళ్ళు వంటకి సహాయం చేయడంలో, మగవాళ్ళు అయితే పొలాల్లో కాపలా ఉండడం లేదంటే ఇంటి దగ్గర తాళ్ళు పెట్టడం, తర్వాత వచ్చి కొబ్బరి మట్టలు చీల్చి టెంకాయ మట్టలు తయారు చేయడం, ఆ విధంగా వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు, వాళ్ళ కుటుంబానికి బరువుగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకున్న ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ ఏజ్కి సరిపోతుండేది. కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత చాలామంది మామూలుగా ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోద్ది. ప్రత్యేకించి ఒకసారి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టోటల్గా వర్క్లెస్ అయిపోతారు. వర్క్లెస్ అయిపోయినప్పుడు వాళ్ళు ఒక రకమైన ఒత్తిడికి గురయ్యేదానికి అవకాశం ఉంది. ఆ ఒత్తిడిలో వల్లనే రకరకాలైన
1: ఆరోగ్య సమస్యలు
0: వస్తాయి. వాటిని నియంత్రించుకోవడంలో యోగా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
1: అంటే శారీరక శ్రమ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం అనేది,
0: దాంతోపాటు
1: వృద్ధాప్యంలో
0: మానసికమైన ఐసోలేషన్ కూడా అమ్మా. అప్పటి వరకు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తా ఉంటారు, ఒకసారిగా ఐసోలేట్ అయిపోతారు, వాళ్ళకి మాట్లాడే మనిషి ఉండదు, షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు,
1: ఉద్యోగాలు వచ్చేస్తుంది.
0: అందులో ఏంటంటే మనం ఏదో కోల్పోయాము, ఒక స్టేటస్ ని కోల్పోయాము అనే భావన కూడా అన్కాన్షియస్ గా వాళ్ళకు ఉంటుంది. ఈ రకాల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఐసోలేషన్ కావడం, వర్క్ లేకపోవడం, వీటి కారణాల వల్ల వాళ్ళు రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉంది. దీన్ని సైకాలజీలో జెరాయిటిక్ సైకాలజీ అంటారు. మనకి ఎస్వి యూనివర్సిటీలో చాలా పిహెచ్డీలు ఈ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ మీద చేస్తున్నారమ్మా.
1: ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణకు ప్రధాన కారణాలు ఏమంటారు?
0: దీంట్లో మెయిన్ ఏంటంటే అమ్మా, సింపుల్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడాలి

0: చేయాలనుకోండి, బయటకు వెళ్ళాలి, దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి, ఆడడానికి తోడు కావాలి. ఒక జిమ్ చేయాలనుకోండి, దానికి ఎక్విప్మెంట్ కావాలి, బయటకు వెళ్ళాలి, సీజనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా యోగాకి అనుకోండి, ఏ ఖర్చు లేదు, మనం ఉన్న ఇంట్లోనే ఒక చాపు కానీ ఒక బెడ్షీట్ కానీ ఉంటే సరిపోద్ది. ఒకవేళ కొంచెం నిదానంగా లేట్, ఒకవేళ అరగంట లేట్గా నిద్రలేసాం, ఇబ్బంది లేదు, మనం చేసుకుంటాం. చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఇదేంటంటే సింపుల్గా ఉండడం, ఖర్చు తక్కువగా ఉండడం, ఏ వయసు వాళ్ళైనా చేసుకోగలగడం, మోర్ ఫ్లెక్సిబిలిటీ కారణం వల్ల దీనికి మామూలుగా ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది.
1: ఆనంద్ గారు, యోగా మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: యోగా అనేది శారీరకమైన ఆరోగ్యమే కదమ్మా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని హెల్త్గా ఉండిస్తుంది. అసలు హెల్త్ అంటే వరల్డ్ హెల్త్ డెఫినేషన్. ఇప్పుడు జనరల్గా మనం ఈ రోజుకి కూడా హెల్త్ అంటే ఫిజికల్ శారీరకంగా ఎటువంటి రుగ్మత లేకపోవడమే హెల్త్ అనుకుంటాం. కానీ 1970 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా 4 విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడమే ఆరోగ్యం అనే విషయం చెప్పారు. ఈరోజు మనకున్న ఏ మెడికల్ సిస్టమ్ అయినా కూడా ఫిజికల్ బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది, మహా అంటే కొద్దిగా మెంటల్ ఇష్యూస్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. కానీ యోగా అనేది ఈ 4 ఆస్పెక్ట్స్లో మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది మనం తెలుసుకోవాలంటే యోగాకి సంబంధించిన థియరీ కూడా మనం చదువుకోవాలి, దాని గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు అందరూ యోగా అంటే కేవలం ఆసనాలు, ప్రాణాయామాస్ మాత్రమే అనుకుంటారు. అది కాదు, అది యోగానే, దాంతోపాటు యమనియమాల గురించి కూడా అవగాహన ఉండాలి. యమనియమాలు అంటే, యమం అనేది ఈరోజు మోడర్న్ టైంలో మనం చెప్పుకుంటున్న లైఫ్ స్కిల్స్ లాంటివి. అవి అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అదేవిధంగా నియమం అంటే శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. అవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకున్న సాఫ్ట్ స్కిల్స్ లాంటివి. ఈ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మనకు 1995 నుంచి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మనకు యోగాలో కొన్ని వేల సంవత్సరాల కిందటనే ఈ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్పున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం కొంత అవగాహన చేసుకుంటే దానివల్ల మనం మానసికమైన, సామాజికమైన, ఆధ్యాత్మికమైన, ఆధ్యాత్మికంగా మనం బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం ఉంది. ఈ రోజుకి కూడా మనం ఎటువంటి సందేహం లేకుండా చెప్పొచ్చు, ఈ 4 అంశాల్లో మనిషికి ఆరోగ్యం ఇవ్వగలిగే ఏకైకమైన శాస్త్రము యోగ శాస్త్రం మాత్రమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
1: ఆనంద్ గారు, వయసు పెరుగుతున్న కొద్దీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా సహాయపడుతుంది అంటారా?
0: ఖచ్చితంగా అమ్మ, వయసు పెరగడమే కాదు, అన్ని వయసుల వాళ్ళకి ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా అనేది చాలా సహాయపడుతుంది. ఒకప్పుడు ఆరోగ్యం అనేది ఒక పర్టికులర్ వయసు దాటిన తర్వాత, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చేటివి, వయసులో ఉన్నప్పుడు సమస్యలు పెద్దగా కనిపించేటివి కాదు. ఈరోజు మారిన కాల పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులో నుంచే మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య నేను నా MSW ప్రోగ్రాంలో భాగంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 1 మంత్ పనిచేశాను. ఆ టైంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, 20 సంవత్సరాల కిందట క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ కేసులు 10 times పెరిగాయి. మొమోగ్రోఫ్ అనే ఒక టెస్ట్ ఉంది, అది జనరల్గా ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ని చెక్ చేయడానికి చేస్తారు. అది ఇంతకుముందు 35 సంవత్సరాల లోపల ఆడవాళ్ళకి చేయమన్నా కానీ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, 25 సంవత్సరాల ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది. ఒక 20 సంవత్సరాల కిందట 50 సంవత్సరాలలో వాళ్ళకి వచ్చే సమస్యలు ఈరోజు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళకి వస్తున్నాయి.
1: ఇది చాలా విచారకరమైన విషయం అండి. నిజంగా కూడా పెళ్లి కంటే ముందంటే చిన్నపిల్లలే కదా వాళ్ళకి, పాపం
0: 25 సంవత్సరాల పిల్లల్లో కూడా ఇటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి. వాటికి అన్నిటికీ మనం ఒకటి కారణం చెప్పడానికి కుదరదు, మన జీవన విధానము, పొల్యూషన్, తర్వాత వచ్చి మన ఆహారపు అలవాట్లు, ఆహారం, మనం తినే ఆహారానికి వాడే పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా రకరకాలైన కారణాలు ఉన్నాయి. వాటి అన్నిట్లో నుంచి అన్నిటిని మనం ఇమ్మీడియట్గా ఎరాడికేట్ చేయడం కొంచెం కష్టం కావచ్చు. కానీ ఇది మన చేతిలో ఉంది కాబట్టి రెగ్యులర్గా యోగా చేసుకోవడం వల్ల, వయసు మీరిన వాళ్లే కాకుండా చిన్న వయసు నుంచి కూడా మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకు మన మెడికల్ బిల్ని దాదాపుగా 75% కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్, యాక్సిడెంట్స్ ఇటువంటి వాటిని మనం ఏం చేయలేం. మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకొని జనరల్గా మనకు వచ్చే చాలా రకాలైన జబ్బుల్ని మనం రానికుండానే చేసుకోవచ్చు.
1: ఓకే, చాలా ఆనందకరమైన విషయం అండి ఇది. అయితే ఇప్పుడు కొంచెం ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి, అంటే 50 సంవత్సరాలు అట్లా ఉన్న వాళ్ళకి, వృద్ధుల్లో ఎక్కువగా అంటే తల తిరిగినట్లు ఉండడం, పడిపోవడం అనేది సంభవిస్తూ ఉంది. వర్టిగో అంటారు కదండి ఇది, దీనికి ఏమైనా యోగాలో మార్గం ఉందా వృద్ధులకు, దాని గురించి తెలియజేస్తారా?
0: అమ్మ, మన రెగ్యులర్ జీవితంలో అంటే అన్ని సమస్యల్ని యోగా ద్వారానే నయం చేస్తామని కొంతమంది అంటున్నారు, అది పూర్తిగా ఆమోదించదగిన విషయం కాదు. కానీ అన్ని సమస్యలకి కొంతమేరకు మనం పరిష్కారాన్ని యోగా ద్వారా సూచించవచ్చు. జనరల్గా ఈ వర్టిగో అనేది కానీ, తర్వాత వచ్చి కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. జనరల్గా మనం ప్రతిరోజు 1 గంట సేపు ఏదైనా వ్యాయామం, యోగానే కాకుండా వాకింగ్ కానీ, ఆడడం కానీ, జిమ్ కానీ ఏదైనా చేసినప్పుడు

0: అంతవరకు కరెక్ట్ కాదు. కానీ న్యాచురోపతి హాస్పిటల్స్ లాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ డాక్టర్స్ యోగా థెరపిస్టుల పర్యవేక్షణలో దాన్ని నయం చేసుకోవచ్చు. అంతేగాని మనం మామూలు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేను అన్ని జబ్బుల్ని నయం చేస్తాను క్యూర్ అయిపోతుంది అని చెప్పడం అది కొంచెం వాస్తవ విరుద్ధంగా అనిపిస్తుంది.
1: చాలా చక్కగా వివరించారండి. మరి ఆనంద్ గారు, కీళ్ల ఆరోగ్యము, శరీర సౌష్ఠవము మరియు కదలికలను మెరుగుపరచడంలో యోగా పాత్ర ఎలాంటిది అంటారు?
0: ఈ మీరు చెప్పిన విషయాలన్నిటిలో యోగా యొక్క పాత్ర తిరుగులేనిదమ్మా. ఇక్కడ ఏంటంటే కష్టం లేదు, ఖర్చు లేదు, మన శరీరానికి సంబంధించిన అన్ని జాయింట్స్, మజిల్స్, నర్వ్స్ని మనం అతి సరళంగా సూక్ష్మ వ్యాయామాలు, తర్వాత సింపుల్ ఆసనాస్, ప్రాణాయామాస్ ద్వారా అవన్నీ కూడా చేసుకోవచ్చమ్మా.
1: చాలామంది వృద్ధులు ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం లేదా నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది అందరిళ్లలో వృద్ధులుంటే తెలుస్తూనే ఉంటుంది మనకి. అంటే వీటి నుండి ఉపశమనం పొందడానికి యోగా ఎలా తోడ్పడుతుందంటారు?
0: అమ్మ, మీరు చెప్పిన సమస్యలు ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల కిందట వయసు మళ్ళిన వాళ్ళలోనే ఉండేటివి. కానీ ఈరోజు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ఇవన్నీ కూడా అన్ని వయసుల వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇది వృద్ధులకు మాత్రమే పరిమితమైంది కాదు. దీంట్లో ఏంటంటే మనం ప్రాణాయామం, వీటిలన్నిటి ఒత్తిడి, అన్ని రకాలైన మానసిక సమస్యలను తగ్గించడంలో ప్రాణాయామం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ రోజుకి కూడా మనసుని ఎలా నియంత్రించడం అనేది వెస్టర్న్ కమ్యూనిటీకి పూర్తిగా అవగాహన లేదు. కానీ మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పారు, పంచభూతాల్లో మనసు అనేది వాయుతత్వంతో తయారు కాబడింది. కాబట్టి శ్వాసను నియంత్రించడం ద్వారా మానసికమైన ఆలోచనల్ని మనం నియంత్రించవచ్చు. కాబట్టి ప్రాణాయామం ద్వారా మీరు చెప్పిన ఒత్తిడి, ప్రెషరు, డిప్రెషను ఇవన్నీ, దాంతోపాటు ఇన్సోమ్నియా, నిద్రలేనితనం, ఒంటరితనం, ఐసోలేషను ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఐసోలేషన్ విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే మనం వీటితో పాటు కొంత మనుషులతో కలిసి ఏర్పాట్లు మనం చేసుకోవాలా. దానికి అన్నిటికన్నా సులభమైన వ్యవహారం ఏంటంటే ప్రతిరోజు గుడికి వెళ్ళడం. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తులు మనతో మాట్లాడకపోయినా చుట్టుపక్కల ఎంతోమంది వ్యక్తులు వస్తుంటారు, ఒక అరగంట అట్లా కూర్చోవడం ఆ ప్రశాంతమైన వాతావరణంలో. అట్లేదు వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది ఇప్పుడు వాకర్స్ క్లబ్ అని, లాఫింగ్ క్లబ్ అని, తర్వాత ఏదో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉంటున్నాయి. అటువంటి ఆర్గనైజేషన్స్తో మనం సంబంధం పెట్టుకొని మనకు అవకాశం ఉన్నప్పుడంతా వాళ్ళని కలుస్తూ ఉండడం వల్ల ఈ ఐసోలేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకు ఇంట్రెస్ట్గా ఉన్న పనులు చేస్తామో అప్పుడు మన బ్రెయిన్ కెమికల్స్, డొపమిన్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఒకసారి మన మైండ్ బ్రెయిన్లో డొపమిన్ ప్రొడక్షన్ సఫిషియెంట్గా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఐసోలేషన్, నిద్రలేమి ఇవన్నీ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఈ డొపమిన్ రావడానికి ఎండ కూడా చాలా అవసరం. ప్రతిరోజు కనీసం ఒక 15 నుంచి 1/2 గంట సేపు ఎండలో ఏదో ఒక తోట పని చేసుకోవడము, వాకింగ్ చేసుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని ఎండబడడం, ప్రాణాయామం చేసుకోవడం, మనకి ఇష్టమైన పనులు చేయడం, నలుగురితో మనం ఏదో ఒక రకంగా ఒక రిలేషన్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ సమస్యలన్నింటినీ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తామని చెప్పలేము. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా నియంత్రణ చేసుకోవచ్చు.
1: అంటే నలుగురిలో ఉంటే, అంటే గుడికి వెళ్ళడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మనం ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు అంటారు. ఓకే, చాలా చక్కగా వివరించారండి ఆనంద్ గారు.
2: మీరింతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ రెండవ భాగం రేపు అనగా 17వ తేదీ సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. బీసీ సంక్షేమ శాఖలో 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న సురేష్ రత్నకుమారి పదోన్నతులు లభించాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికుల పిల్లల నుంచి ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవి భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐరన్, మాంగనీస్, లైమ్ స్టోన్, డోలామైట్, మైకా గనులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలు ఉపకార వేతనాలకు అర్హులని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 31వ తేదీలోగా, ఇంటర్ నుంచి ఆపై తరగతి చదువుతున్న విద్యార్థులకు 31వ తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ ఫోరల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడవలూరు మండలం రామతీర్థం బీచ్లో మంగళవారం ఉదయం

6 గంటలకు సామూహికంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ హిమాన్సు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్వర్ణాల చెరువు, రామతీర్థం బీచ్తో పాటు రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. యోగా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

0: ఐసీడీఎస్ ప్రాజెక్టు నరసింగరావుపేట సెక్టార్ మధురెడ్డి కాలనీ ఎస్టీ కాలనీలో సోమవారం అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఎస్కే మహబూబీ మాట్లాడుతూ 3 ఏళ్ల పైబడిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అనంతరం తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హైమవతి, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇనుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరాల్లో 10th పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు అక్కం వెంకట్రెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషన్ అవార్డులను సోమవారం వారి కుటుంబ సభ్యులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 3116, 2116 రూపాయలు, 1116 రూపాయలను నగదు బహుమతులు అందజేశారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ జ్ఞాపికలు, జిప్ ఫైల్ను పంపిణీ చేశారు. 10th పరీక్షలకు హాజరైన ప్రతి విద్యార్థికి ఫైళ్లు అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో మాలపాటి వైష్ణవి, బడుగు జీవన్ కుమార్, చిడదల వెంకటేష్, 2025-26 విద్యా సంవత్సరంలో నోటి నూతన, దొంతిరెడ్డి మహాలక్ష్మి, కైతేపల్లి వెంకట పల్లవి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పాఠశాల హెచ్ఎం సలూజారాణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అక్కం వెంకటరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు అక్కం రత్నారెడ్డి, అక్కం రామకోటారెడ్డి వారి కుటుంబ సభ్యులు సహకరించారు. స్థానిక గిరిజన కాలనీలో చందోడుకు చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవీరావు ఫౌండేషన్ నిర్వాహకులు లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఎండ తీవ్రత వల్ల చిన్నపిల్లలకు చికెన్ ఫాక్స్ సోకే ప్రమాదం ఉందన్నారు. ముందస్తుగా నివారించేందుకు హోమియో మందులు ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు చేపలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత, అంగన్వాడీ టీచర్ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. వివిధ రకాల కోర్సులు చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రామారావు మాట్లాడుతూ, 50 మందికి పైగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వివిధ కంపెనీలు 24 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. రామాయపట్నంలోని ఇండోసోల్ కంపెనీకి 13 మంది, హీరో కార్ప్ కంపెనీకి 11 మంది ఎంపికయ్యారు. గూడూరు పట్టణంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థి పెరుమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి దాతృత్వంతో స్టూడెంట్ హాస్టల్ కిచెన్ను ఆధునీకరించారు. ఈ మేరకు హాస్టల్ కిచెన్ను సురేంద్రనాథ్ రెడ్డి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, జయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ కుమారుడు చదివిన కళాశాలకు ఏదో ఒకటి చేయాలని సంకల్పించి కిచెన్ను ఆధునీకరించారన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మంగళగిరి చంద్రమోహన్, వైస్ ప్రెసిడెంట్ నక్కా సుబ్రహ్మణ్యం సిరామిక్ కాలేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు గుండు సుబ్రహ్మణ్యం, ఏఎస్ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని

0: ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. సమయం 7:00. అలనాటి మధురగీతం విందామా? దేవత చిత్రం కోసం శ్రీశ్రీ గారి రచనల్లో ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీలమ్మ ఆలపించిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు అలనాటి మధుర గీతం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నొప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా

వచ్చాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఫ్రాన్స్ లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచ వ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేనో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపైన వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHS డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈవేళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి.

0: శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పంటలు. కార్యక్రమంలో పట్టు, ఉన్ని, వస్త్రాల వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి జి సింధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు.
2: సింధు గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ లో టీచింగ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు కదండి?
3: అవును సార్.
2: అయితే ఏ విభాగంలో పనిచేస్తున్నారండి?
3: నేను క్లోతింగ్ అండ్ టెక్స్టైల్ విభాగంలో పనిచేస్తున్నాను.
2: సహజంగా సమాజంలో మనం అందరికీ కూడా ఉపయోగపడేవి ఏంటంటే, ఎక్కువ మంది కావాల్సింది ఏంటంటే ముందు కూడు తర్వాత బట్ట అని చెప్పేసి అంటారు కదా. మరి ఇప్పుడు బట్టల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి అనేక రకాల వస్త్రాలు అనేవి మనకి బయట లభిస్తూ ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ మంది కాటన్ వస్త్రాలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు వేసుకోవడానికి. అలాగే ఈ కాటన్ తో పాటు మనకి ఇంకా అనేక రకమైన వస్త్రాలు కూడా బయట మనకి దొరుకుతూ ఉంటాయి. అందులో ఈ మధ్య ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నవి ఏంటంటే పట్టు వస్త్రాలు లేదా ఉన్ని వస్త్రాలు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది వీటిని ఉపయోగించడానికి ఆసక్తి అనేది చూపిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ముందు అసలు ఈ స్వచ్ఛమైన పట్టు అలాగే స్వచ్ఛమైన ఉన్ని వస్త్రాలు అంటే ఏంటండి?
3: ఇది స్వచ్ఛమైన ఉన్ని వస్త్రాలు అనగా, అది ఉన్ని కూడా ఒక సహజ సిద్ధమైన ప్రోటీన్ ఫైబర్ అండి. ఇది రకరకాల జాతి గొర్రెలు మరియు ఇతర జంతువుల నుండి వెలువడుతుంది. అదేవిధంగా పట్టు అనేది కూడా ఒక సహజమైన ప్రోటీన్లు కలిగిన నార. పట్టు యొక్క ప్రోటీన్ ప్రధానంగా ఫైబ్రోయిన్ అనే పదార్థంతో చేయబడుతుంది. ఇది ప్రత్యేకంగా కొన్ని రకములైన కీటకముల ద్వారా మాత్రమే అవుతుంది. వాటినే మనం పట్టు పురుగులు అంటుంటాం. అత్యంత ప్రసిద్ధమైన పట్టు బాంబిక్స్ మోరి అనే రకమైన పురుగు నుండి. ఆ పురుగు మల్బరీ ఆకులను తినటం వలన వెలువడుతుందండి.
2: అంటే పట్టు వస్త్రాల్లో కూడా అత్యంత విలువైంది ఏంటంటే ఈ బాంబిక్స్ మోరి అనే రకమైన పట్టు పురుగు నుంచి వచ్చే పట్టు అంటారా?
3: అవునండి. బాంబిక్స్ మోరి అనే పురుగు మల్బరీ ఆకులను తినటం వలన అది వెలువడుతుందండి.
2: మరి సాధారణంగా అన్ని వస్త్రాలని తీసుకుంటేనండి, ఇతర వస్త్రాల కంటే కూడా ఇటువంటి ఈ పట్టు, ఉన్ని అనే వస్త్రాలు ఎందుకు చాలా విలువైనవి అని చెప్పేసి అంటుంటారు?
3: ఇది సింథటిక్ నార అనేది మానవుల చేత రసాయనక సంయోజనంతో తయారవుతుందండి. కావున పూర్తిగా మానవుల నియంత్రణలో ఉంటుంది. ఎంత కావాలతే అంత చేసుకోనబడుతుంది మరియు ఏ పరిమితి లేకుండా సిద్ధం చేయగలిగినది. కానీ పట్టు విషయానికి వస్తే, అదేవిధంగా ఉన్ని విషయానికి వస్తే, ఒక జీవి యొక్క ఉత్పాదన కావున ఆ ఉత్పత్తి పరిమితికి లోబడి ఉంటుందండి. అందుకనే వీటిని విలువైన వస్త్రాలుగా మనం పరిగణించవచ్చు.
2: అంటే వీటిని మనం ఎంత కావాలంటే అంత ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదంటారు?
3: అంటే కొన్ని కొన్ని సెరికల్చర్ లాంటి పద్ధతుల వల్ల వీటిని మనం పట్టు పురుగులని పెంపకం లాంటివి చేయొచ్చండి. కాకపోతే మనం ఒక పట్టు వస్త్రాన్ని తీయాలి, ఒక పట్టు నారని తీయాలంటే మనం చాలా చాలా ఈ కీటకాలని చంపవలసి ఉంటుంది. ఇవి మనం విలువైన వస్త్రాలుగా మనం పరిగణిస్తాం.
2: అంటే వీటి ఉత్పత్తి అనేది మనం చేయొచ్చు కానీ చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల వీటి విలువ ఎక్కువ ఉంటుంది అంటే
3: విలువైనదండి.
2: అలాగే ఈ మధ్య కాలంలో అందరు కూడా ఎక్కువగా ఈ పట్టు వస్త్రాలని లేదా ఉన్ని వస్త్రాలని కొనడానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, అందువల్ల కూడా వీటి విలువ ఎక్కువగా ఉందంటారా?
3: అవునండి, ఉంటుందండి.
2: మరైతే సాధారణంగా మార్కెట్ లో చూసుకుంటే అనేక రకమైన పట్టు వస్త్రాలు అంటున్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఒక 15-20 రకాల పట్టు వస్త్రాలు అని చెప్పేసి రకరకాలుగా అయితేనేమండి, ఆన్లైన్ వాళ్ళు అయితే, ఆఫ్లైన్ మార్కెట్ల వాళ్ళు అయితేనేమి ఇన్ని రకాలుగా ఈ పట్టు వస్త్రాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అసలు మరి అందులో ఒరిజినల్ పట్టుని మనం అసలు ఎలా గుర్తించాలంట?

0: ఇది స్వచ్ఛమైన పట్టుని ఇంటి దగ్గరే మనం ఒకవేళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మనం పట్టుని గుర్తించవచ్చు. గుర్తించి అది సరైనదో కాదో అని తెలుసుకుని మనం కొనుక్కోవచ్చండి. ఆ గుర్తించే పద్ధతులు ఎలా అంటే, ముందుగా గుర్తించడానికి సర్వసాధారణమైనది మరియు బాగా సులభమైనది కావున బర్నింగ్ టెస్ట్, కాల్చటం ద్వారా బట్టల కూర్పును గుర్తించవచ్చు. దీనికి ఒక నూలు పోగును కానీ లేక ఒక ఫ్యాబ్రిక్ ముక్కను కానీ ఒక చిన్న జ్వాల దగ్గర పెట్టి వేడి ప్రతిస్పందనను మరియు దాని నుండి వెలువడే వాసనను మనం గమనించాలండి. పట్టు విషయానికి వస్తే అది చాలా నెమ్మదిగా కాలుతుంది. దాని నుండి వచ్చే బూడిద చేతితో చూర్ణం చేయగలిగే ఒక నల్లని పూసన వలె ఉంటుంది. ఇది కాల్చినప్పుడు జుట్టు, అదే తల వెంట్రుకలు కాల్చిన వాసన వెలువడుతుంది. అదే విధంగా ఉన్ని విషయానికి వస్తే ఉన్ని కూడా పట్టులాగా చాలా నెమ్మదిగా కాలుతుంది. కానీ దీని నుండి వెలువడే బూడిద చేతితో చూర్ణం చేయగలిగే స్ఫుటంలా ఉంటుంది. దీనిలో సల్ఫర్ అనే పదార్థం అధికంగా ఉండటం వలన పట్టు కంటే అధికమైన ఘాటైన వాసన వెలువడుతుందండి. ఈ విధంగా మనం స్వచ్ఛమైన పట్టును మరియు ఉన్నిను గుర్తించవచ్చండి.
1: అంటే బయట మార్కెట్లో మనం కొనేటప్పుడు ఇటువంటి టెస్టులు కనుక మనం చేసుకున్నట్లయితే, ఏదైనా ఒక నార కానీ ఒక పోగు కానీ తీసుకుని ఇలా కాల్చి చూసినట్లయితే అది మనకి స్వచ్ఛమైందా కాదని తెలుస్తుంది అంటారు. ఇలా తీసుకున్న తర్వాత, మన మార్కెట్లో కొన్న తర్వాత ఎక్కువ మంది ఏంటంటే ఎలా పడితే అలా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వీటికి అంటూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలంటారు ఉతికేటప్పుడు? ఎందుకంటే సాధారణంగా కాటన్ వస్త్రాలను అయితే మనం ఎలా ఉతకాలో మనకు అంతా తెలుసు కదండి, మరి ఇలా పట్టు ఉన్ని వస్త్రాలు అనే వాటిని ఉతికేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. పట్టు ఉన్ని అనేవి కూడా మానవుల జుట్టులాగానే ప్రోటీన్తో చేయబడినవి కావున చాలా శ్రద్ధగా వీటిని ఉతకాలి. డ్రై క్లీనింగ్ వంటి పద్ధతులను కూడా వాడాలండి.
1: అయితే మరి ఇలా డ్రై క్లీనింగ్ అవి చేయాలంటే ఎప్పటికప్పుడు వీటిని మనం కొద్ది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా, అలా కాకుండా మనం ఇంటి దగ్గర వీటిని శుభ్రం చేసుకోవడానికి పద్ధతులు ఏమన్నా అందుబాటులో ఉన్నాయా?
0: ఉన్నాయండి. అంటే మనం ఇంటి దగ్గరే ఇలాంటివి చేసుకోవచ్చు. ఎలా అంటే, ముందుగా ఒక వెడల్పాటి టబ్లో ఒక మోస్తరు వేడి లేదా చల్లని మంచి నీటిని తీసుకోవాలండి. నీటిలో కొంచెం షాంపూ వేసి బాగా కలిపి దానిలో పట్టు వస్త్రాలను తీసుకొని 3 నుండి 4 నిమిషాల వరకు బాగా నానబెట్టాలి. ఎక్కువసేపు నీటిలో ఉంచినట్లయితే పట్టు బాగా పాడైపోతుంది. తర్వాత అదే ఉష్ణోగ్రతతో ఉన్న మంచి నీటిలో వస్త్రాన్ని షాంపూ వదిలే వరకు ముంచి తీయాలి, అనగా చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో వస్త్రంను రుద్దకూడదు. మళ్ళీ అదే ఉష్ణోగ్రతతో కలిగిన నీటిలో కప్పులో సగం వెనిగర్ను కలిపి అందులో ఉతికిన వస్త్రాన్ని ముంచి తీయాలి. ఇది మునిపటి శుభ్రం చేసిన బట్టలో ఉండే షాంపూ కణాలను తొలగిస్తుంది మరియు బట్టకు కొత్త మెరుపును తెస్తుంది. తరువాత ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని శుభ్రం చేసిన పట్టు వస్త్రాన్ని అందులో చుట్టాలి. చుట్టిన వస్త్రాన్ని నీరు వాడే వరకు అదే విధంగా ఉంచాలి. తర్వాత దానిని ఎండలేని సమాంతరమైన నేలపై ఆరనివ్వాలి. పూర్తిగా పొడిగా లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇస్త్రీ పెట్టెపైన సిల్క్ను అమర్చి వెనక వైపు నుండి ఇస్త్రీ చేయాలి.
1: మరైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంకా ఈ పట్టు వస్త్రాలకు సంబంధించి ఇంకేమన్నా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా?
0: తీసుకోవాలండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఉతకటం వరకేనండి. ఉతికిన తర్వాత వాటిని నిల్వ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. అదే విధంగా ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అవేమనగా అంటే, మొదటిగా పట్టును చేతితో గాని బ్రష్తో గాని మిషన్లో గాని ఉతకకూడదు. ఒకవేళ మరక పడినట్లయితే వెంటనే చల్లని నీటిలో ముంచిన కాటన్ బట్టతో మరకపై తుడవాలి. మరక కఠినమైన మరక అయితే ఆ భాగాన్ని 5 నిమిషాల పాటు పెట్రోల్లో నానబెట్టి మృదువుగా రుద్దాలి. పెట్రోల్కు బదులుగా వెనిగర్ను గాని హైడ్రోజన్ పెరాక్సైడ్ని గాని కూడా ఉపయోగించవచ్చు. నెయ్యి నూనె వంటి సంబంధిత మరకలు ఖరీదైన పట్టు వస్త్రాలపై పడినప్పుడు అది కఠినమైన మరకగా మారుతుంది. ఆ సమయంలో మరకపై కొంచెం ముఖానికి రాసుకునే పౌడర్ను చల్లి చేతి మునివేళ్లతో రుద్దాలి. తర్వాత పై పద్ధతిలో ఉతకాలి. పట్టు వస్త్రాలను డ్రై క్లీనింగ్ పద్ధతి ద్వారా మాత్రమే ఉతకాలి. ఉతికిన వస్త్రాలను తీగల మీద వేలాడదీయకూడదు, సమాంతరంగా ఉన్న నేలపై ఆరవేయాలి. పట్టు వస్త్రాలను ఒక మెత్తటి వస్త్రంలో మడత పెట్టి నిల్వ ఉంచాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్లాస్టిక్ సంబంధిత సంచులలో నిల్వ ఉంచకూడదు. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు

0: ఎందుకంటే ఇది బంగారుపు రంగు అంచులను నల్లగా చేస్తుంది. కొన్ని నెలలు లేదా వారాలు మధ్యలో వస్త్రాల యొక్క మడతలను మార్చాలి. అలాగే కొన్ని కలరా ఉండలను లేదా లవంగాలను మడతల లోపల ఉంచాలి. ఈ విధంగా చేసినట్లయితే పట్టు వస్త్రాలు తాజాగా ఉంటాయి మరియు ఎటువంటి క్రిమికీటకాలు దరిచేరవు.
1: అంటే ఇవన్నీ కూడా మనం పట్టు వస్త్రాలను ఉతికిన తర్వాత మనం వాటిని నిల్వ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి చెప్పారు కదా. అలాగే మరి ఉన్ని వస్త్రాలు అని చెప్పేసి అనుకున్నాం కదండి, ఈ ఉన్ని వస్త్రాలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఉన్ని కూడా పట్టు వలె చాలా సున్నితమైనది. ఉతకటానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకొనకపోతే దాని అసలు పరిస్థితికి పునరుద్ధరించబడదు. సాధారణ సబ్బుతో వస్త్రం బలహీనపడుతుంది. అదేవిధంగా అధిక మోతాదులో రసాయనాలు ఉన్న సబ్బును వాడటం వలన వస్త్రం మరింత బలహీనపడుతుంది లేదా చివికిపోతుంది. ఇక్కడ కూడా ఒక వెడల్పాటి టబ్బులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. షాంపూ లేదా బాగా తేలికపాటి సబ్బును నీటిలో కలిపి ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి వస్త్రం యొక్క అన్ని భాగాలలో నీటిని చేరేంత వరకు మెత్తగా పిండాలి. కడగటానికి అదే ఉష్ణోగ్రతతో ఉన్న నీటిని వేరే టబ్లో తీసుకొని వస్త్రం బరువంతా చేతి మీద పడేలాగా వస్త్రాన్ని ఎత్తి శుభ్రమైన నీటితో కడగాలి. వస్త్రాన్ని కొంచెం పైకి లేపి నీటిని మృదువుగా పిండి సమాంతరమైన నేల మీద కాటన్ వస్త్రం పరిచి ఆ వస్త్రంపై ఆరబెట్టాలి.
1: అంటే డైరెక్ట్ గా మనం ఈ ఉన్ని వస్త్రాలను నేలపైన ఆరబెట్టకుండా ముందు కాటన్ వస్త్రం వేసి దానిపైన ఆరబెట్టాలంటారు?
0: అవునండి. ఉన్ని నారను స్వెటర్లాగా అల్లిక పద్ధతి ద్వారా తయారు చేస్తారు కాబట్టి వీటికి ఎక్కువ ఇస్త్రీ అవసరం ఉండదు.
1: అలాగే ఇంకొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా ఉన్నికి సంబంధించి?
0: తీసుకోవాలండి, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన అల్లిక ద్వారా చేయబడుతుంది కాబట్టి సాగిపోకుండా దాన్ని మడత పెట్టే విధానాల్లో వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమనగా, ఉన్ని వస్త్రాలను తరచుగా ఉతకకూడదు. వస్త్రాలు మడత పెట్టే ముందు జిప్లు కానీ బటన్లు కానీ ఉన్నట్లయితే వాటిని మూసివేయాలి. సమాంతర నేలపై పెట్టి మడత పెట్టాలి. కీటకాలను నిషేధించటానికి కలరా ఉండలు మరియు లవంగాలను మడతలలో ఉంచాలి. మనం పట్టును ఎలా నిల్వ ఉంచుతామో ఉన్నిని కూడా అదే విధంగా ఈ కలరా ఉండలను లవంగాలను మడతల్లో పెట్టి నిల్వ ఉంచాలి. ఉన్ని వస్త్రాలను హ్యాంగర్లకు తగిలించకూడదు. ఈ విధంగా చేసినట్లయితే వస్త్రాలు సాగిపోతాయి.
1: మరైతే ఇలాంటి పట్టు ఉన్ని లాంటి విలువైన వస్త్రాలని మనం ఈ ఉతికే విధానం కానివ్వండి లేకపోతే ఉతికిన తర్వాత నిల్వ చేసుకునే విధానం కానివ్వండి, ఇది కొంచెం క్లిష్టంగా ఉంది కదండి. మరి దీన్ని ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఏదైనా ఉపాధి అవకాశాలు ఏమన్నా కల్పించవచ్చు అంటారా? ఈ పట్టు ఉన్ని వస్త్రాలు ఇలా ఉతకటం కానివ్వండి లేదా వాటిని నిల్వ చేసుకునే విధానంలో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందంటారా?
0: తప్పకుండానండి, గ్రామీణ మహిళలు దీంతో స్వయం ఉపాధి లాంటివి చేసుకోవచ్చండి. అది ఎలా అంటేనండి, పట్టు మరియు ఉన్ని వంటి విలువైన వస్త్రాలు శుభ్రపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలి మరియు డ్రై క్లీనింగ్ వంటి పద్ధతులు వాడాలి. కనుక మహిళలు సాధారణ పద్ధతులు ఉపయోగించకుండా వీటికి సంబంధించిన దుకాణాలలో ఇవ్వటం జరుగుతుంది. అది ఖర్చుతో కూడిన పని మరియు పట్టణాలలో మాత్రమే అందుబాటులో ఉన్న పద్ధతి. కావున గ్రామంలో ఇద్దరు ముగ్గురు లేదా ఒక్కలు మహిళలు కలిసి ఒక చిన్న వ్యవస్థను స్థాపించుకొని చుట్టుపక్కల గ్రామాలకు తెలియచేసి దానిని ఒక వ్యాపారంగా అభివృద్ధి చేసుకొని వారు ఉపాధి పొందవచ్చు. అదేవిధంగా మరికొంతమందికి ఉపాధిని కల్పించవచ్చు. ఉచితంగా సేకరణ మరియు హోమ్ డెలివరీ వంటి సదుపాయాలు కల్పించడం వలన వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చండి.
1: కాబట్టి సింధు గారు మీరు చెప్పారు ఇప్పటి వరకు కూడా పట్టు వస్త్రాలు ఉన్ని వస్త్రాలు అంటే ఏంటి, అవి అసలు ఎలా తయారవుతాయి, వాటి విలువ ఎలా ఉంది సాధారణంగా కాటన్ వస్త్రాలతో పోల్చి చూసినప్పుడు. అలాగే మీరు చెప్పారు మనం ఈ పట్టు వస్త్రాలు కానీ ఉన్ని వస్త్రాలు కానీ కొనేటప్పుడు స్వచ్ఛమైన పట్టుని మనం ఏ విధంగా గుర్తించాలి లేదా స్వచ్ఛమైన ఉన్ని వస్త్రాలను మనం కొనేటప్పుడు ఇది స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఎటువంటి మనం వాటికి పరీక్షలు అవి ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు చెప్పారు. అలాగే వీటిని ఉతికేటప్పుడు మామూలు వస్త్రాలు కాకుండా ఈ పట్టు వస్త్రాలను కానీ ఉన్ని వస్త్రాలను కానీ ఉతికేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిని మనం ఇలా డ్రై క్లీనింగ్కి వాటికి ఇస్తే ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఇంటి దగ్గరే శుభ్రం చేసుకోవడానికి ఎటువంటి పద్ధతులు మనం పాటించాలనే విషయాలు కూడా చక్కగా చెప్పారు. అలాగే ఉన్ని వస్త్రాలను

0: వస్త్రాలను ఉతికిన తర్వాత మనం నిల్వ చేసుకునేటప్పుడు ఇళ్లలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ విధమైన పద్ధతులు అనేవి పాటించాలనే విషయాలు, అలాగే మనం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఏ విధంగా ఈ ఉన్ని పట్టు వస్త్రాలను శుభ్రం చేయటంలో ఎటువంటి ఉపాధి అవకాశాలను వాళ్ళకి కల్పించవచ్చు, వారికి ఉన్న అవకాశాల గురించి వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి. మేలైన పంటల రకాలు మరియు పంటల సరళి. సాధారణంగా మన రాష్ట్రంలో వర్షాధారపు పంటలు పండించే కాలము జూన్ 2వ వారంలో ప్రారంభమై అక్టోబర్ చివరి వరకు ఉంటుంది. ఆయా ప్రాంతాలలో కురిసే వర్షము, భూమిలో నిల్వ ఉండే తేమను బట్టి పంటల కాల పరిమితి వర్షాధారపు ఎర్ర నేలలలో 90 నుంచి 150 రోజులు, నల్ల నేలల్లో అయితే 150 నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. పంటల పెరుగుదల కాలాన్ని అనుసరించి రైతులు అనువైన పంటలు, పంటల సరళిని ఎంపిక చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అంతర పంటలు. వేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేసుకోవడం. అనంత ఆటోమేటిక్ వేరుశనగ విత్తు పరికరంతో 8 వరుసల వేరుశనగ, 1 వరుస కంది ఒకేసారి విత్తుకోవచ్చు. విత్తిన 30 రోజులప్పుడు ప్రతి వరుసలో తేమ సంరక్షణ సాళ్లు వేసుకోవడం వల్ల వేరుశనగ మరియు కంది పంటల్లో దిగుబడి పెరుగుతుంది. ఇంద్రధనుస్సు కూర్పు గల బహుళ పంట సాగు లేదా రెయిన్బో క్రాపింగ్. మెట్ట సాగులో అనిశ్చిత వాతావరణము, తక్కువ వర్షంతో పాటుగా పడిన వర్షం కూడా సకాలంలో పడకపోవడము, పంట కాలంలో 10 నుంచి 30 లేదా 40 రోజుల వరకు కూడా పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడము, ఇంకా మెట్ట నేలల్లో ప్రధాన పంటలైన వేరుశనగ ఎర్ర నేలల్లో అయితే మరియు పప్పుశనగ నల్లరేగడి నేలల్లో రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి 2 లేదా 3 ప్రత్యామ్నాయ పంటలను పట్టీలు లేదా చీలిక వరుసలుగా వేసుకుంటే ఒక పంటలో బెట్ట వల్ల దిగుబడి రాకపోయినప్పటికీ మరొక పంటలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పైన తెలిపిన సమస్యలను అధిగమించడానికి యాంత్రీకరణకు అనువైన ఇంద్రధనస్సు కూర్పు గల బహుళ పంట సాగు లేదా రెయిన్బో క్రాపింగ్ ను వ్యవసాయ పరిశోధన స్థానము వారు రూపొందించారు. రైతులు అనాదిగా పాటిస్తున్న నవధాన్య పద్ధతి కంటే కూడా ఇంద్రధనుస్సు కూర్పు గల బహుళ పంట సాగు లేదా రెయిన్బో క్రాపింగ్ లో యాంత్రీకరణ ద్వారా విత్తనాన్ని విత్తడము మరియు కోత చేపట్టడం వలన రైతుకు కూలీల ఖర్చు తగ్గి నవధాన్య పంటల కంటే మెరుగైనదిగా ఉంటుంది. రెయిన్బో క్రాపింగ్ పద్ధతిలో వివిధ ధాన్య పంటలను వాటి పంటల యొక్క ఎత్తును అనుసరించి ఆరోహణ క్రమంలో ఒక నిర్ణీత వెడల్పుతో కూడిన వరుసలుగా యాంత్రీకరణ ద్వారా విత్తనాన్ని విత్తుతారు. పంటలను స్ట్రిప్స్ లేదా పట్టీల ద్వారా విత్తడం ద్వారా విత్తడానికి, అంతర కృషికి, పురుగు మందుల పిచికారీ చేయడానికి మరియు కోతకు కూడా సులువుగా ఉంటుంది. రెయిన్బో పంటల సరళిలో పంటల యొక్క ఎత్తుని అనుసరించి ఆరోహణ క్రమంలో మొదట కంది 1.8 మీటర్లు, ఆముదం 1.8 మీటర్లు, జొన్న 2.4 మీటర్లు, సజ్జ 2.4, కొర్ర 2.4 మీటర్లు, అలసంద 2.4 మీటర్లు, వేరుశనగ 2.4 మీటర్ల వెడల్పుతో కూడిన వరుసలుగా యాంత్రీకరణ ద్వారా విత్తుతారు. యాంత్రీకరణ ద్వారా దాదాపు అన్ని పనులు చేయడానికి అనువుగా ఉంటుంది, కనుక కూలీలు వాడకం కూడా తక్కువగా ఉంటుంది, నికర ఆదాయం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో కూడా అన్ని పంటలు ఉంటాయి, కనుక బెట్ట పరిస్థితుల వలన ఒక పంట నష్టపోయినా లేదా చీడపీటల ద్వారా ఒక పంట నష్టపోయినప్పటికీ ఇతర పంటల ద్వారా దిగుబడి రావడం, రైతు నష్టపోవడం జరగదు. అంతేకాకుండా వివిధ రకాలైన పంటలను వేయడం ద్వారా వివిధ రకాలైన పశుగ్రాసము కూడా రైతులకు అందుబాటులో ఉంటుంది. పంటలను వరుసలలో వేయడం వలన పెద్ద యంత్రాలు లేదా కోత పరికరాలు ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇంద్రధనుస్సు కూర్పు గల బహుళ పంట సాగు లేదా రెయిన్బో క్రాపింగ్లో మంచి దిగుబడులు సాధించినట్లు పరిశోధనల్లో తేలింది. తరువాత ప్రత్యామ్నాయ పంటలు. ప్రత్యామ్నాయ పంటల విషయానికొస్తే వర్షాలు రావడం ఆలస్యమైన పక్షంలో రైతులు ఆయా ప్రాంతాల్లో మామూలుగా పండించే పంటల బదులు తక్కువ రోజుల్లో కోతకు వచ్చే పంటలు, బెట్ట పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు మరియు తక్కువ సాగు ఖర్చుతో కూడుకున్న పంటలను ప్రత్యామ్నాయ పంటలని అంటారు. ఈ పంటలను ఆయా ప్రాంతాలను బట్టి వేసే సమయాన్ని బట్టి వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చినప్పుడు, అంటే ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబర్ మొదటి పక్షంలో వివిధ రకాల పశుగ్రాస పంటలను ప్రత్యామ్నాయంగా పరిశీలించినప్పుడు, మేత, సజ్జ, జొన్న మరియు మొక్కజొన్న పంటలను అధిక పచ్చిమేతను ఇవ్వడం జరుగుతుంది. అనువైన యాజమాన్య పద్ధతులు. విత్తనం విత్తే పద్ధతి. మెట్ట సాగులో ముఖ్యంగా వేరుశెనగ, కంది, శనగ, జొన్న, సజ్జ, రాగి, ఉలవలు, అలసందలు లాంటి పంటలు ముఖ్యమైన పంటలు. అన్ని పంటలతో పోల్చితే ఒక ఎకరానికి సరిపడే విత్తన మోతాదు, దాని ఖరీదు వేరుశెనగలో ఎక్కువ. అందువలన వేరుశెనగ కాయల నుండి వచ్చే చిన్న సన్న గింజలను వేరు చేసి ఎక్కువ ఖరీదుతో పెద్ద సైజు విత్తనాన్ని రైతులు కొంటూ ఉండడం వలన విత్తనపు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ సన్నని విత్తనాలు కూడా విత్తుటకు ఉపయోగించుకోవచ్చు. దీనివలన వేరుశెనగ దిగుబడులలో ఎటువంటి తేడాలు ఉండవు. విత్తన శుద్ధి. పంట మొదటి దశలో అనగా 25 నుంచి 30 రోజుల వరకు చీడ పీడల ఉధృతిని తట్టుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. వేరుశెనగను ఆశించే వేరు పురుగును అదుపులో ఉంచడానికి కిలో విత్తనానికి 6.0 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ మందును విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. మొవ్వకుళ్ళును వ్యాప్తి చేసే తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తొలి దశలో వేరుశెనగ ఆశించే మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్లను అదుపులో ఉంచడానికి 3 గ్రాములు మాంకోజెబ్ లేదా 2 గ్రాములు మాంకోజెబ్ 50% ప్లస్ కార్బండిజం 25% WS కలిపి విత్తన శుద్ధి చేయాలి. మెట్ట వ్యవసాయంలో యాంత్రీకరణ. ఎద్దులతో లాగే అనంత వేరుశెనగ విత్తే పరికరం గురించి తెలుసుకుందాం. మెట్ట సాగులో ఎర్ర నేలల్లో వర్షాధారంగా పండించే వేరుశెనగకు వర్షం పడిన తర్వాత నేలలో తగిన తేమ ఉంటే ఆ పంటను విత్తుకోవచ్చును. నేలలో తగిన తేమ తేలిక నేలల్లో 2 లేక 3 రోజులలో ఆరిపోతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా వాడుకలో ఉన్న విత్తే గొర్రెలనే కాక తక్కువ కాలంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలుగా ఎద్దులతో లాగే అనంత వేరుశెనగ విత్తే పరికరం రూపొందించబడింది. ఈ యంత్రాన్ని వాడడం వలన విత్తనానికి ఎటువంటి హాని ఉండదు. దీనిని ఉపయోగించడం వలన తగిన లోతులో సిఫార్సు చేసిన మోతాదులో నిర్దేశించిన ప్రకారం మొక్కల మధ్య దూరం ఉండేలా తేమ ఆరిపోకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలు కలుగుతుంది. ఈ అనంత ఆటోమేటిక్ విత్తు పరికరం సాంప్రదాయ గొర్రు మాదిరిగానే 4 సాళ్లలో 2 ఎద్దుల సహాయంతో రోజుకు 4 నుంచి 5 ఎకరాలలో విత్తనం విత్తుతుంది. ఈ విత్తు పరికరం యొక్క ముఖ్య ఉపయోగం ఏమిటంటే, ఒక్కొక్క సాలుకు విత్తనం వదిలే కూలి అవసరం లేకుండానే అమర్చబడిన బాక్సు నుండి విత్తనం విత్తే అమరిక ద్వారా విత్తనం నేలలో 4 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో విత్తబడుతుంది. తద్వారా ఒక కూలీ ఖర్చు తగ్గించుకోవచ్చు. బాక్స్లో ఒకేసారి 8 కేజీల విత్తనం నింపుకోవచ్చు. ఈ పరికరం బాక్స్ కింద ఉండే ఒక గేటు ద్వారా సిఫార్సు చేయబడిన విత్తనం 40 కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారు 18,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా ట్రాక్టర్తో నడిపే 8 వరుసల అనంత ఆటోమేటిక్ వేరుశెనగ విత్తు పరికరం. మెట్ట ప్రాంతంలో వర్షం పడిన వెంటనే విత్తాల్సి ఉంటుంది. నేలలో సరిపడా తేమ ఉన్నప్పుడు వేరుశెనగ విత్తితే ఎక్కువ మొలక శాతం ఉంటుంది. అనంత విత్తు పరికరం ద్వారా వేరుశెనగను తక్కువ సమయంలో తగు విత్తన మోతాదులో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. సాధారణంగా విత్తు పరికరంతో పోల్చితే కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా గంటకు 1.5 ఎకరాల విత్తనాన్ని విత్తుకోవచ్చు. అనంత ఆటోమేటిక్ విత్తు పరికరం ద్వారా పప్పు శనగ మరియు కంది విత్తుకోవచ్చు. ఈ యంత్రం ఖరీదు సుమారు 90,000 రూపాయల వరకు ఉంటుంది.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు పాడి పంటలు కార్యక్రమం.
3: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు. 102.7 ఆకాశవాణి సింహపురి.

ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
2: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లు అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్ట్రిక్ట్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీమ్ కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకు అయితేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేస్లలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th-10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా

నా స్కూల్లోకి వచ్చేటప్పుడు ఈవి టీచింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అదే స్కూల్ కావచ్చు, బయట అవుటర్స్ కూడా కావచ్చు. ఈవి టీచింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి? ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు

హెల్ప్లైన్ నెంబర్ చెప్తున్నాం. మెక్కువ ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం. చిన్నపిల్లలకు కూడా మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడం వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవి టీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద. ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా కానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది. రకరకాల రీల్స్ అయితేనేమి, అవి చూస్తూ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం. పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు. కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 time అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మన డీజీపీ ఆఫీసులో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్కి వెళ్ళి మీకు వితిన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీస్ 3 to

0: మినిట్స్ లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 మినిట్స్ లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు. ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్ లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా. మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త గానీ ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్ ఎవరికైనా. మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈ రోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ కానీ మీరు అన్నారు గంజాయి కానీ అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్య భర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
2: థ్యాంక్ యూ సార్. మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8.
4: ఆకాశవాణి విజయవాడ.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మనకు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్ అండి ఆకాశవాణి అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఇష్టమైన పాట మొండి మొగుడు పెంకిపెళ్ళం చిత్రంలో నాటకాల జగతిలో జాతకాల జావళి అనే పాటను వినిపించండి అంటున్నారు. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు కీరవాణి, గానం కీరవాణి శ్రీలేఖ. కోరిన శ్రోతలు లొల్లా శంకర్, లెక్చరర్ నారాయణ ఐటీఐ బ్రాంచ్ నెల్లూరు, నాగజ్యోతి, విష్ణుతేజ, వైష్ణవి థ్యాంక్ యూ అంటున్నారు. మీకు కూడా మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు. డాడీ చిత్రంలో నా ప్రాణమా సుస్వాగతం, ఈ పాట తప్పక వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయుష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ అందరి కోసం దొంగమొగడి మూవీలో నుంచి నల్లంచు తెల్ల చీర అనే సాంగ్ని వినిపించండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. అలాగే ప్లీజ్ ప్లే అభిలాష మూవీలో ఉరకాలి గోదావరి అనే సాంగ్ని మా కోసం వినిపించండి నమస్తే అంటున్నారు ఎంటీఐ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. అలాగే అండి, హాయ్ సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో బ్రహ్మయ్య కర్నూలు నుంచి మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం బొబ్బిలి పులి సినిమా నుండి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే సాంగ్ని తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నా సాంగ్ 2 నెలల నుంచి వినిపించలేదు, గమనించగలరు అంటున్నారు. ఇంకా హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. మాకు బొమ్మరిల్లు సినిమా నుండి కన్నులు తెరిచి కలగంటానని అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం అంటున్నారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకటభావన, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట, నేను అడుగుతున్న పాట సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఏజెంట్ గోపి మూవీలో నుంచి ఓ అంశాలు బయలుదేరా మా చిలక ఓలమ్మి అనే పాటని ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇక వారి స్నేహ బృందం మొత్తం పేర్లు అయితే పంపించేశారండి, మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. డాడీ ఫిల్మ్లో వానా వానా పాట వినిపించగలరు అంటున్నారు కోరిన వారు రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్. ఎఫ్ఎం సింహపురి వారికి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ అంటున్నారు. మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎన్ని సాంగ్, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి, చదివేశాం కదా. ఇక నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఏదైనా ఒక మంచి పాటను కోరుతున్నాము అంటున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఇంకా టెంపర్ సినిమాలో దేవుడా దేవుడా అనే పాట కావాలి అంటున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఏదైనా ఒక మంచి పాటను కోరుతున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్ అందరి కోసం బొమ్మరిల్లు చిత్రంలో నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇంకా మన అభిమాన శ్రోతలు చాలామంది మెసేజ్లు అయితే పంపించున్నారు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్నారు సీతారామరాజు చిత్రం నుండి ఏవండి శ్రీవారు అనే పాటను కావాలని కోరుతున్నారు. ఆకాశవాణి సింహపురి నెల్లూరు ఎఫ్ఎం కేంద్రం వారికి అభినందనలు. హలో అభిరుచిలో మాకోసం జస్టిస్ చౌదరి మూవీలో నుంచి మంచి పాటను వినిపించండి అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇక కార్యక్రమంలో ఇప్పుడు అభిలాష చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక

0: కార్యక్రమం
1: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వ పాలన రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్
2: ఏరువాక సాగాలి, ఎడారి నేలలు పచ్చదనంతో నిండాలి. ఇది దశాబ్దాలుగా రాయలసీమ గుండెల్లో రగులుతున్న ఆశ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవానికి రాజధానిగా, రతనాలసీమగా వెలిగి కాలక్రమంలో ప్రకృతి కన్నెర్రజేయడంతో కరువునేలగా మారిన రాయలసీమ స్వరూపం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక ప్రాంతం సాధించిన మార్పును అంచనా వేయడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఆ మార్పును సాక్ష్యాధారాలతో, నిఖార్సైన గణాంకాలతో చూసినప్పుడే ఆ ప్రస్థానంలోని వాస్తవికత మనకు అర్థమవుతుంది. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ కరువు నెలపై ప్రగతి బీజాలు ఎలా పడ్డాయి? మాటల కంటే ఎక్కువగా అంకెలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రాంత పురోగతిని ఎలా చాటిచెబుతున్నాయి? సంక్షేమ పథకాలు సామాన్యుడి గుమ్మంలోకి ఎలా చేరాయి? మౌలిక వసతులు, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు ఈ నేల భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఈరోజు మన విశ్లేషణలో నిశితంగా లోతుగా పరిశీలిద్దాం. ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడి పంటలు సకాలంలో మార్కెట్కు వెళ్లాలన్నా కనెక్టివిటీనే మొదటి ప్రాధాన్యత. గత 12 ఏళ్ల కాలంలో రాయలసీమ పరిధిలో రవాణా రంగంలో ఊహించని నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ పనులు జరిగాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న 343 కిలోమీటర్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రహదారిలో మెజారిటీ భాగం కర్నూలు, కడప జిల్లాల మీదుగానే సాగుతోంది. ఇది రాయలసీమను దక్షిణాదిలోని 2 ప్రధాన ఆర్థిక నగరాలతో అనుసంధానించే గేమ్ ఛేంజర్ కాబోతోంది. అలాగే హైదరాబాద్ అనంతపురం బెంగళూరు యాక్సెస్ కంట్రోల్ హైవే NH 44 ప్రస్తుతం ఉన్న 4 లేన్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 260 కిలోమీటర్ల మేర 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హైవే పనులు జరుగుతున్నాయి. రహదారులతో పాటు వైమానిక రంగాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం రాయలసీమకు కొత్త రెక్కలు తొడిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కడప విమానాశ్రయం రన్వే విస్తరణ మరియు నైట్ ల్యాండింగ్ సౌకర్యాల కల్పన, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణం, ఈ మూడు కూడా రాయలసీమను నేరుగా దేశ పారిశ్రామిక పర్యాటక పటంలో అగ్రభాగాన నిలబెట్టాయి. నేడు సీమ నేలమీది నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయంటే అది గత 12 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితమే. రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే, ఇక్కడ భారీ పరిశ్రమలు రావు అనే అపోహను ఎన్డీఏ పాలనలోని పారిశ్రామిక విధానాలు పటాపంచలు చేశాయి. అనంతపురం జిల్లా పెనుగొండ పరిసరాల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ఒక మచ్చుతునక. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా నేరుగా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా 20,000 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఒకప్పుడు అనంతపురం నుంచి ముంబైకి, బెంగళూరుకు కూలీలుగా వలస వెళ్లిన చేతులు నేడు అదే అనంతపురం మట్టిపై అంతర్జాతీయ స్థాయి కార్లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్ నేడు 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో విలసిల్లుతోంది. 27కు పైగా దేశాలకు చెందిన 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. కనీసం 50,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్

మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా అవతరించింది. అలాగే కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీలు, నిధులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరో పారిశ్రామిక కేంద్రంగా మార్చబోతున్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో 8,860 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యంతో 2,595 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా 10,239 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అద్భుత ప్రగతి రక్షణ విమానయాన తయారీ రంగం. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో 15,803 కోట్ల రూపాయలతో 5వ తరం స్టీత్ మల్టీరోల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిఫెన్స్ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీని ప్రోత్సహించడానికి కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 2,621 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పారిశ్రామికంగా వెనుకబడిన కర్నూలు మట్టిపై నేడు దేశ రక్షణకు విమానయాన రంగానికి అవసరమైన హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవడం ఈ 12 ఏళ్ల కాలంలో సాధించిన వ్యూహాత్మక విజయం. రాయలసీమలో సూర్యుడు ప్రచండంగా మండుతాడని మనకు తెలుసు. ఆ తీవ్రమైన ఎండను శాపంగా కాకుండా ఒక వరంగా మార్చింది ఎన్డీఏ ప్రభుత్వ నేషనల్ సోలార్ మిషన్. గడిచిన 12 ఏళ్లలో రాయలసీమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా అవతరించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం టీకోడూరు వద్ద కేంద్ర ప్రభుత్వం సుఖబీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాలలో 300 మెగావాట్ల సామర్థ్యం గల మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 11 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. అలాగే జిల్లాలోని అనుకూలమైన కొండ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా విండ్, సోలార్ మరియు భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కడప, కర్నూల్ మరియు అనంతపురం జిల్లాల్లో కలిపి దాదాపు 4,000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్కు అనుసంధానం చేయబడింది. ఒకప్పుడు బంజరు భూములుగా పడి ఉన్న నిస్సారమైన నేలలు నేడు లక్షలాది సోలార్ ప్యాన్లతో మెరుస్తూ దేశానికే వెలుగులు పంచుతున్నాయి. ఇది కేవలం పర్యావరణహితమైన విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, 100,000 కోట్ల రూపాయల స్థానిక లీజు ఆదాయాన్ని, వేలాది మందికి ఉపాధిని తెచ్చిపెట్టిన పచ్చని విప్లవం. భౌతిక సంపద కంటే మానవ వనరుల వికాసమే శాశ్వతమైన అభివృద్ధి అని విశ్వసించి గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల కంటే అదనంగా రాయలసీమకు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రీమియం విద్యాసంస్థలను కేటాయించింది. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతీయ సంస్థలు రావడం దేశ చరిత్రలోనే అరుదు. తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు పాలసముద్రం వద్ద ఏర్పాటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల మౌలిక వసతుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించడం జరిగింది. ఒకప్పుడు నాణ్యమైన చదువు కోసం చెన్నై, హైదరాబాద్ వైపు చూసిన రాయలసీమ విద్యార్థులు నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యను సొంత గడ్డపైనే అందుకుంటూ ఉన్నారు. రాయలసీమ అంతరాత్మ వ్యవసాయం. కరువుతో పోరాడే ఇక్కడి రైతులకు నీటిచుక్కే ప్రాణాధారం. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టిన ప్రధాన

0: ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన రాయలసీమలో ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. ఈ పథకం కింద కేవలం సూక్ష్మ నీటిపారుదల కోసమే రాయలసీమ రైతులకు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ నిధులు అందాయి. దీనివల్ల అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలు దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్న జిల్లాల సరసన చేరి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరోవైపు హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల పురోగతి, గాలేరు నగరీ ప్రాజెక్టుల ద్వారా కరువు నేలల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసే సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నేడు దేశంలోనే అతిపెద్ద బనానా మరియు స్వీట్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్, అరటి బత్తాయి ఎగుమతుల కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాలు రికార్డు సృష్టించాయి. ఇక్కడి పండ్లు నేడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం సీమ రైతన్న సాధించిన ఘనత. ఇక గ్రామీణ సంక్షేమ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వాల సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కింద రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఆమోదం పొందింది. జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సైతం గడిచిన 5 ఏళ్లలోనే 60% పైగా గృహాలకు నేరుగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. శతాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటితో మోకాళ్ల నొప్పుల బారిన పడ్డ పశ్చిమ కర్నూలు, ప్రకాశం సరిహద్దు పల్లెలకు ఇది నిజమైన సంక్షేమం. ముద్రా రుణాల ద్వారా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత చిన్న మధ్యతరహా వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందాయి. 12 ఏళ్లలో ఎంతో ప్రగతి జరిగినప్పటికీ రాయలసీమ హృదయంలో ఇంకా కొన్ని గాయాలు మిగిలే ఉన్నాయి. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు ఆశించిన స్థాయిలో మరిన్ని భారీ పరిశ్రమలు రావాలి. దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కావాల్సి ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్న జెట్ విమానాల అనుబంధ పరిశ్రమల క్లస్టర్లను క్షేత్రస్థాయిలో మరింత వేగంగా విస్తరించాలి. పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాల కొరత వేధిస్తోంది. కేవలం భౌతిక నిర్మాణాలే కాకుండా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు 100% ఉపాధి దక్కేలా చూడటం రాబోయే కాలంలో అత్యంత కీలకం. గత 12 ఏళ్ల అంకెలు మనకు స్పష్టం చేస్తున్న సత్యం ఒక్కటే. రాయలసీమపై దశాబ్దాలుగా ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు అవసరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక, డిజిటల్ మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. కరువుసీమ నుండి ప్రగతిసీమ వైపు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఏరోస్పేస్ మరియు అంతర్జాతీయ సౌర విద్యుత్ హబ్ వైపు అడుగులు వేయించేలా ఒక బలమైన పునాది అయితే పడింది. కాని ఈ ప్రస్థానం ఇక్కడితో ఆగకూడదు. ఈ పటిష్టమైన పునాదిపై రాబోయే రోజుల్లో స్థానిక సహజ వనరులను, ఇక్కడి అపారమైన మానవ వనరులను, ముఖ్యంగా యువశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే రాయలసీమ చరిత్రలో కోల్పోయిన తన సమున్నత వైభవాన్ని తిరిగి సాధించి నిజమైన రతనాలసీమగా మళ్లీ అవతరిస్తుంది.
1: శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇక వార్తల వివరాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్ధరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం ఇది వరుసగా 7వ సారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచటం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा, ये भारत के नौजवानों की ताकत है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు, ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని NTA ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల

0: లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
0: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరపులకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరపుల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరపుల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. వాతావరణం. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింత వరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మధ్వాచార్య హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశయులకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్య అనే ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనంద తీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ. శ్రీ పూర్ణ ప్రజ్ఞ మధ్వచరితం, శ్రీ పూర్ణ ప్రజ్ఞ మధ్వ

అనంత సద్గుణ పరిపూర్ణుడైన పరమా పరిపూర్ణ రూపం శ్రీమన్నారాయణుడు. సకల వేద ప్రతిపాదిత తత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు. సకల శాస్త్రాలు రామాయణ మహాభారత భాగవతాది పురాణాలు శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని చాటుతున్నాయి అనే ప్రబోధాన్ని అందించేటందుకు యుగ యుగాలుగా అవతారములు దాల్చుతున్నటువంటి జగత్ప్రాణుడు మహాబలుడు

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజత పీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామికి స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్య దంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

తన పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణు భక్తి భావ పరవశుని చేసే మధ్యకేకుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామనుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది. వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి ప్రసవ దినం సమీపించింది.

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతి గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే

వాసుదేవా, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుడు పాలు పట్టు అని పొరుగింటికి వెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏడాది ప్రాయంలో ఒక ఎద్దు తోకపట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికా ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసులుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినం నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేహుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట.

ఇప్పుడు చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారి అయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో.

అప్పుడు అన్నాడు, తండ్రి వైష్ణవ ప్రతిష్ట వసుధ నిల్ప, వైష్ణవ ప్రతిష్టని నిలబెడతానన్నాడు. పిచ్చివాడా, ఇది కలియుగమయ్యా, ఇది కలియుగము, ఎటు చిగుర్చు మ్రాడు. నాయనా, కలియుగం ఎక్కడైనా ఎండిపోయిన మ్రోడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా. స్వామి, అసాధ్యమా? తండ్రి, దండమిది చిగుర్చుచు చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకి అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటంతిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించాలి.

ఒకనాడు గురువులు, వాసుదేవా, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట మాటల సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థమనే దాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక్క తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిధలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధి నందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకు చింత కలిగిస్తానా? ఏమీ పర్వాలేదు. చింత ఏల సుతుడు.

చింతించకండి. మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతుడైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి

లోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు. ప్రతివాదుల్ బహుతర్కకు జల్లురు.

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడు కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత ప్రేక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుడి యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

గత జన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమయ్యో. ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార శేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్ణ్యులు.

ఒక శుభముహూర్తంలో అత్యుత ప్రేక్ష గురువర్యుడు ఉడిపి వేదాంతపీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలులు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనంద తీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలె ఈయన కూడా ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200

అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అయిన విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథస్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి

అని కీర్తించారు. వారు సువర్ణముఖీ నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహ క్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనంద తీర్థుడు, అమ్మా ఇంత బరువు మోయాలా నీవు, నిండు గర్భిణివి.

నీవయ్యావమ్మా. నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండ తీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3 తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమిపై పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడొక దండతీర్థం ఉద్భవించింది. మధ్యలు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బద్రీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణ ప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినాయన అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని పూజ ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా కాలి నడకన వెళ్ళారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయన బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తిరుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

ఒకనాటి వేకువజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది.

నడునే నన్నునెవ్వరు రక్షవ నడుచువారలు. ఉగ్రానిలు శాంతి చేసడి మహాత్ముడు కావలెనోజు. ఒక్కసారి అలా ఆ ఒడ్డు వంకకు చూశాడు. ఆ ఎవరో జ్ఞాని తపస్వి ఆ తడమున.

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరవంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

ఆ పనుడై అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావ వైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకం

ప్రార్థించాడు. స్వామి, ఆపన్న రక్షకురై నన్ను కరుణించారు. మీరేదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయనా, మాకేం కావాలయ్యా?

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నవ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా? మాకు చాలా అమూల్యమైనవే. మాకే కాదు ఈ జగత్తుకే అమూల్యమైనవయ్యా.

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శేషవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శేషవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని వెళుతున్నారు. నందయశోదానందన స్వామి పరమాత్మ.

అంటూ భక్తగణమంతా బాలకృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్యల వెంట నడిచి ఉడిపి చేరారు శ్రీ

వారి గరిమనే ప్రతిష్ఠ సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే గాని వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్ళారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్ళారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలమవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు, చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాలు మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్ళారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తుశకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా వినిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం అని కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయన్లారా, నిత్య కర్మానుష్ఠానం, విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చెయ్యకండి, జ్ఞానమే ముక్తికి సాధనం, మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారై అందించను తుది సందేశం.

ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తరువాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తి మూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర

వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందై వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై రహించు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త.

మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం క్యాన్సర్ నివారణలో యోగా యొక్క పాత్ర, ఈ అంశం గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శిష్లా శారద గారి గానం వింటారు. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గ్యాడ్జెట్స్ నుండి పిల్లల్ని దూరంగా ఉంచడం ఎలా, ఈ అంశం గురించి పి రమాదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 6:30 గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహిక వింటారు. 6:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో వినవచ్చు.

మీరింతవరకు మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, శుభరాత్రి, జై హింద్.